శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై అన్లాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 17వ రోజు, క్రిస్తుశకం 2026వ సంవత్సరం, జూన్ నెల 7వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 59 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా.
1: తెల్లవారుజామున సైనికులు కొందరు ఇంచుమించు 4 గంటల ప్రాంతమున ప్రకాశవంతమైన కాంతిపుంజం ఒకటి అంతరిక్షంలో నుండి భూగోళం వైపు వేగంగా దూసుకువస్తున్నట్లు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. అదేమిటో ఆ సైనికులకు అర్థం కాలేదు. ఆ మెరుపు కాంతికి వారి కళ్ళు కదల్లేదు. సైగలు చేసి ఎవరినైనా పిలుద్దామంటే చేతులు పైకి లేవలేక భయంతో కుప్పకూలిపోయారు. అప్పటికే సమాధిపైన రాతిని పొర్లించి ఆ రాతిపై కూర్చోవటం, సమాధి లోపల తేరి చూస్తే ప్రభుదేహం కనబడకపోవటం జరిగింది. ఈ లోపల తెల్లవారుజామున మగ్దలేన మరియా, యాకోబు తల్లి యోహానా సలోమిలతో కలిసి సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని ఆదివారం ఉదయం పెందలకడనే యేసు దేహం ఉంచబడిన స్థలమునకు వచ్చిరి. యేసు పొందిన శ్రమలు చూసి గుండెలు పగిలేలా విలపించి రోదించిన స్త్రీలు నారబట్టతో చుట్టబడి సమాధిలో భద్రపరిచిన ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములు పూసి నివాళులు అర్పించేలా తలంచి తలపించారు. ఆ 4 కన్నీటితో వచ్చి చూస్తే అప్పటికే అడ్డుగా ఉన్న రాయి తొలగించబడి ఉండటం, దానిపై తెల్లని వస్త్రాలు ధరించిన దూత కూర్చొని ఉండటం, యేసు దేహం లేకపోవటం కలవరపాటు చెందిరి. ఇంతలో ఒక స్వరం వారికి వినపడింది. మీరు సిలువ వేయబడిన యేసును వెదుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు అంటూ దూత చెప్పిన మాటలకు మగ్దలేని మరియా గుండె బద్దలైపోయింది. ఆమె పరుగు పరుగున వెళ్లి పేతురును యోహాను వెంట పెట్టుకుని వచ్చింది. యేసు కనపడలేదు. ఆ తోటమాలిని అడిగింది. ఆ తోటమాలి మరియా అని పిలవగానే ఆయనే యేసని గుర్తించింది. ఆయన మాటకు ఆనందంతో ఉప్పొంగిపోయి వెంటనే ఆయన లేచి ఉన్నాడన్న వార్తను శిష్యులకు చెప్పుటకు బయలుదేరింది. యేసు దేహం లేదని చెప్పిన మరియా మరలా 2వసారి వచ్చి యేసు లేచి ఉన్నాడని, నన్ను పిలిచాడని తెలియజేసింది. వారందరిలో గజిబిజి గందరగోళంగా మారింది. ఇది అర్థం కానీ విషయమై ఇద్దరు శిష్యులు క్లేఫా, ఇంకొక శిష్యుడు అమ్మాయి అను గ్రామమునకు బయలుదేరారు. వారు వెళుతూ మాట్లాడుకొని చుండగా మార్గ మధ్యంలో ఒక బాటసారి కలిశాడు. వారు నడుస్తూ ఆ బాటసారితో అనేక మాటలు మాట్లాడుతూ విషయాలు వెళ్ళబుచ్చారు. అయితే వారు వెళ్లే గ్రామమునకు వారి సమయం రాత్రి అవటం వలన ఆయనకు తమతో ఉండి భోజనం చేయుటకు ఆహ్వానించిరి. వారిరువురు యేసుతో సంభాషించినప్పటికీ ఆయన మాటలను ఆయన వారు గుర్తుపట్టలేకపోయిరి. కలత చెందిన కన్నీటి పర్యంతమైన మరియా కళ్ళెదుట నిలిచినా గుర్తించలేక పేరు పెట్టి పిలిస్తేనే ఆయనను గుర్తించగలిగింది. వీరు కూడా ఆయనతో కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టె విరువగానే ఒక్కసారి కన్నులు తెరవబడ్డాయి. వెంటనే వీరు కూడా పరుగులెత్తిపోయి యెరూషలేమునకు వెళ్ళి తక్కిన వారందరికీ యేసు లేచాడని అందరికీ గుర్తు చేసి చెప్పారు. దేవుడు మనకు కూడా తన్ను తాను బయలుపరుచుకొని మనతో కూడా సాంగత్యం చేయడానికి, తన విశ్వాసులను తన బిడ్డలుగా చూసుకోవటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. మన రక్షకుడు విలువైన పాఠాన్ని ప్రకృతిలో గుర్తపరిచాడు. ఆయన మనసు గుణ సౌందర్యాన్ని ప్రేమిస్తాడు. పవిత్రత, నిరాడంబరత మనం వినటానికి ఇష్టపడితే దైవ సృష్టి విధేయత, నమ్మకం, ప్రేమ గురించి మనకు విలువైన పాఠాలు నేర్పుతుంది. మనం పూర్తిగా నమ్మితే మన ఆందోళనలన్నీ మటుమాయమవుతాయి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి స్థిరపరిచాడో సిద్ధపరిచాడో అవి మన కంటికి కనబడటలేదు, చెవికి వినపడటలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అంటున్నది వాక్యం. ఈ పునరుత్థాన దినాలలో మనం కూడా ఇంకా జీవితంలో ఆయనను పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నామా ఆలోచించుకోవాలి. పండుగ సంబరాలతో మునిగి తేలుతున్నామా అని పరీక్షించుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఎందుకంటే మనిషి ఆయన మరణం ద్వారా పునరుత్థాన జీవితాన్ని, జయాన్ని చేకూర్చి ప్రతి మనిషికి పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఆ విజయశీలుడైన యేసుక్రీస్తును గుర్తించలేకపోతే ఇంకా నీ కన్నీళ్లు తెరవబడలేదు, నీ కళ్ళు కూడా తెరవబడలేదు, నీకు ఆయన మాట వినబడటలేదు అని గుర్తుంచుకో. ఎప్పుడైతే ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి తెలుసుకుంటావో అప్పుడే ఆయనను గుర్తించగలవు. మారు మనసు పొంది ఆయనకు ఇష్టుడుగా జీవించి ఆయన రాజ్యానికి వారసుడిగా ఈ లోకాన్ని విడిచి వెళతావు. ఆరాధన చేతును అన్ని వేళలా అని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉండుము.
0: సూక్తి సుధా మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీమతి ఎస్ఏ జోస్ఫిన్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi yesterday chaired a meeting with members of the PM Economic Advisory Council. The Prime Minister and the Economic Advisory Council discussed various ideas and measures to further boost India's economic growth in times of global turmoil. In a social media post, the Prime Minister said they deliberated on a wide range of issues relating to India's economic transformation and long-term development priorities. They also shared perspectives on adding more momentum to the reforms journey and ensuring ease of living as well as ease of doing business. Union Home Minister Amit Shah has called for a sharper vigil on financial transactions, construction of buildings and sale and purchase of properties along the international borders. The directive came during a meeting chaired by Mr. Shah at BSF's Tripura Frontier Headquarters regarding the border areas of the northeastern state. The Home Minister also directed an examination of land records of the last 5 years be conducted. Mr. Shah said frequent operations against drug and arms trafficking must be conducted and the entire chain of contributors to drug trafficking must be dealt with a ruthless approach. External Affairs Minister Dr. S. Jaishankar virtually handed over 72 health facilities and 12 cultural heritage projects to Nepal under the reconstruction program post-2015 earthquake after meeting with his Nepalese counterpart Shishir Khanal in New Delhi. The two leaders jointly launched the linkage between UPI India and National Payments Interface of Nepal for facilitating cross-border personal remittances. Both leaders also witnessed the exchange of a memorandum of understanding between Digital India Bhashini and Kathmandu University for co-creating the national digital infrastructure for a voice-first language translation platform for Nepal. In his opening remarks during the meeting with Mr. Khanal, External Affairs Minister said that India and Nepal collaborate closely to maintain security along their long and uniquely open border, and the two countries have always stood by each other in times of need.
3: Collaborate closely to maintain security our long and uniquely open border. Our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full potential of our ties.
2: The National Testing Agency has refuted the claims circulating on social media and messaging platforms regarding an alleged leak, advance access or sale of the NEET UG 2026 re-examination question paper. In a social media post, the agency said that such content is the work of organized cheating rackets that prey on the anxiety of students and their families. The agency asserted that the integrity of the examination process remains fully intact and that all necessary safeguards are in place to ensure a fair and secure examination for candidates. West Bengal Chief Minister Suvendu Adhikari has said that BJP government will undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state such as Dakshineshwar and Kalighat temples. Speaking at a program in Kolkata, Mr. Adhikari said grand arrangements will be made for the upcoming Shravani Mela at Tarkeshwar. Hitting out at the previous Trinamool Congress administration, the chief minister alleged that West Bengal suffered from acute lack of employment opportunities and systemic corruption over the past 15 years. In the one-off test against Afghanistan, India will resume play at 368 for 3 in their first innings on day 2 in New Chandigarh today. Centuries from KL Rahul and captain Shubman Gill, who remains unbeaten on 103, have put the men in blue in a strong position. Sai Sudarshan also contributed 81 before missing out on a maiden test century, while Rishabh Pant remained unbeaten with a brisk half century. In hockey, Indian men's team has lifted the Under-18 Asia Cup for the third time, thrashing host Japan 4-1 in the final in the Kakamigahara yesterday. In SAF Women's Championship 2026 final, India defeated the defending champions Bangladesh 3-1 to win the title for a record sixth time, played in Madgaon, Goa yesterday. And that is the end of this news bulletin.
4: Uh-huh.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా సూర్యస్తుతి వింటారు.

మృత్యుః పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజః.

నమఃపూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః.

సమస్తమోభిజ్ఞాయ నమస్తమోభిజ్ఞాయ.

0: నమస్తే నమస్తే నమః.
1: సూర్యస్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి సన్నతి గీతాలు.

కంద సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కందని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నీటి వసతి కలిగి మరియు నీరు బయటికి పోయే సదుపాయం గల సారవంతమైన నేలలు కంద సాగుకు అనుకూలంగా ఉంటాయి. వేసవిలో భూమిని 30 నుండి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నుకోవాలి. తొలకరి వర్షాలకు 2 లేదా 3 సార్లు మెత్తగా దుక్కి చేయాలి. ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు అలాగే 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కులోనే వేసి కలయదున్నాలి. నాటే సమయం విషయానికి వచ్చినట్టయితే మే జూన్ నెలల్లో నాటినట్టయితే పైరు ఎక్కువ దిగుబడినిస్తుంది. గజేంద్ర అనే రకం భారతదేశంలోనే అత్యధిక దిగుబడినిచ్చే రకం. కాలపరిమితి 6 నుండి 8 నెలలు ఉంటుంది. దిగుబడి 26 నుండి 28 టన్నుల వరకు ఒక ఎకరానికి వస్తుంది. ఒక ఎకరానికి కావలసిన విత్తన దుంపల్ని కేవలం 25 సెంట్ల విస్తీర్ణంలోనే ఉత్పత్తి చేసుకోవచ్చు. చీడపీడలు లేని ఆరోగ్యవంతమైన సుమారుగా 100 గ్రాముల బరువు గల దుంపల్ని విత్తనంగా వాడాలి. విత్తన దుంపల్ని వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. అలా నాటినప్పుడు 450 నుండి 700 గ్రాముల బరువు గల విత్తన దుంపల్ని పొందొచ్చు. కోసిన ముక్కల కన్నా పూర్తి దుంపల్ని విత్తనంగా వాడి ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. ఇక విత్తన దుంపల్ని నిల్వ చేసుకోవాల్సిన విధానాన్ని కనుక మనం చూస్తే, విత్తన దుంపలు తవ్విన తర్వాత వాటికి కనీసం 2 నెలల నిద్ర వస్తుంటుంది. ఆ సమయంలో అవి కుళ్ళిపోకుండా ఉండడానికి తవ్విన 4 లేదా 5 రోజుల తర్వాత దుంపలపై శిలీంద్ర నాశన మందులైన కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము, 10 లీటర్ల నీళ్లలో కలిపిన మందు ద్రావణాన్ని దుంపలపై పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసి నీడలో ఆరపెట్టాలి. అలా ఆరబెట్టిన దుంపల్ని గాలి వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. నీడలో 2 నుండి 3 నెలలు బాగా ఆరిన దుంపలని విత్తన దుంపలుగా వాడుకోవాలి. 500 నుండి 700 గ్రాముల బరువు కలిగిన దుంపల్ని విత్తన దుంపలుగా వాడాలి. పెద్ద దుంపల్ని ముక్కలుగా కోసుకుని వాడాలి. ముక్కలుగా కోసేటప్పుడు దుంప కన్ను అంటే మొలక భాగం ప్రతి ముక్కలోకి వచ్చే విధంగా కోసుకోవాలి. కోసిన విత్తనపు దుంపల్ని నిల్వ చేయకుండా వెంటనే నాటాలి. ఎకరానికి 6 టన్నుల విత్తనం అవసరమవుతుంది. విత్తన దుంపలని 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే 25 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నీడలో ఆరపెట్టి వెంటనే నాటుకోవాలి. విత్తన దుంపల్ని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా 2 నుండి 2.5 అంగుళాల లోతులో నాటుకోవాలి. విత్తన దుంపలు నాటిన వెంటనే తడిపెట్టాలి. కాలమాన పరిస్థితులను గమనించి 6 నుండి 10 రోజుల తేడాతో నీటి తడులు పెట్టుకోవాలి. వేసవిలో అయితే 3-4 రోజులకు ఒకసారి తేలికపాటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎరువులు వేసిన ప్రతిసారి కూడా తేలికపాటి తడి పెట్టాలి. ఇక కందలో కలుపు యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే అంతర కృషి చేయడానికి అవకాశం లేదు. కందని బలమైన నేలల్లో వేయడం వల్ల అధిక తడులు అవసరమైనందువల్ల కలుపు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కలుపు తక్కువగా ఉన్నప్పుడు కూలీలతో తీయించడం మంచిది. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫ తడి ఇచ్చిన తర్వాత తడిగా ఉన్న భూమి మీద ఎకరానికి 2 లీటర్ల బిటాక్లోర్ లేదా 1 లీటర్ పెండి మిథాలిన్ 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. పొడిగా ఉన్న భూమిలో చల్లిన మందులు ఫలితాన్నివ్వవు. 40 నుండి 45 రోజుల తర్వాత పల్చగా మొలిచిన కలుపును కూలీలతో తీయించాలి. కలుపు తీసిన

100 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. పశువుల ఎరువు అలాగే భాస్వరపు ఎరువులను ఆఖరి దుక్కులోనే వేసి కలయదున్నాలి. నత్రజనిని యూరియా రూపంలో 200 కిలోలు, అలాగే పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 170 కిలోలు వేసుకోవాలి. ఈ రెండు ఎరువుల్ని 3 సమభాగాలుగా చేసి కంద మొలకెత్తిన 40 రోజులకి, 80 రోజులకి, అలాగే 120 రోజులకి వేయాలి. యూరియా పొటాష్ ఎరువుల్ని మొక్కలకు రెండు వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తేలికపాటి తడిపెట్టాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సిఫారసు చేసిన ఎరువుల్లో 75% రసాయన ఎరువుల రూపంలోనూ, 25% సేంద్రియ ఎరువుల రూపంలోనూ వేసి 2 కిలోల అజోస్పెరిల్లం హైకోరైజాను వేసినట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక కందలో మనకి ధాతు లోపాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కందలో ఇనప ధాతు లోపం నీటి తడులు సరిగ్గా ఇవ్వనప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా మారుతాయి. ఈ ధాతు లోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు పెడుతూ నీటి ఎద్దడి కలగకుండా చేసినట్టయితే ఇనపధాతు లోపాన్ని నివారించవచ్చు. కందలో జింక్ ధాతు లోపం గనక ఏర్పడినట్టయితే ఆకుల ఈనెల మధ్య పసుపు వర్ణంగా మారి క్రమేపీ ఆకు మొత్తం పండి ఎండిపోతుంది. ఈ లోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మెగ్నీషియం ధాతు లోపం వర్షాభావ పరిస్థితుల్లో సాధారణంగా ఆకుల మీద లేత పసుపు, ఆకుపచ్చ వర్ణంలో మచ్చలు ఏర్పడి వైరస్ తెగులు లక్షణాలను పోలి ఉంటాయి. లక్షణాలను జాగ్రత్తగా గమనించి మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక కందలో సస్యరక్షణని గనక మనం చూసినట్టయితే ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఆకంతా కూడా పండి ఎండిపోయి దిగుబడులు బాగా తగ్గిపోతాయి. దీని నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కాపరాక్సిక్లోరైడ్ మందుని పిచికారీ చేయాలి. తెగులు ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ MZ మందును ఒకసారి మాత్రమే ఆకులన్నీ పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. దుంప తవ్వకానికి కనీసం 2-3 నెలల ముందు నుండి కూడా మందుల్ని వాడకూడదు. ఇక కందలో కనిపించే మరొక తెగులు కాండం లేదా మొదలు కుళ్ళు తెగులు. ఈ తెగులు కాండం మొదలు వద్ద ఆశించి కాండం పూర్తిగా కుళ్ళిపోతుంది. దీని నివారణకి మురుగునీరు, వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ మట్టిని గట్టుగా చేసి తడి పెట్టినప్పుడు నీటి ద్వారా ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టాలి. తెగులు ఆశించిన చెట్టు మొదలు చుట్టూ ఉన్న మట్టిని లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా 2 గ్రాముల క్యాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని కలిపిన ద్రావణంతో బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. ట్రైకోడెర్మా శిలీంద్ర బీజాలు కలిగిన పొడిని వేపపిండితో కలిపి మొక్కల మొదళ్ల వద్ద వేసినట్టయితే ఈ మొదలు కుళ్ళు తెగుల్ని నివారించవచ్చు. ఇక కందలో మొజాయిక్ తెగులు కనుక ఆశించినట్టయితే తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెలుపు, పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను, ముడుచుకుపోయినట్టుగాను ఉంటాయి. ఈ వైరస్ తెగులు విత్తనపు దుంపల ద్వారా, పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఈ మొజాయిక్ తెగులు నివారణకి విత్తనపు దుంపల్ని తెగులు సోకని తోటల నుండి సేకరించాలి. పేనుబంక నివారణకి డైమిథోయేట్ లేదా మిథైల్ డమటాన్లను 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పైరు మీద పిచికారీ చేయాలి. పక్వానికి వచ్చిన పైరు ఆకులు పండి నేలపై వాలిపోతాయి. పైరు నాటిన 7 నుండి 8 నెలలకు పంట తవ్వకానికి సిద్ధమవుతుంది. దుంపలను గుణపంతో దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తవ్వి నీడలో ఆరపెట్టాలి. ఎకరానికి ఎర్ర నేలల్లో అయితే 18 నుండి 20 టన్నులు, ఒంటరి నేలల్లో అయితే 20 నుండి 25 టన్నులు దిగుబడి వస్తుంది.

ఈనాటి పొలం పళ్ళు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. నిరంతరం నేర్చుకుంటూ సమాజం

0: సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్ళున్నా ఎవరి ఇంట్లో పండగ ఉన్నా ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర్ ఘాట్లు, పుష్కర్ నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: నెల్లూరు దంతాల్లో ఈరోజు ఇంకా 100,000 టన్నుల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎన్నికకు పూర్తి అయ్యేట్టుగా ప్లాన్ చేశాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి దాని చేస్తుండే. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంటు మొత్తం జట్టు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, పట్టుదల ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అంకిత భావానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్ లో ఎక్కువగా యూరియా కావచ్చు, రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మరి ఎక్కడికక్కడ పొలం పండుగ కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నులందరికీ మనం సహకరించి మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెనుమార్పులు మొదలవుతాయి.
0: యోగాంధ్ర నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. యోగాంధ్ర పోర్టల్లో తొలిరోజు సుమారు 2,000 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, వారికి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యాన్ని తెలియచేసేలా విద్యార్థులకు వివిధ ఇతివృత్తాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు 4 దశల్లో 14 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు, రానున్న 2-3 రోజులు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః ఆర్థిక పరామర్శ పరిషద సదస్యై సమం ఆకారితస్య ఉపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. ఉపవేశనే ప్రధానమంత్రి పరిషత్ సదస్యాశ్చ వైశ్విక నిశ్చితతా కాలి భారతస్య భూయోపి ఆర్థిక వృద్ధిం కర్తుం విభిన్నేషు పరామర్శోపాయేషు చర్చితవంతౌ. జీవనస్తరం వ్యాపారం చ సుగమీకర్తుం అపి సవిస్తరం విచారణా జాతా. సదస్యై భారతే విశ్వే చ పశ్చిమైషియా సంఘర్షేణ ఉత్పన్న ప్రభావానాం అపి ఆకలనం ప్రస్తుతం. విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర ఉక్తవాన్ యత్ భారతం నేపాలం చ సుదీర్ఘ ముక్త సీమాయాం సురక్షా వ్యవస్థాం ప్రవర్తయితుం దృఢతయా సహయోగం కురుతః. అపి చ ఉభౌ దేశౌ సంకటకాలే అపి సర్వదైవ పరస్పరం సాహాయ్యం కురుతః. నవదిల్ల్యాం నేపాలస్య విదేశమంత్రిణా శిశిర ఖనాలేన సహ ఉపవేశనే డాక్టర్ జయశంకరః అవదత్ యత్ ఉభయోః దేశయోః సంబంధః జీవిత జనసంబంధస్య సీమాపార సంపర్కస్య పారస్పరిక సాంస్కృతిక ధార్మిక పరంపరాణాం చ సుదృఢాధారే వినిర్మితః అస్తి. కేంద్రీయః గృహమంత్రి అమిత్ షాహః అంతారాష్ట్రియ సీమాసు విత్తీయ వ్యవహారస్య భవన నిర్మాణస్య సంపత్తి క్రయ విక్రయణస్య చ విషయే విశేష సమవధానతాయే ఆహూతవాన్. ఏషః నిర్దేశః BSF ఇతి సీమసురక్షాబలస్య త్రిపురా సీమాముఖ్యాలయ గృహమంత్రిణః అధ్యక్షతాయాం ఆకారితే పూర్వోత్తర రాజ్య సీమా క్షేత్ర విషయకే సమ్మేళనే ప్రదత్తః. గృహమంత్రి విగత పంచవర్షాణాం భూమిలేఖానాం పరీక్షణాయ అపి నిర్దిష్టవాన్. CBSE ఇతి కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద్ అంకసత్యాపనార్థం పునర్మూల్యాంకనార్థం చ ఆవేదన సమర్పణాయ అంతిమాం తిథిం జూన్ మాసస్య సప్తమ దినాంక పర్యంతం అగ్రే సారితవతీ. పరిషదా ఉక్తం యత్ విద్యార్థినః అద్య మధ్యరాత్రిం యావత్ స్వావేదనాని అర్పయితుం అర్హంతి. ఇతః పూర్వం ఆవేదన సమర్పణాయ అంతిమా తిథిః అస్య మాసస్య షష్ఠః దినాంకః ఏవ ఆసీత్. ప్రియా శ్రోతారః, సంస్కృత జగతా సంబద్ధైః విభిన్నైః క్రియాకలాపైః సంవలితస్య సంస్కృత సాప్తాహికీతి విశిష్ట కార్యక్రమస్య ప్రసారణం ఆకాశవాణ్యాః FM గోల్డ్ ప్రవాహికాతః అద్య మధ్యాహ్నే సార్ధైకవాదనతః భవిష్యతి. భవంతః సర్వే యథాకాలం శ్రోతుం ప్రభవంతి. భారతీయర్తు విజ్ఞాన విభాగేన అనుమితం యత్ అద్య తటీయ కర్ణాటక మాహే కేరళేషు మూసలాధార వృష్టిః భవిష్యతి. పూర్వోత్తర రాజ్యానాం అధికతర భాగేషు ఆభ్యంతరీణ కర్ణాటకే గోవాయాం తమిళనాడౌ పుదుచ్చేర్యాం అండమాన నికోబార ద్వీప సమూహే చ శ్వః పర్యంతం ప్రబల వృష్టిః సంభావనా అస్తి. సంప్రతి క్రీడావార్తాసు జపానే భారతస్య అంతరష్టాదశవయోవర్గీయ పురుషదలేన ఏషియా చషక హాకీ స్పర్ధా మాలికా జితా. నిర్ణాయకే ద్వంద్వే భారతేన జపానం 4-1 ఇతి అంకాంతరాలేన పరాజితం. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ ఉత్తమ ప్రదర్శన పరకం ఏతం విజయం అభిలక్ష్య భారతీయ హాకీదళం వర్ధాపితవంతౌ. గోవాయాం భారతేన సైఫ్ మహిళా పాదకందుక నాయక స్పర్ధా శృంఖలా విజితా. నిర్ణాయకే ద్వంద్వే భారతేన బాంగ్లాదేశ 3-0 ఇతి అంకాంతరాలేన పరాజితః. ధ్యానాస్పదం అస్తి యత్ భారతేన షష్ఠవారం ఏషా శృంఖలా జితా. అపరతః నవ చండీగఢి భారతాఫ్ఘనిస్తానయోః ఏకమాత్ర క్రికెట్ నికషస్పర్ధాయాః ప్రథమదినస్య క్రీడాసమాప్తిపర్యంతం భారతేన క్రీడకత్రయస్య హానిపూర్వకం 68-300 ధావనాంకాః అర్జితాః. అద్య భారతం ఇతః అగ్రే క్రీడిష్యతి. ఇతి వార్తాః.
5: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి FM. ఈరోజు FM రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటుంది. ఇందులో ఈరోజు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 34వ శ్లోకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఇంకా సరస వినోదిని సమస్యాపూరణం ప్రసారమవుతుంది, సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 7:55 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది, పల్లవి వందే మాతరం అంది మాతరం. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ డివి మోహనకృష్ణ, శ్రీమతి సిస్లా శారద. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది, రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో నెయ్యవేలి సంతాన గోపాలన్ గాత్ర కచేరి ఉంటుంది. సిక్కిల్ భాస్కరన్ వయోలిన్, పాలక్కాడ్ పి సుబ్రహ్మణ్యం మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 9:35 నమస్తే అమరావతి కార్యక్రమం ఉంటుంది. 10:00 వార్తావాహిని, ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం. 10:30 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం డాక్టర్ కెవి శాంతిశ్రీ గారి ప్రసంగం వింటారు. అనంతరం రావోయీ అతిథి కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111 కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 విజయవాడ ఏ మీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలపై శ్రోతలు వాట్సాప్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేసే మాలిక ఉభయకుశలోపరి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో స్ఫూర్తి రత్నగర్భ కథానిక ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి విజయశ్రీముఖి. ఇంకా పర్యావరణ గీతం, ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా విశేషాలు ఉంటాయి. 2:30 బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొన్న వారు ఏ పల్లవి, పి ప్రార్థన, వి దీపికశ్రీ, వి దుర్గా సాత్విక, కే తపస్వి పాల్గొంటారు. అనంతరం చిన్నారుల గీతాలు ప్రసారమవుతాయి. 3:00 జాతీయ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 4:00 యువలయ కార్యక్రమం ఉంటుంది. 5:00 నుంచి 6:00 వరకు ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీ ఆర్ శేషగిరిరావు బృందంచే భజనావళి కార్యక్రమం ఉంటుంది. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వ్యవసాయంలో జీవన ఎరువుల, జీవ శిలీంధ్రాల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి శ్రీమతి వి వెంకటశేషమ్మ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా సంభాషణలు వింటారు. 7:45 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 8:00 అమర భారతి సంస్కృతి కార్యక్రమంలో ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని తల్లాప్రగడ రామచంద్రరావు గారి ప్రసంగం వింటారు. 8:15 ఫిలిం గీతాలు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏమీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలుంటాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్ నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్బంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్ నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security, our long and uniquely open. Our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full potential of our ties.
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్ నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యకుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ వృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ది దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరి ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక మతమరుపైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక శకం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
2: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా, సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఐ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా, కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కనపెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్-18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకామిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్-18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా, మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా, రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
3: 102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 34వ శ్లోకం. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జునః

పార్థ, ఓ కుంతీపుత్రుడవైన అర్జున, అర్జున, తూ అనగా వెనుక చెప్పిన సాత్విక ధృతికి భిన్నంగా యయా, ఏ ధృత్యా, ధృతిచేత ధర్మకామార్థాన్, ధర్మము కామము అర్థము అనే వాటిని ధారయతే నిత్య కర్తవ్యాలుగా భావిస్తాడో, ప్రసంగేన ఆ ధర్మాదుల ప్రసక్తి చేత ఫలాకాంక్షి, ఫలకామన గలవాడు అవుతున్నాడో, సా ధృతి, అటువంటి ధృతి రాజసి అనగా రజోగుణ ప్రధానమైనది అవుతున్నది. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జునః.

అర్జున, కొందరి అంతఃకరణంలో ఉన్న ధృతి మోక్షాన్ని పట్టించుకోకుండా ధర్మార్థకామాలను మాత్రమే నిత్య కర్తవ్యాలుగా నిర్ణయించి చూపిస్తూ ఉంటుంది. దాని ప్రకారం ధర్మాదులను ఆచరిస్తున్న ఆ సాధకుడు దేని ప్రసక్తి వస్తే దానికి సంబంధించిన కోరికలు కోరుతూ ఉంటాడు. ఇలా చేయించే ధృతి పేరే రాజసీ ధృతి. రజోగుణం నిత్య చరణశీలం కాబట్టి రాజసీ ధృతి సాధకుడి చేత ధర్మార్థ కామాలు అనే మూడు స్తంభాల ఆట ఆడిస్తూ ఉంటుంది. ఏ స్తంభం దగ్గరికి వెడితే ఆ కోరిక అనే పద్ధతిలో కోరికలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కోరికలు ఉన్నాయి అంటే కర్తృత్వాభినివేశం ఉందని చెప్పినట్లే. ఇదే ఈ శ్లోకంలో విశేషం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు సరస వినోదిని సమస్యాపూరణం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: సహృదయులు, రసజ్ఞులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు, కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్, బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పద్యరచన గావించటం. శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు గరికపర్రు. ఇలా బాల కార్మికతవే కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్, పలువిధ నైపుణ్య సిరియు మలగును దేశాభివృద్ధి మానవ శక్తుల్. శ్రీ టి రవికిరణ్ గారు సీతారాంపురం. అలుకలు చీత్కారంబులు కలతలు బెదిరింపులు తమకంబుల ఘటనలు ఇలలో సాగవు చదువులు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్. బలవంతముగను బాలుర పలువలు కార్మికుల జేయ వర్జిత మగుచున్, దళపునే అడచును శిక్షలు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. కుమారి ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు. విలసిత బాల్యము పనులకు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్, మలచిన వారల దారులు తళుకుల మెరయును విలువలు తద్దయుదక్కున్. శ్రీ నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు గుడివాడ. ఇలలో శిశువుల చదువులు కలలైపోవుటదలుపగా కడు దుర్భరమే, బలమగు విద్యలు భవితకు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ కూచుభట్ల శ్రీనివాస శర్మ గారు చినపులివర్రు. ఇలలో శ్రమయే మూలము కలిమికి ఆశ్రమ బాల్య గారావమునన్ కలుగరాదను చట్టమలు కలిగిన కలుగదు నరులకు కలిలో పొడమిన్. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు బాలప్పగారిపల్లె శ్రీ సత్యసాయి జిల్లా. తొలగించక బాలల పని కలిగించ స్ఫురణ చెడి వికసనములేమిన్, వలసిన మతి జడము నిలుపు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు హిందూపురం. పలువిధ పనులను నర్చుచు కలతలు పడుచున్న బాల కార్మిక బాధల్, నిలుపక కొనసాగించుట కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ జొన్నలగడ గణపతి శాస్త్రి గారు కొడాలి. ఇలా బాల కార్మికాళికి విలువగు విద్యలను గూర్ప వేదన తీరున్, అలరడు సంపదే జ్ఞానము కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు ఖమ్మం. విలవిలలాడుచు బాలలు బలవంతపు పనులు చేయ భాగ్యము గలదే, విలసిత విలువల విద్యను కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవిగారు తెనాలి. విలువైన జీవితంబున వెలలేనిది బాల్యమగు సవివరణముగా బాలల సేమమరయ భావమే కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ చీకుల అచ్యుత దేవరాయలు గారు న్యూజెర్సీ. వలయు చదువు బాల్యంబున పలుగుయు వారయును వట్ట పసివాడుగదా, కలిమియు నిరక్షరాస్యత కలిగిన కలుగదు నరులకు కలిలో పొడమిన్. శ్రీ అప్పాజోషుల శ్రీనివాసరావు గారు, బెతస్తా, అమెరికా. బాలుర బాధలు విట్టిడి పలువిధముగా పనులనింక వద్దనుచుండే విలువలు తోడను కాసులు గలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమత్ సింహాద్రివాణి గారు, విజయవాడ. వెలుగులు జిమ్మెడి చదువులు గలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. బలిసిన కష్టము కనుకనే కలిగించుము పిల్లలకును కమ్మని చదువులు. కుమార్ శ్రీ వేదత్రీ గారు, బెంగళూరు. కలుగు ఉత్తమ భవితయు విలువలు గలిగిన గులాబి విరులగు బాలల్. విలువలు నేర్పెడి చదువులు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి. విలువలు గలుగ గజాతికి పలు బలువగు పనులు చేయు బాలల తోడన్. కలుగుట చేటగు చదువులు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. పలు కర్మాగారంబుల అలసిన బాల్యం పుట్టు సురే అది తగులు అఘంబులే కలుగు పేరు శాంతియు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమతి ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు. కొలిమికడ పనులు చేయుచు మెలిగిడి బాలల అవస్థ మితిమీరంగా వెలుగులు నింపెడి యోచన కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. తెలియక చదువు విలువ పిల్లలను ధనము కొరకు పంపు శ్రమపడి పనికిన్. తెలియక చెప్పిన జ్ఞానము కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ మల్లాది నాంచారయ్య గారు, నవి ముంబై, క్రమాలంకారం. చిలిపిగా నవ్వుతు త్రుళ్ళుచు గలగలమని తిరుగు వయసుగా శిలపాలు నిలుపుము చేయగ దయ లులిగలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ కూచుభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు, యాకమూరు. బలపము బట్టడి బాలల నిలువున కార్మికుల జేయ నేరముగాదే వలువలు కూడు నిడు ప్రభుత గలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ జమ్ము రామనాయుడు గారు, చీపురుపల్లి. పలుపలు విధమగు పనులను సలుపకు పసివాడనట్టి నలుసులని పుడున్. విలవిలలాడును పిల్లలు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ రాయిపురాలు జగదీష్ చంద్ర శర్మ గారు, తెనాలి. ఇల బాల్యం అమూల్యం ముర కలలవి సాకారమోగ కష్టించుమురా అల విట్టిగా మార్చు తలపు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ మంకుశ్రీని గారు, కొప్పర్రు. వెలవెలబోయను బాల్యము కలతల పాలయ్యే బాల కార్మికుల కచోనలిగిరి పోడిమి ప్రగతి యుగలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ భాగవతుల శ్రీ శాఖ్య శ్రీవరేణ్య గారులు, ఎలమంచలి. తెలియని పిల్లలు పనిలోపల మృగ్గుటయన్న నిజము బాధించు మదిన్. కల తండ్రేపున్ మోక్షము కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ సాయికృష్ణ గారు, ఎలమంచలి. విలసిత బాలుర పకపక కలకల నవ్వులు నలుగుట కారణమిదియో తెలియదు పిల్లుగా సిరులన్ కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ దంతాభక్తుని రామనాగేశ్వరరావు గారు, భీమవరం. నెల జీతముకై పెద్దలు బలిమిగ కార్మికుల జేయ బాలలదగునే విలువను వెంచు చదువు సిరిగలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. అలసట ఎరుగని తత్వము అలసత్వపు విసుగు కూడి ఆకలి దప్పున్ కలుగును విజయము తప్పక కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. సుమంకు సుమతి నాగేంద్ర గారులు కొప్పర్రు. ఇలలోన బాల బాలికల అలసిరి పనిభారమేలా అవ్వారలకున్ వలవల ఏడ్చిరి మరి సిరిగలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ కశిశ్రీ గారు, రాయిపేట. అలవోకగా విద్యలనే సులభముగా నేర్చువాని చూచుచు పనికిన్ ఇలా పనుపుటచే ధనమది కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు, నరసాపురం. విలువైన బాలలను మీరలు కార్మికులను చేసి రాపాడింపం కలుగదు వృద్ధి దురాశయుగలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ. పలురకముల పనులను తా నిలబడి ఎతి క్రూరుడగుచు నీతి నివిడి పిల్లలచే పనిచేయించుట కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు, హైదరాబాద్. నలుగుచు నుండిరి బాలలు పలు కార్మిక వృత్తులందు బాధలు పడుచున్ తలచియు రక్షణనీయగ కలిగిన కలుగదు. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. తొలగింపవలయు బాలల కొలువుల చట్టంబులున్న కొనసాగించున్ కలిమిని పొందెడు వృత్తులు కలిగిన కలుగదు. శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. విలువల పిల్లల భవితను విలయము వెలగనట్టి వెట్టి వేతన పొందన్ ఇలా బాల్యపు కార్మికతలు కలిగిన కలుగదు. శ్రీ పప్పు లక్ష్మణ శాస్త్రి గారు, కాజులూరు. ఇలా పిల్లలపై జాలిని కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. కలయందైనను కష్టము వెలివేయగ పనుల నెల్ల పిల్లల నుండిన్. శ్రీ రాకుమారు గారు, గోదావరి ఖని. పలకయు బలపమ్మునసగి వలువలు వసతియు కడినిడి బాలలతోడం చెలిమిని చేయు గుణంబును కలిగిన కలుగదు. డాక్టర్ రాయవరం రఘునందన గారు, కువైట్. సిలుగది బాలలకిచ్చిన నలతను బొందెడి అనువున నరకుల భంగిన్ మలినపు ధోరణి విజయము కలిగిన కలుగదు. శ్రీ తూములూరు శేషయ్య శాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. నిలుచును వంశము సంతతి కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. కలిగెడు భారము తొలగగ విలువగు సంపద నిజముగ పిల్లలగనుమా. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. విలువగు బాల్యపు చదువులు కలిమియు బలిమియు నసగును కార్మికుడవగా ఫలితము తక్కువ ఆశయుగలిగిన కలుగదు. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. కలదుగా చట్టము బాలల బలవంతముగా పనులకు పంపుట దొసగవు కలుగున నిష్కృతి పరపతి గలిగిన కలుగదు. శ్రీలంక సురేంద్ర గారు, గుడివాడ. బాలల చదువగనీయక కాలును కేలును విరిచియు కార్మికు జేయం మేలది ఎట్టుల గలుగును కలిగిన కలుగదు. శ్రీమతి శ్రీపాదలక్ష్మి సూర్యకాంతం గారు, తణుకు. అలరారు బాలలెల్లరూ ఇలలో విద్యలు బడసిన ఇంపును గూర్చున్ బలవంతపు కూలి పనులు కలిగిన కలుగదు. శ్రీ చావల శివప్రసాద్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. కలుగును లాభము చదువులు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. వలసిన తెలివియు కలిమియు నలిగిన పశికార్మిక గతి నాణ్యత చూడం. శ్రీ భానుగారు విశాఖపట్నం. బలవంతముగా బాలుర విలువైన భవితను ముంచి ప్రేమను జంపన్ కలుషితము నర్చ బాల్యము కలిగిన కలుగదు. శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు వైజాగ్. పలు విధముల బాల భవిత కలుషితము గజేయనంచ కర్కశమగునే పలు నిందలు పడబోకుము కలిగిన కలుగదు నరులకు. శ్రీమతి చావల విజయ్ గారు ఆస్ట్రేలియా. తెలియరే బాలల చదువులు తలవక వెట్టిని నిగుడుచు తలపడి చిదమం వెలుగుల భవితను వృద్ధిన్ కలిగిన కలుగదు. శ్రీ రాయప్రౌఢ సీతారామ శర్మ గారు భీమవరం. పిలవారల ఎడమది కృప కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్ మలినంపు బాలకార్మిక కలుషమ్మే ఘోరపాతకమ్ములనొక్కటే. శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు హైదరాబాద్. కలుషితమవ్వక సాగగ కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్ విలువల నెరుగుచు గడుపగ వెలుగులమయ బాల్యమంత విద్యలు బడయం. శ్రీ పెద్దాడు మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. మలుగును బాల్యము చాకిరి గలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్ విలువల నాశము చదువుల వలన భవిత వెలిగిపోవు బాలలకెప్పుడున్. శ్రీ బిఎల్ నరసింహం గారు నర్సాపురం. సులలిత కార్మిక బాలలు కొలువులలో చేరి పనులు గుట్టుగజేయం వెలియో బాల్యావస్థయు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు ఏలూరు. బలవంతముగ బాలల విలువగు బాల్యం ముదృంచి వేయగ నగమౌ తలపులలో ఇట్టి ఎరుక కలిగిన కలుగదు. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు చినకంచి క్రమాలంకారం. వలపలి భుజమీ బాలలు పలుచనగు వికాసము పనిబాట నెరుకయం తెలివి గడించముదము మరి కలిగిన కలుగదు. శ్రీ ఆకుల శాంతిభూషణ్ గారు వనపర్తి. బాలల గూలికి పంపిన ఏల కలుగు కలులకు సుఖమీ ధర ముదమే శాలల చదువని పిల్లలు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ గుండ వెంకట శుభ సహదేవుడు గారు విజయవాడ. వెలయున్ బాల్యమునందున కలలన్ పండించు విద్య కార్మిక వృత్తిన్ వలగను దురవస్థ వెతలు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమతి తులాల సవరమ్మ గారు అరసవెల్లి శ్రీకాకుళం జిల్లా. బలిమిని బాలల కలయిక కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్ ఎలరువు బాల్యపు రక్షణ సలుపగ ప్రతినలు పలుకగ సమయం విధియే. సాహితీ శ్రీ జయలక్ష్మి గారు పిరాట్ల హైదరాబాద్. పలకను పట్టెడు బాలుర పలు విధముల పనులకెల్ల పంపుట తగునా విలువల తోడను కాసులు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్. కలిమిని కొందరు మూర్ఖులు బలిమిని పసితనములెల్ల వసివాడు నటుల్ విలువగు చదువును బాపిన కలిగిన కలుగదు. శ్రీ సోమంచి పురుషోత్తం గారు తణుకు. పలకాబలపము చేకొని విలువగు విద్యను బడసిన విభవము పెరుగున్ పలుగును పట్టిన దేహము కలిగిన కలుగదు నరులకు. శ్రీమతి మహీధర శేషారత్నం గారు గుంటూరు. కలతల కడలై బాల్యము బలియై పట్టెడు మెతుకుల బానిసకా కలినే తీర్చెడు సంపద కలిగిన

రాయగు కలిగిన కలుగదు. శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. పలు యజమానులకు ఫలము కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్ మొలక ప్రాయపు బుడతల కలలు చిదిమి వేయిచి కార్మిక తెగన జేర్చన్. శ్రీ ఎల్లన్రా దుర్గాప్రసాదరావు గారు నెల్లూరు. విలువగల చదువు నేర్చిన ఫలితము పనులందు గల్గు భాగ్యము హెచ్చున్. పలు బాల కార్మికులనే కలిగిన కలుగదు నరులకు. శ్రీ వల్లభాపురపు కృష్ణకిషోర్ గారు గుడివాడ. బాలల పనిచేయింపగనేలయ విద్యల చెరచుట నేరముగాదే చాలును బుడతలు చదువంగలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ పన్నాల దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్. అలసత్వముని పనులును మలచిరి కార్మికులగా పసిమనసుల నిసులంతొలగా అవిఘ్నత భవితయు కలిగిన కలుగదు. శ్రీ మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు హైదరాబాద్. సలలిత దేహపు బాలల పలు పనులకు కార్మికులగా పంప కలువు శిక్షలు పడు విడుదల ఘనతలు కలిగిన కలుగదు నరులకు. శ్రీమతి అజ్జరపు సుశీల గారు రేలంగి. బాలల రేపటి పౌరులు తెలియచుని సత్యమింకా తీరుగా వారిని విలువల పెంచని మార్గము కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ ఏ రాజా గారు ఏడిద. విలపించు బాల్యముననే పలుగులు మోయించి కూడు పంచెడు ధనికులు కలుషపు బ్రతుకుల వలనం కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపూడి. విలువలు నేర్పడి విద్యల అలవోకగా నేర్ప భావి భారత పౌరులు సులభులు కార్మిక బాలలు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు అమలాపురం. కలనైనన్ చదువులు విడదలపగ కొనసాగ చేయ దక్కును ఫలములు నిలచిన మంచిని చేయం కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ నిడమానూరు రవిచంద్రబాబు గారు చిలకలూరిపేట. బలికానీకు బాలల మలుపకు వారిని కార్మికుల మాదిరి జగతిన్ మెళకువ విద్యలనే రూపుగలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ టి దిలీప్ గారు బంటుమిల్లి. మెలకువతో జనులందరూ బాలలు బడిమానకుండ భద్రతగూర్పన్ విలువలు పెరుగగా జేయగా కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమతి నిడదవోలు నాగవల్లి గారు తణుకు. తలపగ నిలలో చదువులు నెలవవు జ్ఞాన సముపార్జనే ముఖ్యంబవు నిలుపక చదివిన తెలివియు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ తోలేటి పార్థసారథి గారు నరసాపురం. కలతలు తొలగును జీవిత విలువలు పెరుగును చదువుల ప్రేరణ కలుగున్ ఇలా చెడు చేరదు మంచియు కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు బెంగళూరు. కలలో గూడను పిల్లల వలదని చదువులను మాన్పు ప్రముఖుల కునుగా విలువగు విద్యాధనమును కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమతి భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద. చెలిమిని పెంచగ విద్యా కలిమి కలిగి బాలలంత ఘనులును గారే తులువుల వినీతి నిర్దయ కలిగిన

అప్పుడమిన్ శ్రీ బి రేవతి శ్రీనివాస్ గారు సూరత్. విలసిత దయాంతరంగము చలితముగాన్ బాలలంత సద్బుద్ధులుగాన్ తొలగు పసి కార్మికత్వము కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ సంపత్ హేమంత్ ప్రతీక గారులు విశాఖపట్నం. చెలితులునై బాలలు మది కలితులుగాన్ విద్యలందు కార్మిక గతియుం తొలగ వినీతియు సతతము కలిగిన కలుగదు నరులకు కలిలోపుడమిన్. కుమార సోమంచి హృలేఖ గారు బెంగళూరు. విలువగు శైశవ భాగ్యము వెలవెల చేయంగబోకు విత్తము కొరకై ఇలలో విద్యాభాగ్యము కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చి గారులు గుంటూరు. పలు సంపద బలవర్గము కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. పలు బాల కార్మిక ప్రభ నలుపవో ఒక్కింత ఏనీనయ సుఖశాంతుల్. శ్రీ రాయిప్రోలు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం. వెలుగగ పిల్లలు చదువుల మెలగగ కార్మికుల ఓల మేల్గన జనమే తలపుల చేతల దయయే కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి గారు హోసూరు కర్నూలు జిల్లా. అలుపెరుగక బాల్యంబున తెలియని విద్యలను నేర్వా దీనత తొలగున్. వలదను కార్మిక భావన కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. కుమార్ సిహెచ్ హరిత గారు గండిగుంట. అలబాల కార్మికత్వము తొలగింపగ పూనుకొన్న తోరపు క్రియకున్. వలసిన బలమది మిండుగలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. శ్రీమతి అన్నంభట్ల గాయత్రి శిరీష్ గారు హైదరాబాద్. అలబాలల బాల్యమునకు నెలవగు కార్మిక వ్యవస్థ నిర్మూలింపన్. విలువగు విద్యాగంధము కలిగిన కలుగదు నరులకు కలిలో పుడమిన్. ఇట్లే పూరణలు పంపిన వారు శ్రీ లక్ష్మీనారాయణ శాస్త్రి గారు న్యూఢిల్లీ, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, కుమారి మల్లాది శ్రీప్రియ గారు కైకలూరు, శ్రీ చింతలపాటి ఆదిత్య గారు ఏలూరు. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. రుధిరము జీవము

0: అదే ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరసవినోదిని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
2: ధరణీతలం నుంచి దిగంతాలకీగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
1: చివరిగా ఒక లలిత గీతం.

ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వన్ అట్ 2.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు ఈ మాసపు పాట వింటారు. పల్లవి వందే మాతరం అంది మాతరం. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీ డివి మోహనకృష్ణ, శ్రీమతి శిష్లా శారద. వినండి వందే మాతరం అంది మాతరం ఈ మాసపు పాట.

0: केरलम के तटीय क्षेत्रों में मछुआरों को समुद्र में ना जाने की सलाह दी गई है। तिरुवनंतपुरम से स्मिथी एम पुलुरथी की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा।
1: विभाग ने कर्नाटक के तटीय इलाकों माहे में कुछ स्थानों पर मूसलाधार बारिश का अनुमान व्यक्त किया है। पूर्वोत्तर भारत, अंडमान और निकोबार द्वीप समूह, कर्नाटक, कोंकण तथा गोवा, लक्षद्वीप, महाराष्ट्र, हिमालय के तटीय क्षेत्र, पश्चिम बंगाल, सिक्किम, तमिलनाडु और पुदुचेरी के कुछ हिस्सों में भी आज वर्षा की संभावना है। आंध्र प्रदेश, बिहार, झारखंड, मध्य प्रदेश, ओडिशा, तेलंगाना, पश्चिम बंगाल और सिक्किम के कुछ स्थानों पर आज गरज के साथ बिजली गिरने का अनुमान व्यक्त किया गया है। आंध्र प्रदेश के तटीय भाग और ओडिशा के कुछ हिस्सों में आज लू चलने की संभावना है। ओडिशा में आज रात गर्म मौसम रहने का अनुमान है। ये समाचार हमारी वेबसाइट www.newzonair.gov.in और हमारे न्यूज़ ऑन एआईआर मोबाइल ऐप पर भी उपलब्ध हैं। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं मुकेश कुमार बल।
2: धन्यवाद लवलीन। प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा आर्थिक रफ्तार को तेज करने की खबरें सभी अखबारों में हैं। लोक सत्य की सुर्खी है, आर्थिक मोर्चे पर निपटने के लिए बनाई गई रणनीति। पत्र ने इसी विषय पर डील, मौसम और चुनौतियां शीर्षक देकर संपादकीय में लिखा है कि सवाल केवल तेल का नहीं, बाकी बहुत सी चीजें हैं जिन पर भारत निर्यात में अग्रणी है। पत्र आगे लिखता है, मॉनसून अच्छा रहे, युद्ध के बादल छट जाएं, इससे बड़ा सुकून भारतीय अर्थव्यवस्था के लिए और क्या हो सकता है। अमर उजाला की खबर है, नेपाल की नई सरकार के साथ नई गर्माहट। नेपाल के विदेश मंत्री बोले, भारत के साथ संबंध सर्वोच्च प्राथमिकता। पत्र ने इस खबर को शीर्षक दिया है, अतीत का कोई भी बोझ भारत से रिश्तों में बाधा नहीं। दिल्ली से सिलीगुड़ी तक दौड़ेगी बुलेट ट्रेन, 6 घंटे में ही तय हो जाएगा सफर। दैनिक भास्कर की सुर्खी है, पश्चिम बंगाल में सत्ता परिवर्तन के बाद केंद्र और राज्य के बीच बेहतर समन्वय का असर रेल परियोजनाओं पर दिखने लगा है। राजस्थान पत्रिका की खबर है, भारत में छोटे परिवार की चाहत से बूढ़ा हो रहा युवा भारत। पत्र ने ढलान पर जन्मदर की खतरे की घंटी बताते हुए लिखा है कि अगले 20-30 साल बाद युवा कामगारों की संख्या घटेगी। अखबारों ने खेल जगत की 3 महत्वपूर्ण खबरों को एक साथ दिया है। नवभारत टाइम्स ने प्रज्ञान नंदा के नॉर्वे शतरंज का खिताब जीतने, वैभव सूर्यवंशी के सबसे कम उम्र में भारतीय क्रिकेट टीम में जगह बनाने और रूस की 19 वर्षीय मीरा आंद्रीवा के फ्रेंच ओपन टेनिस के महिला सिंगल्स का खिताब जीतने की खबरें एक साथ दी हैं। दैनिक ट्रिब्यून कहता है, खेलों का शानदार शनिवार, हॉकी से शतरंज तक युवाओं की बिसात। हिंदुस्तान ने लद्दाख के प्रति पर्यटकों की बढ़ती रुचि पर लिखा है, लोगों को भा रहा है ठंडा रेगिस्तान। पत्र के अनुसार 2020 में अटल टनल खुलने के बाद से पर्यटकों की पहुंच बेहतर हुई।
1: और अंत में मुख्य समाचार एक बार फिर। गृहमंत्री अमित शाह ने अंतर्राष्ट्रीय सीमाओं पर वित्तीय लेन देन, भवन निर्माण और संपत्तियों की खरीद बिक्री पर कड़ी निगरानी रखने का आह्वान किया। राष्ट्रीय परीक्षा एजेंसी NTA ने नीट UG 2026 की पुनः परीक्षा प्रश्न पत्र लीक होने के कथित दावों का खंडन किया। अफवाह फैलाने वालों के खिलाफ सख्त कार्रवाई की चेतावनी। पश्चिम बंगाल सरकार राज्य के प्रमुख धार्मिक स्थलों पर सुविधाएं बढ़ाने के लिए बड़े पैमाने पर विकास कार्य शुरू करेगी। भारत ने नेपाल को 72 स्वास्थ्य सुविधाएं और 12 सांस्कृतिक विरासत परियोजनाएं सौंपी। अंतर्राष्ट्रीय हवाई परिसंघ ने कहा, वर्ष 2044 तक एशिया प्रशांत क्षेत्र में हवाई यातायात में तेजी लाने में भारत महत्वपूर्ण भूमिका निभाएगा। और भारत ने बांग्लादेश को 3-1 से हराकर रिकॉर्ड 6 बार सैफ महिला चैंपियनशिप जीती। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
3: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। गुड मॉर्निंग, आई एम सायरा मुज्तबा। द हेडलाइंस। होम मिनिस्टर अमित शाह कॉल्स फॉर शार्पर विजिल ऑन फाइनेंशियल ट्रांजैक्शंस, कंस्ट्रक्शन ऑफ बिल्डिंग्स एंड सेल एंड परचेज ऑफ प्रॉपर्टीज अलोंग इंटरनेशनल बॉर्डर्स। National Testing Agency dismisses claims of NEET UG 2026 re-exam paper leak as false, warns of strict action against those spreading such content. West Bengal government to undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state. India hands over 72 health facilities and 12 cultural heritage projects to Nepal. International Air Transport Association says, India will be significant player to air traffic boom in Asia-Pacific region by 2044. And in football, India beat defending champions Bangladesh 3-1 to win SAF Women's Championship for record 6th time. And now the news in detail. Union Home Minister Amit Shah has called for a sharper vigil on financial transactions, constructions of buildings and sale and purchase of properties along the international borders. The directive came during a meeting chaired by Mr. Shah at BSF's Tripura Frontier Headquarters regarding the border areas of the northeastern state. More from our correspondent.
4: Home Minister directed that an examination of land records of the last 5 years be conducted. Mr. Shah said frequent operations against drug and arms trafficking must be conducted and the entire chain of contributors to drug trafficking must be dealt with the ruthless approach. He said that ensuring financial discipline in the border districts is the responsibility of the states. Mr. Shah directed that collectors and GST officials be trained and that the Central Board of Direct Taxes CBDT conduct a survey on fake currency. Home Minister said that camps must be organized to train people living along the border to tackle the threats of narcotics and firearms and instructed that the presence of Patwari sentinels, local police and PSF personnel be ensured in these camps.
5: For Akashvani News, Shuman Bhattacharji, Agartala.
3: The National Testing Agency or NTA has refuted the claims circulating on social media and messaging platforms regarding an alleged leak, advance access or sale of the NEET UG 2026 re-examination question paper. In a social media post, NTA said that such content is the work of organized cheating rackets that prey on the anxiety of students and their families. A report.
6: The agency asserted that the integrity of the examination process remains fully intact and that all necessary safeguards are in place to ensure a fair and secure examination for candidates. NTA said it is actively identifying and reporting the offending channels, accounts and content to the concerned platforms and to cybercrime authorities for immediate takedown and action. The agency has advised candidates and parents not to engage, pay or forward any such message and not to follow prey to the fraudulent solicitations. The agency has also urged all aspirants to ignore the rumors and to rely solely on official communication issued by NTA through its verified website and channels. Priya Mondal, Akashvani News, Delhi.
3: Minister of State for Health and Family Welfare Anupriya Patel has said that the government is committed to fostering a digital health ecosystem in the country. In an exclusive interview with Akashvani News, the minister said that India has created over 90 crore unique Abha identity cards under Ayushman Bharat digital mission and over 100 crore digital medical records have been linked to these Abha IDs. The full interview will be broadcast in our special series 12 Years of the Modi Government today at 7:10 p.m. on 100.1 MHz Akashvani FM Gold and additional frequencies. West Bengal Chief Minister Shubhendu Adhikari has said that the BJP government will undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state, such as Dakshineshwar and Kalighat temples. He said work has already commenced to elevate the Ganga Sagar Mela to international standards, while facilities at prominent religious landmarks like Dakshineshwar and Kalighat will be significantly upgraded. Speaking at a program in Kolkata, Mr. Adhikari said grant arrangements will be made for the upcoming Shrabani Mela at Tarakeshwar. Hitting out at the previous Trinamool Congress administration, the Chief Minister alleged that West Bengal suffered from acute lack of employment opportunities and systemic corruption over the past 15 years. Describing West Bengal as a sacred spiritual land, Mr. Adhikari said the era of appeasement, lawlessness and lack of investments is now over. Mr. Adhikari emphasized that the alignment of the state government with the centre will accelerate development, as he cited a series of central government projects being implemented in West Bengal. Prime Minister Modi chaired a meeting with members of the PM Economic Advisory Council. The Prime Minister and the EAC discussed various ideas and measures to further boost India's economic growth in times of global turmoil. Various reforms to improve ease of living and ease of doing business were also discussed. In a social media post yesterday, the Prime Minister said they deliberated on a wide range of issues relating to India's economic transformation and long-term development priorities. They also shared perspectives on adding more momentum to the reforms journey and ensuring ease of living as well as ease of doing business. This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at ARNewsAlerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AR app. Welcome back. You're listening to Morning News. External Affairs Minister S. Jayashankar virtually handed over 72 health facilities and 12 cultural heritage projects to Nepal under the reconstruction program post the 2015 earthquake after meeting with his visiting Nepalese counterpart Shishir Khanal in New Delhi. The two leaders jointly launched the linkage between UPI, Unified Payments Interface India, and the National Payments Interface of Nepal for facilitating cross-border personal remittances. Both leaders also witnessed the exchange of a memorandum of understanding between Digital India Bhashini and Kathmandu University for co-creating the national digital infrastructure for a voice-first language translation platform for Nepal. In his opening remarks during the meeting with Mr. Khanal, External Affairs Minister said that India and Nepal collaborate closely to maintain security along their long and uniquely open border, and the two countries have always stood by each other in times of need.
7: India and Nepal share a very special relationship built on a strong foundation of vibrant people-to-people ties, cross-border connect, and shared cultural and religious traditions. It is anchored by shared trust, goodwill, and mutual benefit, and our bilateral ties have steadily developed in areas like trade, commerce, investments, energy, development cooperation, education, disaster response, and culture. We have an opportunity to also take it forward in many other areas. In newer domains like startup, AI, information technology, renewable energy, and others.
3: In his initial remarks, Mr. Khanal said, India is Nepal's most important partner and Nepal has placed highest priority to India. He said Nepal and India are not merely two countries, but stakeholders of a proud ancient civilization. The Foreign Affairs Minister of Nepal thanked India for fuel and fertilizer supply amid the West Asia crisis. Indonesian Foreign Minister Sugiyarto has arrived in New Delhi to co-chair the 8th India-Indonesia Joint Commission meeting with External Affairs Minister Dr. S. Jayashankar. The External Affairs Ministry in a social media post said that during the meeting, the two ministers will review the robust, comprehensive strategic partnership between India and Indonesia and will discuss ways to further deepen bilateral cooperation. The International Air Transport Association, IATA, has said that India is a significant player in the growth story of air traffic in the Asia-Pacific region, where the number of air passengers is projected to reach 4.1 billion by 2044. Speaking at a briefing in the Brazilian city yesterday, IATA's Regional Vice President for Asia-Pacific, Sheldon He, said that India has been a significant contributor to the region's aviation growth story over the past several years. He noted that India is one of the world's fastest growing domestic civil aviation markets. He added that growth in the Asia-Pacific region has been strong over the past 5 to 10 years and is expected to remain robust over the next decade. In Kerala, 7 districts are under orange alert, indicating isolated very heavy rainfall. More from our correspondent.
8: The northern districts of Thrissur, Palakkad, Malappuram, Kozhikode, Wayanad, Kannur and Kasaragod in Kerala are under orange alert today, indicating isolated very heavy rainfall. Yellow alert has been declared in the remaining 7 districts, indicating isolated heavy rainfall. Intensive rainfall is expected to continue in Kerala on Monday as well. Rainfall up to 15 mm has been reported from almost all the observatories across Kerala this morning. Fishing activities have been banned along the coastal areas of Kerala. Smithy M. Palluruthi, Akashvani News, Thiruvananthapuram.
3: Meanwhile, India Meteorological Department has forecast heavy to very heavy rainfall at isolated places over coastal Karnataka, Kerala and Mahi today. Parts of northeast India, the Andaman and Nicobar Islands, Karnataka, Konkan and Goa, Lakshadweep, Maharashtra, Sub-Himalayan West Bengal, Sikkim, Tamil Nadu and Puducherry are also likely to experience rainfall during the day. The price of domestic LPG cooking gas has been increased by 29 rupees per 14.2 kilogram cylinder. With effect from today, domestic LPG in Delhi will cost 942 rupees, rising from the earlier 913 rupees. In the SAF Women's Championship 2026 final, India defeated the defending champions Bangladesh 3-1 to win the title for a record sixth time. The match was played in Madgaon, Goa yesterday. After 7 years, the Blue Tigresses have once again lifted the trophy. A report.
9: In the SAF Women's Championship 2026 final played in Madgaon, Goa, India defeated Bangladesh 3-1 to win the title for a record sixth time. With this victory, the Indian women's team has brought the prestigious trophy back after 7 years. From the very start of the final, both teams played with strong intensity. In the first half, India took the lead through a goal by Pyari Jagsa. However, Bangladesh equalized with a goal from Rituporna Chakma. At the half-time, the score was 1-1. In the second half, India dominated the game. Sansida scored a brilliant goal to put India ahead once again, and Linda Com added the third goal to seal the win. After that, Bangladesh could not make a comeback and India won the match 3-1. Throughout the tournament, the Indian team showed excellent performance and they continued their strong form in the final. The Blue Tigresses ended their campaign with a memorable victory. For Akashwadi News, Nikhil Upadhyay from Panaji.
3: In the one-off test against Afghanistan, India will resume play at 368-3 in the first innings on day 2 in New Chandigarh today. Centuries from KL Rahul and captain Shubman Gill, who remains unbeaten on 103, have put the men in blue in a strong position. Sai Sudarshan also contributed 81 before missing out on a maiden test century, while Rishabh Pant remained unbeaten with a brisk half century. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
10: Thank you, Saira. Newspapers have noticed a variety of stories today, including the flare-up in tensions in the West Asia conflict, Sunday Pioneer Rides, PM reviews economic roadmap, adding India must continue its development agenda despite global challenges, while the Sunday Statesman headlines, PM reviews economic strategy amid West Asia uncertainty. Cockroach backers swarm Jantar Mantar as 100 Sikh Pradhan ouster over paper leak, writes the Sunday Tribune in its top headline. Telangana CM calls for federal balance to safeguard citizens, writes The Hindu. Reeling rupee drags students abroad deeper into debt at home, writes The Economic Times. LPG price hiked by 29 rupees per 14.2 kg cylinder, writes Sunday Pioneer. US and Iran trade strikes near Strait of Hormuz as talks hit a wall, writes the Sunday Statesman, while another story headlines, UN Food Agency says millions are being pushed into hunger by Iran war. The Sunday Statesman, in its editorial titled Beyond Hormuz, writes the geopolitical shock created by the Iran conflict is forcing countries far beyond West Asia to confront an uncomfortable reality. Energy security can no longer be built around a single set of political assumptions. For India, the renewed importance of Venezuela is less a story about one oil supplier and more a reflection of a changing global energy map. And finally, Sunday Tribune confronts a grim reality. Silent killer on our plates, WHO links unsafe food to 1.5 million deaths worldwide. And with that, it's back to you, Saira.
3: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Home Minister Amit Shah calls for sharper vigil on financial transactions, construction of buildings and sale and purchase of properties along international borders. National Testing Agency dismisses claims of NEET UG 2026 re-exam paper leak as false, warns of strict action against those spreading such content. West Bengal government to undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state. India hands over 72 health facilities and 12 cultural heritage projects to Nepal. IATA says India will be a significant player to air traffic boom in Asia-Pacific region by 2044. And in football, India beat defending champions Bangladesh 3-1 to win SAF Women's Championship for record sixth time. And with that, we end the morning news. Have a great day.
0: ये आकाशवाणी से पेश है खबरनामा।
11: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
12: ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. భారత ప్రధాని 12 సంవత్సరాల పాలన అభివృద్ది, గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన, పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశ ప్రయోజనాల విషయంలో అనేక విజయాలు సాధించామని జిల్లా కార్యశాలను పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం దేశ పౌరులందరినీ భాగస్వామ్యం చేస్తున్న మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ది మరియు ప్రజా సంక్షేమం విషయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. మా తెలుగు తల్లికి రాష్ట గీతంలో గలగలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తామని, ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తుందని ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యేకంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ది చేసి గోదావరిలోకి విడుదల చేయాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాల కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు భరోసానిచ్చే మార్గమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వర్షపాతం అనిశ్చితంగా ఉండే పరిస్థితుల్లో నేలలో తేమ నిల్వ, పంటల వైవిధ్యం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాల ఆలస్యం, పొడి విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని, గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే మొక్కల ఎదుగుదల సాఫీగా సాగుతుంది, పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, వెంటనే దీనిపై దృష్టి సారించి పంచాయతీరాజ్ అధికారులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా MOU కుదుర్చుకుని వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా రాజానగరం మండలం దివాన్ చెరువులోని ప్రాంతీయ అటవీ అభివృద్ది కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఆ మొక్కలను పెంచడం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమిటన్న విషయాలను అటవీ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాదిలోని అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న GTM ఎక్స్పోలో పాల్గొని ప్రతిష్టాత్మకమైన మెట్రో ఎక్స్పెడిషన్ GTM టూరిజం అవార్డు 2026ను రాష్ట పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్కేష్ స్వీకరించారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి జీవనాడిని అందించిన నిస్వార్థ ప్రజాసేవకుడు, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి సందర్భంగా రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులు అర్పించారు. గోదావరి డెల్టాకు జీవం పోసి ఈ ప్రాంత రైతాంగానికి నూతన దిశానిర్దేశం చేసిన మహోన్నత దార్శనికుడు సర్ ఆర్థర్ కాటన్ అని అభివర్ణించారు. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన ఆనకట్టను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్కు సూచించారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వస్తువుల అభివృద్ది పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగాసిటీగా అభివృద్ది చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో జూలై నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తవీర వెంకట సత్యనారాయణ. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
13: వాద్య సహకారం కె సాయికుమార్ వయోలిన్, పి జయభాస్కర్ మృదంగం. ముందుగా వినండి అటానా రాగంలో త్యాగరాజ కృతి, శాపప్రియ సంగీతోపాసన ఆదితాళం.

అటానా రాగంలో త్యాగరాజు కృతి విన్నారు. ఇప్పుడు వినండి ధర్మవతి రాగంలో దీక్షితారు కృతి పరందామవతి జయతి రూపకతాళం.

శ్రోతలు వింటున్నారు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో దుబ్బి రాధిక గారి గాత్ర కచేరి కార్యక్రమంలో. ఇప్పుడు వినండి శ్రీరాగంలో పాపనాశం శివన్ రచన, రామం భజత మనుజ, ఆదితాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చివరిగా సావేరి రాగంలో శ్యామశాస్త్రి రచన దురుసుగా కృపచూచి ఆదితాళం.

0: మీ ఇంతవరకు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో దుడ్డు రాధిక గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం కె సాయి కుమార్ వయోలిన్, పి జయభాస్కర్ మృదంగం. అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఇప్పుడు నమస్తే అమరావతి కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట సన్నీ చిత్రంలో ఉంది. పాడినవారు కార్తిక్, శ్రేయా ఘోషల్. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: ఎంఎం కీరవాణి సంగీత నిర్వహణలో ఎంఎం కీరవాణి సునీతతో కలిసి పాడిన పాటను విన్నారు. గీత రచన చంద్రబోస్, చిత్రం భూ కైలాస్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
3: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
4: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
3: అంటే సోలార్ ప్యానల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని.

మీరు విన్న ఆ పాట మిస్సమ్మ చిత్రంలో ఉంది. పాడినవారు శంకర మహాదేవన్, శ్రేయా ఘోషాల్. గీత రచన భువన చంద్ర, సంగీతాన్ని సమకూర్చింది వందే మాత్రం శ్రీనివాస్.

స్వర్ణకమలం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. కార్యక్రమంలో చివరిగా గుండమ్మ కథ చిత్రానికి ఘంటసాల పాడింది. గీత రచన పింగళి నాగేందర్రావు, సంగీతాన్ని సమకూర్చింది ఘంటసాల.

0: లోకం.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. అదే వేదిక నుండి బెంగళూరు ఐఐఎస్సిలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ శిక్షణా కేంద్రాన్ని, ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో 75 స్పేస్ ల్యాబ్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్ మ్యాప్ రూపొందించి అమలు చేయాలని కోరారు. వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
3: ట్రైబల్ లోగోన్ కో జో హమ్ కేతే హై కి పిచడే హుయే హై ఉన్కే పాస్ వో బహుత్ టాలెంటెడ్ హై. ఏ దూర్ దరాజ్ కే లోగ్ జో జంగలో మే రహతే హై ఉన్ తో ఏక్ రోడ్ మ్యాప్ బనానా చాహియే. ఏ సబ్ చీజే బహుత్ సారే లోగ్ పఢా లిఖా హై, పఢా లిఖా హోతే హుయే భీ బహుత్ లోగ్ బహుత్ చీజే జాన్తే హై లేకిన్ ఓ ఖుల్తే నహీ. ఏ ఉన్కా ప్రవృత్తి హై లేకిన్ ఉన్కో ఖుల్నా పడేగా, శామిల్ హోనా పడేగా దేశ్ కే వికాస్ కే లియే, సమాజ్ కే వికాస్ కే లియే, ఆదివాసీ లోగోన్ కో ఆగే లానే కే లియే తో ఖుద్ కో హీ కుచ్ కర్నా పడేగా.
1: మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్లో అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా వంటి 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. అహ్మదాబాద్ నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీల్లోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు.
4: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై. వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ శురూ హో రహీ హై. మై ఛాంపియన్షిప్ మే

0: हिस्सा लेने आए सभी देशों के एथलीट्स का भारत में स्वागत करता हूं। ये आयोजन पूरे देश के लिए गर्व की बात है। वर्ल्ड योगासना चैंपियनशिप अपने आप में हेल्थ और वेलनेस की डबल डोज लेकर आ गई है।
1: భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని శుక్రవారం ప్రకటిస్తూ స్వల్పకాలిక రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది. విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎస్సీఓఆర్ సోమవారం నుండి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖ నగరంలోని సింహపురి కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి, రాష్ట సమగ్ర అభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈ రోజు చేసి చూపించాం.
1: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాల చొప్పున రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలు అన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18వ తేదీన ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి తుది ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది.
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలతో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వరం నుండి పారాదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీరప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
4: తెలంగాణ మే బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణ కే అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. 3 సెక్షన్ హై ఇస్మే సే, ఆర్మూర్ జగ్తియాల్, జగ్తియాల్ మంచేరియల్ ఔర్ జగ్తియాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగ్తియాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై, జగ్తియాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఔర్ జగ్తియాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
1: త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్టు వద్ద శుక్రవారం జరిగిన ప్రహరీ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ నగదు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవటం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడించారు.
3: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సముద్ర ఆహార ఎగుమతుల జాతీయ కార్యశాల గురు శుక్రవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యశాలలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో భారత్ $8.5 బిలియన్ ఎగుమతిని సాధించిందని, ఇది దాదాపు 70% వృద్ధి అని తెలిపారు. ఇవి కేవలం ఒక గణాంకాలు మాత్రమే కాదని, దేశ ఎగుమతి వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు అని ఆయన తెలిపారు.
5: India used to export in the year 2013-14 about $5 billion worth of fish. Today, in the year ended 31st March, we have exported $8.5 billion of marine products. That's a 70% growth. Global trade in the fisheries sector was about $150 billion in 2014. In the year 2024, it has reached $164 billion. Growth is 10%. We have achieved 70% growth.
1: శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారులలో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతున్నట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమేనని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ అందిస్తామని చెప్పారు. అంతకుముందు వాట్సప్ చాట్బాట్ సంతోష్ పీఎం సూర్యఘర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.
3: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేల్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులకు శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, భూ పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు.
1: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై దేశవ్యాప్తంగా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్క నాటడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత చైతన్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
3: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. అలాగే గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గవర్నర్ తెలుపుతూ,
6: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
1: ఢిల్లీలోని ఒక హోటల్లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.
3: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు లోక్భవన్లోని గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
1: ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం APCNF ఎంపికైందని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
3: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుగుణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
7: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి FM. ఇప్పుడు రావోయి అతిథి కార్యక్రమం వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట సిరివెన్నెల చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది కెవి మహాదేవన్. ఇప్పుడు హలో బ్రదర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి.

రాబోయే అతిథి కార్యక్రమంలో మరికొన్ని పాటలను ఈ ఉదయం 10:46 వినవచ్చు. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో.

0: 102.2 మెగాహెడ్స్పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 10:30 దాటి 4 సెకన్లు. ఇప్పుడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం. డాక్టర్ కేవి శాంతిశ్రీ గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
1: జూన్ 7 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో ఈ సందర్భంగా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది మానవాళి యొక్క అభివృద్ధికి ఏ విధంగా సోపానము అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా సురక్షిత ఆహారం అంటే ఏమిటి, దీన్ని సేఫ్ ఫుడ్ అంటాము. సో ఎలా, ఏ ఆస్పెక్ట్స్లో మనము ఫుడ్ సేఫ్గా ఉంది అని కన్సిడర్ చేయొచ్చు. ఏ ఫుడ్ అయితే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉపకరిస్తుందో దానిని సేఫ్ ఫుడ్ అంటాం, అంటే సురక్షిత ఆహారము. అంటే ఆ ఆహారం మనం తీసుకున్న తర్వాత ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించకూడదు, రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీయకూడదు, మరియు పోషకాలు ఇచ్చేలాగా ఉండాలి, శరీర నిర్మాణానికి అభివృద్ధికి దోహదపడాలి. ఈ సురక్షిత అనే పదాన్ని అన్ని దశలలోనూ మనము ఆహారానికి అప్లై చేయొచ్చండి. అంటే మనం ఆహారం తీసుకుంటున్నాము అంటే అది ఎక్కడ పండుతుంది, దాని మొదలు ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ కానీ, మనము వండటము తర్వాత తినటము, ఈ ప్రతి ప్రక్రియలో కూడాను సురక్షితంగా ఉండేలాగా చూడాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటి, మనిషి జీవించటానికి అవసరమైనది ఆహారము, నీరు, గాలి. ఇవి లేకుండా ఎవరు బ్రతకలేరు అన్నది తెలుసు. కానీ ఇవి సురక్షితంగా ఉండాలి, కలుషితం కాకూడదు అనేటువంటిది అందరూ తెలుసుకోవాలి. కలుషిత ఆహారము తిని, కలుషిత నీరు త్రాగి ప్రతిరోజు మనకి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. పరిశుభ్రంగా కడగటం, సరిగా వండటం సురక్షిత ఆహారానికి చాలా ఇంపార్టెంట్ కూడాను. ఇప్పుడు చాలామంది ఈ హెల్త్ కాన్షియస్నెస్ తోటి పచ్చికూరలు మరి కొన్ని మూల పదార్థాలని తీసుకుంటూ ఉన్నారు. కానీ అవి కూడా శుభ్రంగా కడగటం అనేటువంటిది మాత్రం అలవాటు చేసుకోవాలి. మాంసాహారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు బాగా ఉడికించాలి, ఎందుకంటే ఈ మాంసాహారంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువ టైం కనుక ఉడికిస్తే అవి నిర్వీర్యం అయిపోతాయి. అందువల్ల అది కూడా పాటించాలి. ఇంకను మనము వండేటువంటి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను, అంటే కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లు, ఇట్లన్నీ కూడాను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇది బేసిక్గా ఎవరైనా సరే ఫాలో అవ్వాలి. ఇలా కాకుండా మనము ప్రతి స్టేజ్లోనూ ఈ సురక్షిత ఆహారాన్ని ఎలా పాటించాలి అని వస్తే, మొదటిగా మనము ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. అంటే మన ఆహారాన్ని పండించేటప్పుడు, సేద్యం చేసేటప్పుడు ఎలాగా సురక్షితంగా ఉండాలి అనేటువంటిది చూద్దాము. ఇప్పుడు అన్హెల్దీ కాంపిటీషన్ అయిపోయింది రైతుల మధ్య. ప్రక్క పొలం వాడు ఎక్కువ కృత్రిమ ఎరువులు వేస్తున్నాడు, పెస్టిసైడ్స్ వేస్తున్నాడు అనేటువంటి, దీనితోటి యువతల పొలం వాళ్ళు కూడా మరికొంచెం ఎక్కువ వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, వండేటువంటి ఆహారం కూడా కలుషితం అవుతుంది. సో వాళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్, ఈ వీడిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇట్లాంటి కెమికల్స్ అన్నీ వాడుతున్నారు. మళ్ళీ కృత్రిమ ఎరువులు, యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాషు, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా కృత్రిమ ఎరువులు, ఇవన్నీ కూడా వాడుతున్నారు. కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవన్నీ మనం తినే ఆహారం మీదే లాడ్జ్ అవుతున్నాయి, అబ్జర్బ్ అవుతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఎన్నో అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. ఏంటి, చిన్న చిన్న రుగ్మతల నుంచి ప్రాణాంతకమైన క్యాన్సర్ వరకు కూడా వీటి వల్లే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చినప్పుడు వీటిని నిల్వ చేస్తూ ఉన్నారు. నిల్వ చేసినప్పుడు కొన్ని గ్రెయిన్స్ యాసిడ్స్గా నిల్వ చేస్తారు, అదే పండ్లు కూరగాయలు వస్తే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తారు, లేదా కొన్ని ప్రాసెస్ చేసి నిల్వ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఈ ప్రాసెసింగ్లో వాడుతూ ఉన్నారు. మోతాది మించి కనుక అట్లాంటి కలర్స్ అన్నీ, ఫ్లేవర్స్ అన్నీ వాడితే అది కూడా ఆరోగ్యానికి చాలా హానికరం అండి. ఇకపోతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే వాటిని నిల్వ చేయడానికి వ్యాక్సింగ్ అనేటువంటి ప్రక్రియను వాడుతూ ఉన్నారు, అది చాలా హాని చేస్తుంది. అందువల్ల మనము పండ్లు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో లేదా కొంచెం వేడి నీళ్ళల్లోనే వేస్తే వ్యాక్స్ కరిగిపోతుంది. తర్వాత మళ్ళీ నీళ్ళలో శుభ్రంగా కడిగి తింటాం అనేటువంటిది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకా పండ్లు పక్వానికి రావటానికి కూడా కెమికల్స్ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు కార్బైడ్ అనేటువంటిది యూస్ చేస్తున్నారు, ఇథిలిన్ వాడుతూ ఉన్నారు, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకనూ చూస్తే సురక్షితము అనేటువంటి దానిని మనము కొన్ని ఆస్పెక్ట్స్, అంటే భౌతికంగా, రసాయనికంగా, మైక్రోబయలాజికల్గా ఆలోచిస్తే కొన్ని ఆహార పదార్థాల్లో ఈ చిన్న చిన్న రాళ్ళు, ఇసుక రేణువులు, మట్టి, చెక్క ముక్కలు, సో ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ కారకాలన్నీ కొన్ని ఉంటున్నాయి, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఆహారాన్ని వాటి నుంచి మనము వేరు చేయటం నేర్చుకోవాలి. తర్వాత కెమికల్గా దీన్ని ఎలా కంటామినేట్ అవుతుంది అని చూస్తే కనుక, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే దాన్ని పండించే ప్రక్రియలో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఈ రసాయనాల వల్ల అది పొల్యూట్ అవుతూ ఉంది. బయలాజికల్గా చూస్తే కాయల యొక్క సైజు పెరగటానికని చెప్పేసి ఎంజైమ్స్, హార్మోన్స్ ఇస్తున్నారు. అలాగే పశువులలో పాల ఉత్పత్తులు పెరగటానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా ఫుడ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది. మైక్రోబయలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ కూడా ఆహారానికి కలుషితం చేస్తూ ఉన్నాయి. అంటే సరైన స్టోరేజ్ లేకపోయినప్పుడు ఇలాంటివన్నీ కూడా మన ఆహారాన్ని అఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఆహారాన్ని గనక మనము తీసుకుంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా, ఎంత ఖరీదు పెట్టి కొంటున్నా ఎందుకు ఆరోగ్యంగా ఉండటం లేదు అనేటువంటిది మనందరం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే మరి మనం తీసుకుంటున్నాం కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అనేటువంటిది మాత్రం మనము ఆలోచించట్లేదు. ఈరోజు మనం తీసుకుంటున్న ఆహారంలో ఏమాత్రం సహజత్వం ఉండటం లేదు. చాలా వరకు అంతా కూడాను ఈ ఆర్టిఫిషియాలిటీనే చోటు చేసుకుంటూ ఉంది. ఇప్పుడు టమోటాలు చూస్తున్నామండి, బయట దేశవాళీ టమోటాలు చాలా తక్కువగా వస్తున్నాయి, సంకర టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే న్యాచురాలిటీ అనేటువంటిది పోయింది పండ్లు కూరగాయలలో, రకరకాల హైబ్రిడ్ ఉత్పత్తులు అనేటువంటివి మనకు వచ్చాయి. ఎందుకని అంటే రైతులకి లాభాపేక్షతోటి కొంచెం పంట ఎక్కువగా రావాలని చెప్పేసి కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మనకి సహజత్వాన్ని పోయి ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్లోకి వచ్చేసాయన్నమాట. తర్వాత హాని చేసేటువంటి క్రిమి సంహారకాలు కూడా వచ్చేసాయి. మరి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఆహారాన్ని విషతుల్యం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు వీటి యొక్క అవశేషాలు ఏమిటి అంటే, వీటిలో ఉండటం వల్ల ఎన్ని అనర్థాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిపాలలో కూడా మనకి ఈ అవశేషాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకని, తల్లిపాలలు ఎక్కడి నుంచి వస్తాయండి, ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా తల్లిపాలల్లోకి వెళ్ళాయి. అంటే తల్లిపాలలో కూడా స్వచ్ఛత లోపించింది అంటే మనం ఆలోచించవచ్చు మనం తీసుకునే ఆహారం ఏ మేరకు కలుషితం అవుతుందో అని చెప్పేసి. పండించే ప్రక్రియలో వీళ్ళు వాడుతున్నటువంటి రసాయనాల వల్ల తినే ఆహారమే కాదండి, భూమి కూడా కలుషితమైపోయింది. సో భూమిలో కూడా రసాయనాలు పేరుకొని పోయి అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో ఈ అండర్ గ్రౌండ్ వాటర్ వాడి వాళ్ళు తయారు చేసే కూల్ డ్రింక్స్ కానీ, తర్వాత పశువులకి వాడేది ఆ నీరే కాబట్టి, సో ఇట్లాంటి వాటి అన్నింటి వల్ల కూడా ఈ పెస్టిసైడ్స్ అనేటువంటివి మన శరీరంలోకి వెళ్తున్నాయి. మరి అలాగే ఈ కూల్ డ్రింక్స్లో ఉండటం వల్ల కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళని కూడా వాళ్ళ హెల్త్ బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఆలోచిస్తే మనం అప్లై చేసే కెమికల్స్, అంటే ఈ పెస్టిసైడ్స్ ఇట్లాంటివన్నీ కూడాను 1% మాత్రమే ఈ పంటలకు వచ్చే పురుగుని నిర్మూలించడానికి కానీ నివారించడానికి కానీ పనికొస్తుంది. మిగిలినంతా కూడా భూమిలోకి ఇంకిపోయి పర్యావరణానికి హాని చేస్తుంది. మరి ఇట్లాంటి వాటన్నింటి వల్ల కూడాను మన ఆరోగ్యము దెబ్బతిని సురక్షితంగా ఉండట్లేదు. సో ఇలాంటివే కాకుండా మనము ఆరోగ్యపరంగా, ఆహారపరంగా చూస్తే ఇంకా మనకి ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే, వీటన్నిటిని ప్రక్కన పెట్టి తీసుకున్నటువంటి ఆహారంలో న్యాచురల్గా వాటి ఆరిజిన్లోనే కొన్ని టాక్సికెంట్స్ ఉంటున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ అరకు అట్లాంటి ఏరియాస్లో ఉండే ట్రైబ్స్ అక్కడ దొరికేటువంటి కేసరి దాల్ అని చెప్పేసి ఒకటి వాడుతున్నారు. సో ఆ కేసరి దాల్ ఎక్కువగా తినేవాళ్ళల్లో బీటా ఆక్సాలిల్ ఎమైనో అలెనిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే, ఎక్కువ కాలం వాడినప్పుడు వాళ్ళకి క్రిపుల్డ్నెస్ వస్తుంది, దాన్ని లాథిరిజం అని చెప్పేసి చెప్తానమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది కొన్నిసార్లు యాజ్ సచ్ మనం ఫుడ్నిగా కూడా కన్సిడర్ చేసినప్పుడు కొన్ని ఫుడ్స్కి వాటిలో ఉన్నటువంటి ఇట్లాంటి టాక్సికెంట్స్ వల్ల, యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల, సో వాటిలో ఉండేటువంటి ఇతరితర హాని చేసేటువంటి గుణాల వల్ల కొన్ని మనము తినకూడదు. కానీ మనకి కేసరి దాల్ దొరుకుతుంది కదా, మంచి ఫుడ్ కదా అని తెలిసి తెలియక చాలామంది తింటున్నారు. అలాంటి వాళ్ళు ఈ లాథిరిజం అనేటువంటి డిజేబుల్డ్నెస్తో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, క్రిపుల్డ్నెస్. సో ఆ డిజబిలిటీ వస్తుంది చాలామంది జనాల్లో, కాబట్టి దాన్ని మనం సేఫ్ ఫుడ్ అంటానికి లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ తీసుకున్నామండి, దానిలో ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనం దాన్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు మనకి ఆ ఇన్హిబిటర్ని ఇనాక్టివేట్ చేసేదిగా ఉండాలి. అంటే అది వండే వాళ్ళకి ఆ పద్ధతి తెలియాలి. దాన్ని 24 అవర్స్ నానబెట్టి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ చేస్తే ఆ ఇన్హిబిటర్ని మనం ఇనాక్టివేట్ చేయగలుగుతాము. సో అలా చేయకుండా మనం సోయాబీన్ యాసిడ్ కన్జ్యూమ్ చేస్తామనుకోండి, దాన్ని కూడా సురక్షిత ఆహారం అంటానికి లేదు. ఇకపోతే మనము అన్ని వయసుల వారికి ఈ తీసుకున్నటువంటి ఆహారము వాళ్ళ శరీర అవసరాలను బట్టి, మనము వాళ్ళ బాడీ తీరు అంటే శరీర ధర్మాన్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి, సో హెల్త్ కండిషన్ బట్టి రోజుకి ఇంత ఆహారం తీసుకోవాలి అని నిర్ణయించబడుతుంది. అలా కూడా తీసుకోలేదనుకోండి, వాళ్ళు కుపోషణతో బాధపడతారనమాట, మాల్ న్యూట్రిషన్తో. అలాంటప్పుడు అది కూడా సురక్షిత ఆహారం అవ్వదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, తీసుకున్నటువంటి ఆహారము ఇలా మనకి ఒక బ్యాక్టీరియాతో కానీ, వైరస్తో కానీ, ఫంగస్తో కానీ ఇన్ఫెక్ట్ అయ్యున్నా, లేదా పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్తో కంటామినేట్ అయ్యున్నా, లేదా మనము ఇంకా ఫిజికల్గా ఏమైనా రాళ్ళు రప్పలు గ్లాస్ పెంకులు ఇట్లాంటివి ఉన్నా, లేదా మనకి వాటిలో న్యాచురల్గా కొన్ని టాక్సికెంట్స్ ఉన్నా, ఇన్హిబిటర్స్ ఉన్నా, లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా, మనము సరిపడా ఆహారం అన్ని పోషకాలు ఉన్నది గనక తీసుకోలేకపోతే అది కూడా సురక్షిత ఆహారం కాదు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తన డైలీ ప్యాటర్న్ గనక తీసుకుంటే 3:2:1 రేషియోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకోవాలి. ఆ రేషియోలో తీసుకోకపోయినా కూడా అతని జీవక్రియలన్నీ కూడా సక్రమంగా జరగవు. కాబట్టి హెల్దీ ఫుడ్ క్వాంటిటీ తక్కువగా తీసుకున్నా, అతనికి సరిపడా తీసుకోకపోయినా కూడా శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయన్నమాట. సో వీటన్నింటి వల్ల శరీరంలో ఉన్నటువంటి జీవక్రియలు జరగకుండా మనకి మెటబాలిజమ్స్ అన్నీ ఇట్లా స్తంభించిపోతాయి, ఎంజైమ్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి, కాబట్టి అనేక రుగ్మతలు వచ్చి ఫైనల్గా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. సో ఈ విధంగా కనుక అనారోగ్యం పాలవుతూ ఉంటే ఒకసారి ఊహించుకోండి, ఫ్యామిలీలో ఆరోగ్యం సరిగా లేక అనారోగ్యం పాలవుతూ ఉంటే, స్కూల్ పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు స్కూల్కి సరిగ్గా వెళ్ళలేరు, హౌస్ వైఫ్ను తీసుకుంటే ఆమె యాక్టివ్గా ఇంట్లో పని చేయలేదు, టైంకి బాక్సులు పెట్టలేదు, హస్బెండ్కి క్యారియర్ అందించలేదు, అలాగే పోనీ హస్బెండ్

0: ఎప్పుడైతే మనము మంచి ఆహారాన్ని తీసుకుంటామో ఆరోగ్యకరమైన సమాజానికి కూడా ఇది దోహదపడుతుంది. అంటే మన మానవాళి యొక్క అభివృద్ధికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మనము వెస్టర్నైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎంతో ముందుకెళ్ళాము అని చెప్పేసి గర్వపడాల్సినంత అవసరం లేదండి. ఎప్పుడు మనకు అభివృద్ధి జరిగింది అనుకోవాలంటే, ఎప్పుడైతే హాస్పిటల్స్కి జనం రావటం తగ్గుతారో ఆ రోజే మనం అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాలి. కారణం ఏంటి, ఈరోజు గుండె ఆపరేషన్ జరుగుతుంది, గుండె మార్పిడి చేయగలుగుతున్నామని చెప్పేసి మనం గర్వంగా పొంగిపోవటానికి లేదు. గుండె మార్పిడి చేయటం కాదండి సక్సెస్, అసలు రోగంతో హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటం అనేది సక్సెస్ అనమాట. కాబట్టి మనం హెల్దీ పాపులేషన్ కనుక పెంచగలిగితే, జనమందరు కనుక హెల్దీగా ఉంటే మన సమాజం హెల్దీగా ఉంటుంది, మన సమాజం కనుక హెల్దీగా ఉంటే మన దేశ భవిష్యత్తు కూడా హెల్దీగా ఉంటుంది. అప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం లాభాల బాటలో పయనిస్తాము, ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది మనం సాధించగలుగుతాము. అందువల్ల మనకి ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది నో డౌట్ ఇది అభివృద్ధికి సోపానం. పర్సనల్ లెవెల్లోనూ, అలాగే మనకి కమ్యూనిటీ లెవెల్లోనూ, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, సో ఏ లెవెల్లో తీసుకున్నా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది అభివృద్ధికి సోపానం. కొన్నిసార్లు కొన్ని ఫుడ్స్ వల్ల మనకి ఎలర్జీస్ కూడా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమందికి వీట్ పడదు, అందులో గ్లూటెన్ అనేటువంటిది ఉంటుంది, అది కనుక తీసుకుంటే వాళ్ళకి సీలియాక్ డిసీజ్ అనేటువంటిది వస్తుంది. సో దానివల్ల ఎలర్జీ వస్తుంది, ఇతరితర ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీట్ అనేటువంటిది మంచిది, మంచిది అనేది కానీ పర్సనల్ లెవెల్లో తీసుకుంటే అందరికీ సూట్ అవ్వదు. సో అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. అలాగే ఇంకొన్ని ఫుడ్స్ ఉంటాయి, వాటి వల్ల ఎలర్జీ వస్తుంది. సో వాటిని కూడా పర్సనల్ లెవెల్లో మనం, అవి ఎంత హెల్దీ ఫుడ్స్ అయినా కొన్ని వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి అవాయిడ్ చేసుకుంటే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఇంకను మనము ప్రొడక్షన్ లెవెల్ నుంచి ట్రాన్స్పోర్టు, ప్రాసెసింగ్, ఈ లెవెల్స్ అన్ని సురక్షితంగా దాటుకొని హౌస్ హోల్డ్ లెవెల్కి వచ్చినప్పుడు అది ఇంట్లో అమ్మ చేతిలో ఉంటుంది. సో ఆవిడ ఈ ఆహారాన్ని తయారు చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కొని గిన్నెల్ని శుభ్రంగా మెయింటైన్ చేస్తూ సరైన పద్ధతిలో వండాలి. కొన్నిసార్లు ఆహారాన్ని, మంచి ఆహారం తీసుకున్న ఆవిడ వండే పద్ధతులు కనుక కరెక్ట్గా లేకపోతే పోషకాలు నశించిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవి ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి. కాబట్టి కొన్ని మెళుకు ఆవిడ పాటించాలి, వండే పద్ధతులు కరెక్ట్గా ఉండాలి, న్యూట్రియంట్ లాసెస్ జరగకుండా ఉండాలి. కాబట్టి పోషకాహారాన్ని ఆవిడ కూడా అందించగలిగేదిలా ఉండాలి. అందువల్ల ప్రతి దశలోనూ ఈ పోషకాహారాన్ని స్వచ్ఛంగా, సురక్షితంగా ఇంటిల్లిపాది తీసుకునేలాగా ఉండాలి. నెక్స్ట్, వండినటువంటి ఆహారం కనుక మిగిలినట్లయితే దానిని మూతలు పెట్టి సరిగ్గా నిల్వ చేయాలి. లేకుంటే ఇంట్లో గనక రోడెంట్స్ ఉంటే ఎలకలు అలాంటివి, అవి స్పాయిల్ చేయొచ్చు, అది మనకు తెలియకుండానే కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంకా మూతలు పెట్టలేదు అనుకోండి, వాటి మీద ఈగలు వాళ్ళొచ్చు, బొద్దింకలు వాళ్ళొచ్చు. సో ఈగలు పట్టుకుని ఆ హెయిరీ లెగ్స్ తోటి అవి ఎక్కడో ఫీకల్ మ్యాటర్ మీద ఎక్కడో వాళ్ళొచ్చు, మళ్ళీ ఫుడ్ మీద వాళితే వాటి కాళ్ళ ద్వారా చాలా బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివన్నీ కూడా ఫుడ్లోకి వెళ్ళి అవి తర్వాత మన కడుపులోకి వెళ్ళి చాలా డయేరియా అని, డీసెంట్రీ అని రకరకాల జ్వరాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇంట్లో కూడా మనము వండినటువంటి ఆహారాన్ని మూత పెట్టి ఉండాలి. వీలైనంత వరకు కూడాను వేడిగానే భుజించేలాగా ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కూడాను మనం జాగ్రత్తలు గనక తీసుకుంటే మన ఆరోగ్యము బాగుంటుంది, మన సమాజం కూడా బాగుంటుంది.
1: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం, ఈ అంశం గురించి డాక్టర్ కేవీ శాంతిశ్రీ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. 102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 10:46 దాటి 47 సెకండ్లు. ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం.

మీరు విన్న ఆ పాట పోకిరి రాజా చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రం గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి. ఇప్పుడు స్వాతిముత్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడింది. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: భైషజ్యం మందరం.

ఈ మధ్యాహ్నం 12:10 విజయవాడ ఏమీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలపై శ్రోతల స్పందన వాట్సాప్ ద్వారా పంపించే అభిప్రాయ మాలిక ప్రసారమవుతుంది ఉభయకుశలోపరి కార్యక్రమంలో.

0: ఉభయ కుస్లోపరి. ఉభయ కుస్లోపరి శ్రోతలకు నమస్కారం. ప్రసారమైన కార్యక్రమాలపై అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా పంపించవలసిన ఫోన్ నంబర్ 0866248812. కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తిక్, మోహిత్ రాశారు. పంపించిన సందేశం ఏంటంటే, ప్రతిరోజు సుప్రభాతాన వినిపిస్తున్న వందేమాతర గీతం తక్కువ వ్యవధితో కొన్నాళ్ళుగా వింటున్న గీతం. కవులన్నట్టు వందేమాతర గీతం వరుస తప్పుతున్నదే అన్న పదానికి ధీటుగా వినిపించిన ఆ గీతం ఇప్పుడు అర్థవంతమైన పదాల అల్లికలో నిడివి పెంచి బకించంద్ర చటోపాధ్యాయ గారి గాత్రానుసంధాన ప్రభాత సమయాన ప్రతిరోజు తొలి ప్రసారంగా సాగుతున్న సుప్రభాత వందేమాతర గీతం అద్భుతం అని పంపించారు. అలాగే ఎగురువే వినువీధి ఎగురువే జెండా చాలా బాగుంది, సూక్తి శుద్ధలో నిజమైన భక్తి భావనల దేవుని ప్రార్థన, క్రీస్తు సందేశం విన్నాము, భక్తిరంజనిలో విలువగానే రమ్మ అభయం కార్యక్రమాలు శుభోదయం వినిపిస్తున్న మాకు ధన్యవాదాలు అని పంపించారు.
1: తరువాత తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తి నుంచి ద్వారంపూడి సత్తిరెడ్డి గారు పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారి నుండి రోజూ ఉదయం పూట వినిపిస్తున్న వందే మాతరం జాతీయ గీతం ఈ మధ్యకాలంలో నూతన బాణీలో వినిపిస్తున్నారు. విన్నంతసేపు వీణులు విందుగా శ్రవణానందాన్ని కలుగజేస్తుంది, చాలా బాగుంటుంది అని పంపించారు.
0: చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, ఉభయ కుస్లోపరికి స్వాగతం. మీకు కూడా స్వాగతం అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా తరపున శుభాకాంక్షలు మేడం అని తెలియజేస్తున్నారు. సంతోషమండి, మీకు కూడాను శుభాకాంక్షలు. కల్పలతలో మేము కోరిన పాట వేస్తున్నారు, మాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తోంది అని తెలియజేశారు.
1: తరువాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుస్లోపరి నిర్వాహకులకు మా నమస్కారం. మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ ప్రోగ్రాం చాలా బాగుంటుంది. మీరు అడిగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు అంటున్నారు.
0: అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ పంపించారండి. ఉభయ కుస్లోపరి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఉదయం నుండి రాత్రి వరకు అవకాశం ఉన్నప్పుడు వింటూనే ఉంటాను. అన్ని కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉండదు కాబట్టి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయగలరు అని తెలియజేస్తున్నారు. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 ప్రసారమయ్యే లలిత గీతాలు చాలా బాగుంటున్నాయి, కానీ వినిపించినవే వినిపిస్తున్నారు అని పంపించారు. ఇంకా పాత గీతాలు వినిపించండి, కుటుంబ సంక్షేమ గీతాలు కూడా వినిపించగలరు, సామూహిక గేయాలు వినిపించండి, డిటిహెచ్ ప్రసారాలు ఇంటర్నెట్లో వినిపించగలరు అని తెలియజేస్తున్నారు. మరి ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకొని 91వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఆకాశవాణి యాజమాన్యానికి మరియు డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు. సాంకేతిక నిబంధనలకు అని అన్నారు, సాంకేతికంగా ఉన్న స్టాఫ్ కూడా శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు.
1: తర్వాత శ్యామ్ గారు కల్లూరు నుంచి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, గత నెలలో 90 వసంతాలు వేడుకలో మీరు ప్రసారం చేసిన గుర్తుకొస్తున్నాయి ఆణిముత్యాలు ప్రోగ్రాం సూపర్ హిట్, అలాగే శ్రోతలు అడిగే పాటల ప్రోగ్రాం రోజూ ఉంటే బాగుంటుంది, ఏదో మొక్కుబడిగా ఉంటుంది అని రాశారు.
0: గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసరెడ్డి, తిరుపతమ్మ, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు పంపించారు. ఉభయకుస్లోపరి కార్యక్రమానికి స్వాగతం. జూన్ నెల 3వ తేదీ రాత్రి 10 గంటలకు వినిపించిన భక్త కుశల హరికథా గానం విన్నాం. చాలా చక్కగా కథలోని ప్రతి పాత్రను చక్కగా వివరించారు, హృదయాలను ఆకట్టుకుంది. కథలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలకు న్యాయం చేశారు. హరికథా గానం చేసిన భాగవతార్ గారికి, ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా కృతజ్ఞతలు. అలాగే ఆదివారం సూక్తి శుద్ధిలో బైబుల్ సూక్తులు విన్నాం, చాలా చక్కగా వివరించారు. యేసుక్రీస్తు పురాతనం గురించి చాలా చక్కగా వివరించారు, మరి అభినందనలు తెలియచేశారు. ఉదయరేఖలు కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు గానం చేసిన భగవద్గీత పారాయణం విన్నాం, చాలా చక్కగా ఉంది. నిర్వహించిన శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారికి మా ధన్యవాదాలు. సరస వినోదిని విన్నాం. వినిపించిన శ్రీ పైటిపాటి ఉమానాథ శర్మ అవధాని గారి సమస్యాపూర్ణం విన్నాం. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా పంపించారు, వారికి మా అభినందనలు. తదుపరి 10:15 డాక్టర్ గారిచే ప్రసంగం విన్నాం, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అని తెలియచేశారు.
1: తరువాత ధూళిపాళ్ళ నుండి చాంద్ బాషా, జానీబేగం, షాహిద్ వారి కుటుంబ సభ్యులు పంపించారు. ఉభయకుస్లోపరి కార్యక్రమానికి నమస్తే. రేడియోలో మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న రేడియో సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పసిడి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి అని అడుగుతున్నారు. తరువాత గుంటూరు నుంచి నాగభూషణం గారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయకుస్లోపరి కార్యక్రమానికి నమస్కారం. మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక ఆకాశవాణి గురించి ఆకాశవాణిలోనే ప్రచారం జరగడం వలన ఈ విషయం అందరికీ తెలియడం లేదు. వివిధ రకాల ప్రచార మాధ్యమాల ద్వారా ఆకాశవాణి ప్రసారాల ప్రాముఖ్యతను సవివరంగా విస్తృతంగా ప్రజలకు చేరువ చేయండి. అలాగే ఇదివరలో ముంబై వివిధ భారతి ప్రసారాలు ఒక డెడికేటెడ్ ఛానల్లో ప్రసారం చేసేవారు. ఆ కార్యక్రమాలు చాలా బాగుండేవి. ఇటీవల కాలంలో విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం అంటూ కేవలం తెలుగు కార్యక్రమాలు వినిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలు అంతగా బాగుండడం లేదు. 3 ఛానల్స్ నిర్వహిస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు హిందీ వివిధ భారతి ప్రసారాల కోసం పూర్వంలాగా ఒక ప్రత్యేక ఛానల్లో వినిపించగలరని మనవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించగలరని మనవి. అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రసారాలను ప్రతిరోజు 1 గంట సేపు వినిపించగలరని మనవి.
0: హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక పంపించారు. ఆకాశవాణి కేంద్రాలకు నవదశాబ్దాలు చెప్పుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఇన్ని రోజులు గడిచాయా, అందులో సగం కాదు మా వయసు. కానీ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు లేని సమయంలో బ్యాటరీలు తెచ్చుకొని వినేవాళ్ళు రేడియోకి. కానీ ఇప్పుడు అరచేతిలో ఆకాశవాణి ఎంత వేగంగా దూసుకుని వెళుతుందో దినదినాభివృద్ధి చెందుతూ శ్రోతల హృదయాలను దోచుకుంటున్న మా ఆకాశవాణికి అభినందన మందారమాలలు, శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. ఎన్నో ఎన్నెన్నో సరికొత్త కార్యక్రమాలతో రూపుదిద్దుకుంటున్న ఆకాశవాణికి ఎప్పుడూ సదా అందరినీ ఆనందపరుస్తుంది. అందుకే మా అభినందన మందారమాలలు అని పంపించారు. వీరింకా ప్రతిరోజు ప్రసారం చేస్తున్న 10 గంటలకు వివిధ ప్రసంగాల కార్యక్రమం వార్తావాహిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క అంశం రోజూ ఉపయోగపడేదే. ఈ కార్యక్రమం చాలా ప్రశంసనీయం. వినిపిస్తున్న ఆకాశవాణి కేంద్రానికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని పంపించారు. ఉదయం 6 గంటలకు ప్రసారం చేస్తున్న సూక్తి శుద్ధ చాలా విలువైన సమాచార కార్యక్రమం, బహు ప్రశంసనీయం. అనంతరం భక్తిరంజని, మంచి భక్తి మార్గం కలిగేలా మంచి భక్తి పాటలు వింటున్నాం, ఆనందిస్తున్నాం. అనంతరం 7:15 భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ భావం, చాలా మంచి సమాచారం వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి, మరి తాడేపల్లిగూడెం ట్రస్ట్ వారికి కూడా అభినందన మందారమాలలు అని తెలియజేస్తున్నారు. 8:30 చిత్రతరంగిణిలో మంచి పాటలు విని ఆనందిస్తున్నాం. 9:30 నమస్తే అమరావతి కార్యక్రమంలో, 10:15 రావోయే అతిథి శ్రోతల హృదయాలు దోచే కార్యక్రమం చాలా బాగుంటుంది, ఇష్టమైన కార్యక్రమం మాకు అని అంటున్నారు. అనంతరం 11:00 గుర్తుకొస్తున్న ఈ చిత్రగీతాలు వినిపిస్తున్నారు, బాగుంటుంది అని తెలియచేశారు. అలాగే వీరు మధ్యాహ్నం టీమ్ టైం హిందీ చిత్రగీతాలు బాగుంటే 4:00 యువలయ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, 5:00 చిత్రతరంగిణిలో మంచి పాటలు వేస్తున్నారు, బాగుంటాయి అని పంపించారు.
1: తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, బండారు శంకరయ్య. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయకుసులోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం.
0: నమస్కారం అండి.
1: మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. కార్యక్రమాలు అన్నీ మిస్ అవ్వకుండా వింటున్నాము. ముఖ్యంగా సాయంత్రం 3:00 నుండి 4:00 వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో భాగంగా అద్భుతమైన హిందీ చిత్రగీతాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి, ధన్యవాదాలు. తర్వాత 4:00 నుండి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలయ కార్యక్రమంలో జీకే క్విజ్ ప్రశ్నలు ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది, మాకు బాగా నచ్చింది. ఈ కార్యక్రమం ఎంతో వినోద విజ్ఞానదాయకంగా ఉంది, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా చాలా ఇష్టం. ఇంత చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు అంటున్నారు.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని తెలియజేస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. మన కేంద్రం నుంచి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అని తెలియజేశారు.
1: గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు, పసిడి పంటలు ప్రోగ్రాంని ప్రసారం తిరిగి ప్రారంభించండి.
0: చాలామంది మరియు స్త్రీల కార్యక్రమంలో వినిపిస్తున్నారు అని తెలియజేశారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ, ప్రతిరోజు ఉదయం అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటాం, రావోయే అతిథి కార్యక్రమంలో మీరు వినిపిస్తున్న పాటలు చాలా బాగుంటున్నాయని తెలియజేశారు.
1: డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ మానస, వాసు, లలిత గుంటూరు నుంచి పంపించారు. ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. ఆకాశవాణి నిర్వాహకులకు నమస్కారాలు. నమస్కారం అండి. ప్రతివారం ప్రపంచ వార్తలను ప్రత్యేకంగా వినిపించండి. భజనావళిలో చెక్క భజనలను తప్పక వినిపించండి. యువవాణిలో పాత పాటలను కూడా ప్రసారం చేయండి అని అడుగుతున్నారు.
0: వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు. పద్యతోరణ కార్యక్రమం చాలా బాగుంది, 1:30 మహిళా భారత స్త్రీల కార్యక్రమంలో వినిపిస్తున్న అంశాలు చాలా బాగుంటున్నాయి. విశేషాలు కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. టీమ్ టీంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. కల్పలతలో ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు బాగుంటున్నాయి, ప్రతిరోజు వినిపించండి అని కోరుతున్నారు.
1: పెడన జోగానందర్ రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేస్తున్న సూక్తి సుధా భక్తిరంజని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ఇంత మంచి భక్తి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా హృదయపూర్వక అభినందనలు అంటున్నారు.
0: ఆదిలాబాద్ నుంచి రజిత, నవీన్, దివిజ, కృతిక్, వీరు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయండి, యువలయ సమయాన్ని పెంచండి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, ఆకాశవాణికి 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే విజయవాడ కేంద్రం నుంచి చాలా చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు పునఃప్రసారం చేయండి. అలాగే పసిరి పంటల సంభాషణ వినిపించండి. రైతే రాజు అంటున్నారు కదా, రైతుల కోసం వినిపించండి. తప్పకుండానండి, అధికారులకు తెలియజేస్తాం. వినియోగదర్శినిలి పద్యతోరణం కార్యక్రమం, సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. అలాగే లలిత గీతాలు కూడా చాలా బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలే అక్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అని తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్యరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారి నుండి రోజు ఉదయం పూట వినిపిస్తున్న వందే మాత్రం జాతీయ గీతం ఈ మధ్యకాలంలో నూతన బాణిలో వినిపిస్తున్నారు. వీణుల విందుగా శ్రవణానందాన్ని కలుగజేస్తుంది, చాలా సంతోషమని తెలియజేశారు. చీరాల నుంచి సుబ్బరామయ్య పంపించారు. ఐదో తేదీ రాత్రి ప్రసారమైన భీష్మ ప్రతిజ్ఞ హరికథ చాలా బాగుంది. అలాగే ఈరోజు ఉదయం ఈ మాస పాటలో పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శ్రేష్ఠ శారద గారు పాడిన ఈ మాస పాట బాగుంది. శ్రీ రాయప్రోలు జగదీశ్వర శర్మ గారు సూక్తి సుధులో దీపం జ్యోతి పరబ్రహ్మస్వరూపం చక్కని సందేశం ఇచ్చారు. మన సనాతన ధర్మంలో ఏ కార్యక్రమమైనా దీప ప్రజ్వలన చేయనిదే ప్రారంభించరన్న వారి మాట అక్షర సత్యం.

0: రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 రంగస్థలిలో యమాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీకృష్ణ పాత్రలో కోరంపల్లి వెంకటేశ్వరరావు గారు పాడిన రంగస్థల పద్యాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి పద్యాలను ప్రసారం చేసిన మీకు కోరంపల్లి వెంకటేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన సరస వినోదిని సమస్యా పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. పూరణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు. యువలయ కార్యక్రమం కూడా హైలైట్గా ఉంటుంది. చక్కటి ప్రసారాలు ప్రశ్నలు అడిగి మెదడుకు మేతను పెడుతున్నారు. వాట్సాప్లో పాటలు పెడుతుంటే మీరు ప్రసారం చేయడం లేదు, ఎందుచేత? వివరం ఇస్తారా అని అడుగుతున్నారు.
1: న్యూఢిల్లీ నుంచి, ఆర్కేపురం నుంచి కళాధర్ శారద పంపించారు. ఉదయరేఖల్లో భాగంగా సోమవారం ప్రసారం అవుతున్న కొల్లేటి కథలు ధారావాహిక చాలా బాగుంది. ఈరోజు ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. కౌల పూర్ణను శ్రీ ఉమానాథ శర్మ గారు అద్భుతంగా సమర్పించారు, అభినందనలు అని తెలియజేశారు. మంచిర్యాల నుంచి చంద్రమొగులి, పద్మరాణి, అక్షర, కృప పంపించారండి.
0: ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. సూక్తి సుధ సూక్తులు, దేశభక్తి గీతాలు చాలా బాగున్నాయి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ చాలా బాగుంది. నమస్తే అమరావతి బదులు కల్పలత ఉత్తరాలు పాటలు వినిపించండి అని పంపించారు.

0: ఇంకా చాలామంది మెసేజ్లు పంపించారండి. సమయాభావం వల్ల అందరివి చదవలేకపోతున్నాం. ఈనాటి ఉభయ కుశలోపరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక కేరళ మాహీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్య ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా, హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
2: సైక్లింగ్ కర్నే సే ఆప్కి హెల్త్ అచ్చి రే. సైక్లింగ్ సే ఫ్యూల్ కా బచత్ హోతా హై. వర్తమాన్ మే ట్రాఫిక్ కి బహుత్ బడి సమస్యా హై, ఉస్కా భీ సమాధాన్. సో క్యో నా హమ్ సైక్లింగ్ కరే. దేశ్ కే నాగరికో మే అప్నే హెల్త్ కే ప్రతి అవేర్నెస్ బడి హై. మోదీ జీ నే ఆధా ఘంటా రోజ్ ఫిట్నెస్ దేనే కే లియే కహా హై. తో యే ఫిట్నెస్ కా డోజ్ ఆధా ఘంటా కే లియే హమ్ హమేషా సైక్లింగ్ కరేంగే తో మే మాన్తా హూ కి హమారి కై సమస్యా కా సమాధాన్ హోగా.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి 6వ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
3: 102.2 మెగా హెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు వింటారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగ

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట శుభాకాంక్షలు చిత్రం నుండి, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రా బృందం. గీత రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతాన్ని సమకూర్చింది కోటి.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat. Join Indian Navy.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

వాణి, ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం, మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత, మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: మీరు విన్న ఆ పాట మాస్ చిత్రంలో ఉంది. పాడినవారు ఉదిత్ నారాయణ్ సుమంగళి, గీత రచన సాహితీ, సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: మీరు విన్న ఆ పాట డిష్యం డిష్యం చిత్రంలో ఉంది. పాడిన వారు విజయ్ ఆంథోనీ, సంగీత గీత రచన భోనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది విజయ్ ఆంథోనీ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన్ మోటిమలా సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడువుల కామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

మీరు విన్న ఆ పాట శ్రీమంతుడు చిత్రంలోంది. పాడినవారు సింహ గీతామాధురి. గీత రచన రామజోగయ్య శాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు పెదబాబు చిత్రానికి చక్రి కౌసల్య పాడింది. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్. సంగీతాన్ని సమకూర్చింది చక్రి.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech Cadet Entry Scheme Permanent Commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy. Combat ready, cohesive, Atmanirbhar. Safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
4: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం. ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

చివరిగా వింటున్న ఈ పాట ఇద్దరు అమ్మాయిలతో చిత్రంలో ఉంది. పాడిన వారు సాగర్, గీతా మాధురి. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధుర. ముఖ్యాంశాలు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు నుంచి 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత వివరిస్తూ,
1: యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము ముఖ్యమని, నేర నియంత్రణకు నేరరహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు యోగా కూడా ఓ మంచి మార్గమని యోగా కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, యోగాను ప్రతి మనిషి ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని అన్నారు. అడవులు, ఆదివాసీ సమాజాల సంక్షేమమే యోగాంధ్ర లక్ష్యమని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం అడవులు, ఆదివాసీ సమాజాలు మరియు సంక్షేమం కోసం యోగా అనే ప్రత్యేక థీమును కేటాయించిన నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో యోగా సాధనపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజా ప్రసార ప్రయాణంలో ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలుపుతూ,
2: Today marks a momentous milestone in the history of Indian broadcasting. I extend my best wishes as we celebrate 90 glorious years of Akashavani with one motto, Bahujana Hitaya, Bahujana Sukhaya.
0: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా టీఎస్సీ నూతన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను మంత్రి ఈరోజు పరిశీలించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, దాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న 6 MM ఫార్మా యూనిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ డైరెక్టర్ ముఖేష్ కుమార్ను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో సంస్థ డైరెక్టర్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రష్యా తదితర దేశాల మార్కెట్లకు ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న విశాఖ యూనిట్తో 300 మందికి ఉపాధి లభించనుందని సంస్థ డైరెక్టర్ మంత్రికి వివరించారు. ఈ యూనిట్లో ఇన్సెక్టబుల్స్, టాబ్లెట్లు, క్యాప్సిల్స్ తయారీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆయన నిన్న గుంటూరులో జరిగిన ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల, గుంటూరు ప్రాంత టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర టెక్స్టైల్ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానని డాక్టర్ చంద్రశేఖర్ వివరిస్తూ,
3: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు 500 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని కావాల్సినటువంటి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రొడక్ట్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా మిగిలిన డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందే విధంగా రైతులకి, అదే విధంగా వ్యాపారులకి, అందరికీ మంచిగా ఉండే విధంగా కార్యక్రమాలు చేయగల అన్ని కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతంలో జరిగే గ్రామ సభలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. 3 గంటలకు రైతులతో సమావేశమవుతారు. ఆ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. కాగా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సంబంధిత కార్యాలయాలకు అర్జీల సమర్పణ కోసం రావద్దని, తదుపరి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతితో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వివరించారు. కాలువల పూడికతీత, అనుసంధాన కాలువల అభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇస్తూ చెరువుల శ్రేణుల ఆధారంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న అన్ని పనుల పురోగతిని యాప్ ద్వారా నమోదు చేసి పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వచ్చే నెల 9-10 తేదీల్లో విశాఖపట్నంలో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి కె సాజానాయక్ తెలిపారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో దీన్ని నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడువుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా రత్నగర్భ కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి విజయా శ్రీముఖి.
3: అరే ఎవరామే అనుకున్నాను అటు చూస్తూ. వయోవృద్ధురాలే గాని వయసు తెలియని తేజస్సు వంగిపోకుండా వడివడిగాని అయినా స్థిరంగా వేస్తున్న అడుగులతో ఏదో ఆలోచనలో నిమగ్నమైనట్టు నడుస్తోంది. నాకు ఎదురుగానే వస్తోంది ఆమె. నడుస్తూ ఉన్న నేను అప్రయత్నంగా ఆగిపోయి ఆమెను తేరుపార చూస్తూ ఉండిపోయాను. తననే గమనిస్తున్న నన్ను పరికించకుండా పైన పెద్ద శబ్దంతో క్రిందకు దిగటానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం వైపు వెళ్లే విమానాన్ని తలెత్తి చూస్తూ నడుస్తోంది ఆ పెద్దావిడ. బంగారు రంగు మేనిఛాయతో పట్టుపోగులు లాంటి ఒత్తైన జుట్టుని జారుముడి వేసింది. విశాలమైన ఆమె ఫాలభాగంలో తొలిపొద్దులో సూర్యునుల వెలుగునియుత్తున్న తన సింధూరం, స్వచ్ఛమైన ఆమె నీలికలువల్లాంటి కనుదోయి నుండి జాలుబారే కారుణ్య దృక్కులతో పోటీ పడుతున్నాయి. తీరైన ఆమె నాసికపై ధరించిన మేలైన వజ్రపు ముఖ్యర మెరుపులు ఆమె ఎస్ఎస్ చంద్రికలకు చిహ్నమా అన్నట్లున్న రవ్వల కర్ణాభరణాలు కాంతివలయాలను సృష్టిస్తున్నాయి. ఆమె అధరాలపై సహజసిద్ధమైన మాతృత్వపు మృదువైన మందహాసం, ముంజేతుల నిండుగా వర్ణరంజితమై శ్రావ్యమైన కంకణ నిక్వాణములు, గుండెల్లోని ఆధ్యాత్మికతను తాత్వికతలను స్ఫురింపజేస్తున్న ఆమె మెడలోని ఏకముఖ రుద్రాక్ష మాలలు, అభయహస్తాల్లో కనిపిస్తున్న ఆ అరచేతుల్లో అరుణిమ దాల్చిన గోరింటి పూలు, పసుపు అలదిన పల్సని పాదాలను పసిపాపల్లాగా ప్రియమారా హత్తుకుపోయిన పాంజాబుల మృదురవళి, పైరుపచ్చని రంగు చేరకు పంటగింజల ఛాయ రవికి ధరించి రెండు భుజాలను కప్పుతున్న కాషాయవర్ణపు శాలువాతో నడిచి వెళ్తున్న ఆమె ఏదో విశిష్టమైన వింత తేజస్తో భాసిస్తోంది. అసంకల్పితంగానే నేను శిరసను వంచి ఆమెకు ప్రణామం చేశాను. భూలోకానికి వచ్చిన దేవత అనుకుని దేశం గూర్చి తప్ప దేవుళ్లను తలుచుకొని నాకు దేవత కనిపించటమా నవ్వుకున్నాను. అసంభవం అని. ఇంతకీ ఆమె ఎవరబ్బా? ఆమె రూపం, ఆహార్యంలోని సంస్కృతి, సంప్రదాయం చూస్తూ నేను ఆలోచనలో పడ్డాను. ఆమె ఎవరో తెలుసుకునే ముందు అసలు నేనెవరో మీకు చెప్తాను. నేను ఒక పల్లెటూరులో పుట్టిన రైతు బిడ్డని. 5 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మ పక్కలోనే పడుకునే నన్ను నా కుమ్ముడితో అమ్మ బజ్జలో పాపాయి ఏడుస్తుందని నాన్న పక్కలోకి మార్చారు. అమ్మ దగ్గరే బజ్జుంటానని మారాన్ చేసే నన్ను ఏమార్చటానికి నాన్న రోజు బోలెడు కథలు చెప్పేవారు. అప్పటినుండి నేను హై స్కూల్కి వెళ్ళాక కూడా నాన్న పక్కలోనే పడుకునేవాడిని. తెలుగుతో పాటు సంస్కృతాన్ని కూడా చదువుకున్న నాన్న మొదట్లో కొంగ, కోతి, రాజు, మంత్రి లాంటి కథలు చెప్పేవారు. నేను ఎదిగే కొద్దీ భాషలోని మాధుర్యం గురించి, మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎవరెవరు ఎలా పోరాడారో, మన దేశ ఔన్నత్యాన్ని విదేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానందుని వరకు ఎంతోమంది గురించి నాన్న విడమర్చి చెబుతూ ఉంటే వింటూ వింటూ పెద్దయ్యాను. నాన్న చెప్పినవి నా మీద ఎంతటి ప్రభావం చూపాయంటే, అప్పుడు పుట్టిన చెల్లి కాక మరో తమ్ముడు పుడితే భగత్ సింగ్ అని పెడదాం నాన్నా అంటూ అమ్మా తమ్ముడు కావాలి అని మారాన్ చేయటం, అమ్మ ఇవ్వటం లేదని అలగటం గుర్తొచ్చి ఇప్పటికి కూడా నవ్వుకుంటాను. సరే భగత్ అని ఇప్పుడు నా కొడుక్కి పేరుని పెట్టుకున్నాననుకోండి. నేను కొన్నాళ్ల క్రితం ఇండియన్ మిలిటరీలో సరిహద్దు భద్రతాదళ ఉద్యోగిగా పనిచేశాను. ఒక అర్ధరాత్రి శత్రుదేశపు గూఢచారులు ఇద్దరు రహస్యంగా మన సరిహద్దు సొరబాటుకు ప్రయత్నిస్తే వాళ్లను ఎదుర్కొన్న సందర్భంలో నా కన్ను ఒకటి బాగా దెబ్బతింది. కన్ను పోతే పోయింది గాని వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని పట్టించినందుకు నాకెంతో గర్వంగా సంతృప్తిగా ఉంది. కన్నుకు ఇన్ఫెక్షన్ అయ్యి పూర్తిగా పోవడంతో నేను ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. ఇంటికి వచ్చేశాను. ఉదయం సాయంకాలం నడకకు వెళ్లి వస్తూ ఉంటాను. నేను వెళ్లే దారి కూడా జాతీయ రహదారి ప్రక్కన విమానాశ్రయం ప్రక్కనుంచే వెళ్లాలి. అదిగో అప్పుడు కనిపించిందామె. ఆమె ఒక్కోసారి విమానాశ్రయం ముందు రహదారి ప్రక్కనున్న బస్సు షెల్టర్లో కూర్చుని కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎయిర్పోర్ట్ గేట్ వైపు వెళుతూనో అటునుంచి వస్తూనో మొత్తానికి రోజూ కనిపిస్తూనే ఉంటుంది. ఆమె ఎన్నాళ్ళనుంచి వస్తుందో తెలీదు. ఈ మధ్యనే నేను బాగా ఆరాగా చూస్తున్నాను. ఆమె కూడా రోజు నడక కోసమే వస్తుందా? పాపం పెద్దావిడు కదా, నడిచి నడిచి అలుపు తీర్చుకోవటానికి ఇక్కడ కూర్చుంటున్నారా అనుకుంటూ నేను ఆగి వెనుతిరిగి చూశాను. ఆమె అలాగే తలపైకెత్తి దిగుతున్న విమానం వైపు చూస్తూ వడివడిగా నడుస్తోంది. నేను కూడా అలవాటుగా తలెత్తి చూశాను. నాకు నవ్వొచ్చింది. ఆ అలవాటు నాకు ఇప్పటికీ పోలేదు. అదిగో విమానం క్రిందికి దిగుతోంది ఎయిర్పోర్ట్లో. అరే, ఆ పెద్దావిడ అంత గబగబా బయట గేటు వైపుకు వెళ్తోందేంటి? బహుశా వాళ్ళు ఎవరైనా దిగుతారు కాబోలు అనుకుని ముందుకు నడిచాను. నేను మళ్లీ తిరిగి విమానాశ్రయం వద్దకి వచ్చేసరికి లోపల నుంచి వస్తున్న కారును ఆపి ఆమె వాళ్లతో ఏదో మాట్లాడుతోంది. ఒకవేళ తన వాళ్ల గురించేమో. నేను చూస్తూ ఉండగానే కారు వెళ్లిపోయింది. పెద్దామె ఇంకా గేటు ముందే తచ్చట్లాడుతోంది. మరో కారు వస్తుంటే అటు వెళ్ళింది. మరో 2 రోజులు గడిచిన తర్వాత నేను గమనించింది ఏమిటంటే, ఆమె వస్తున్న విమానాలను చూసి గేటు దగ్గరకు వెళ్లటమే కాదు, ఇటు నుండి వెళ్లే విమానాలకు కూడా ఎవరైనా వెళుతుంటే గేటు వద్దకు వెళ్లటం, కార్లు ఆపి వాళ్లతో మాట్లాడటం చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, ఆమె వాళ్ళెవరూ విదేశాలకు వెళ్ళి మళ్లీ రాకపోవడమో, అక్కడేదో జరగటమో లాంటి చేదు జ్ఞాపకాలేవో ఈ పిచ్చితల్లిని మానసిక వ్యధతో కృంగతిస్తున్నాయేమో, అందుకే మతిభ్రమించి ఇలా అనుకున్నాను. అలా అనుకోగానే నా మనసంతా ఆమెపై జాలితో బాధతో నిండిపోయింది. ఆమెతో మాట్లాడాలి అనే తహతహ కలిగింది. ఇదివరకు నడకకు వెళ్లేటప్పుడు ఏవేవో ఆలోచనల్లో అలా కొట్టుకుపోతూ చుట్టుప్రక్కల దేన్ని పట్టించుకునేవాడిని కాదు. ఈ పెద్దామెను గమనించడం మొదలుపెట్టాక విమానాశ్రయం దగ్గరకు రాగానే అనుకోకుండా నా కళ్ళు ఆమె కోసమే చూస్తున్నాయి. ఒకరోజు ఆమె కోసం చూస్తూ నడుస్తున్నాను. పైన విమానాలు వస్తున్న శబ్దం లేదు. గేట్లు వద్ద ఆమె కనిపించలేదు. ముందుకు నడిచి రహదారి ప్రక్కనున్న బస్ షెల్టర్ దాటి వెళ్తుంటే షెల్టర్లో ఉన్న సిమెంట్ బెంచి మీద ఆమె కూర్చుని ఉంది. ముందుకెళ్లాల్సిన నేను షెల్టర్ వైపు వెళ్లాను. ఆమె కూర్చున్న బెంచీపై కాక ఆ ప్రక్క బెంచి మీద కూర్చున్నాను. ఆమె నా వైపు చూసింది. నేను మర్యాదగా చేతులు జోడించి నమస్కారం అమ్మా అన్నాను. చెప్పాను కదా, ఆమె ఆహార్యం, ఆ తీరు ఆమె పట్ల గౌరవాభిమానాలు కలిగిస్తోంది. జవాబుగా ఆమె చిరు మందహాసం చిందించిన అతి పల్సని దిగులు తెరేదో ఆమె వదనంపై వ్యక్తావ్యక్తంగా గోచరిస్తోంది. కాసేపు నిశ్శబ్దం. చివరికి నా కుతూహలాన్ని అణుచుకోలేక నేను అడిగేశా వినయంగానే, అమ్మా రోజు నడక్కు వస్తారా మీరు అని. మౌనమే ఆమె జవాబు. మనకెన్ని సమస్యలున్నా సాయపడలేకపోయినా ఎదుటి వాళ్ళవి తెలుసుకోవాలి అనే బొబలాటం మానవ సహజం కదా. అందుకే మరోసారి అడిగాను గుంభనంగా, అమ్మా మీ వాళ్ళెవరైనా విదేశాలకు వెళ్లారా అని. ఆమె ఒక్క క్షణం నా వైపలా చూసి అడిగింది, నువ్వు దేశపు సరిహద్దు భద్రతా దళంలో పనిచేసావు కదూ అని. ఆశ్చర్యంతో నేను అవాక్కై ఉండగానే ఆమె లేచి వచ్చి నా భుజం తడుతూ, నీ కన్ను పణంగా పెట్టి నీ విధిని నిర్వర్తించావు అంది. మీకెలా తెలుసమ్మా? తేరుకుని అడిగాను. చెప్పుకుంటుంటే విన్నాను. తిరిగి వెళ్ళి కూర్చుంటూ మామూలుగా చెప్పింది, అమ్మా ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు. విమానాలు వచ్చే అప్పుడు వెళ్ళేప్పుడు ఎందుకమ్మా అలా గేట్లు వద్దకు వెళుతూ వస్తూ ఉంటారు? మీ వాళ్ళెవరైనా? అర్ధోక్తిగా ఆగి ఆమె వైపు చూశాను. ఆమె రోడ్డుకు అవతల వైపు ఉన్న పొలాలను చూస్తూ ఉంది. నా మాట వినలేదు. మళ్ళీ అడగనా వద్దా అనుకుంటూ ఉండగా నా వైపు తిరిగి నెమ్మదిగా అంది, అవునయ్యా, నా పిల్లలు రెక్కలు కట్టుకుని విమానాల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు, పోతూనే ఉన్నారు. ఇంకా వెళ్లిన వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని, వెళ్లేవాళ్లను ఇల్లు వదిలి వెళ్ళొద్దురా బాబు అని బ్రతిమాలటానికి ఆ గేట్లు చుట్టూ తిరుగుతున్నాను అని చెప్పింది. ఆమె వదనంలో దిగులు, స్వరంలో బాధ ఉన్నాయి. ఈమెకేవో చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి అనుకున్న నా అనుమానం నిజమే అనిపించింది. మీ పిల్లలు ఎంతమంది వెళ్లారమ్మా అన్నాను మళ్ళీ. ఎంతోమంది క్లుప్తంగా చెప్పింది. ఎంతోమంది ఏమిటి? అర్థం కాలేదు నాకు. అయినా అడగలేకపోయాను. క్షణమాగి ఆమె చెప్పసాగింది, ముందు పై చదువుల కోసం అంటారు, విద్యా విజ్ఞానం ఎక్కడున్నా జ్ఞానం కోసం అందుకోవాలి. నా బిడ్డలు ఎంతో మేధాసంపన్నులు కావాలి అనుకుంటూ అంగీకరిస్తాను. చదువైనాక మరి తిరిగి రావాలి కదా. ఉద్యోగాలు అక్కడే, పెళ్లిళ్ళు, పిల్లలు, భావి జీవితం స్థిరపడటం అంతా అక్కడే. నాకెలా ఉంటుంది చెప్పు అడిగింది నన్ను. ఇక్కడికంటే అక్కడ మెరుగైన జీవితం జీతం ఉండబట్టి వదులుకుని రాలేకేమో. న్యాయమే కదమ్మా అన్నాను. న్యాయమే అంటే? అడిగిందామె. మా బంధువుల్లో కొందరు వెళ్లారమ్మా. వాళ్ళు మన దేశంలో స్వార్థపర రాజకీయాలు, కులమత అభిమానాలు, పైసలు పలుకుబడి చూసి విలువ ఇస్తారు. అర్హతను వ్యక్తిత్వాన్ని చూడరు. అది మేం భరించలేకే రావటం లేదు అంటున్నారు చెప్పాను. ఆమె ఎటో చూస్తోంది. అన్ని విధాలా నచ్చినప్పుడు ఎక్కడున్నా తప్పేంటి అని అడుగుతున్నారమ్మా అన్నాను. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి తలెత్తి అడిగింది, మన ఇంటి కంటే ప్రక్కవాళ్ళిల్లు బాగుందని వెళ్ళి అక్కడే ఉండిపోవటమా అని. ఊరికే కాదు కదమ్మా, వీళ్ల సేవలను మేధస్సును వాళ్ళకు ఉపయోగిస్తున్నారు కదా అన్నాను. నా వైపు చురుక్కుమనేలా చూసిందామె. ఏం, వీళ్ల సేవలు మేధస్సు ఉపయోగించి తన ఇల్లు బాగు చేసుకోవచ్చు కదా? స్వార్థ రాజకీయాలు, మతమౌఢ్యం వగైరా రూపుమాపే దిశగా వెళ్లిన మేధావులంతా ఒక్కటై సంఘటితంగా కృషి చేస్తే ఫలితం ఉండదా? అందుకు ఉదాహరణగా గత చరిత్ర లేదా? పెద్ద చదువులు మేధస్సు ఉన్న వీళ్లు కూడా తమ సుఖ సంపదలే చూసుకుంటున్నారా? మరి వాళ్లను స్వార్థపరులు అనుకోరా? వాడిగా ప్రశ్నించిందామె. నేనేం జవాబు చెప్పను? మళ్లీ అన్నారు ఆమె. గమనించావా, నడిచే ఓపిక లేని కన్నవాళ్లు బిడ్డల కోసమై చక్రాల కుర్చీల్లో ఊపిరి బిగబట్టి విమానాలెక్కటం, నెలల తర్వాత గాజు కళ్లతో నిర్లిప్తంగా దిగులుగా కిందకు దిగటం, రోజు ఎందరూ యువత దేశాన్ని వదిలిపెట్టిపోతున్నారో చూస్తున్నావా? ఒకరు వెళ్తే ఇద్దరు కన్నవాళ్లు చొప్పున రెట్టింపు వృద్ధులు ఇక్కడ బాళ్లకై తప్పిస్తూ తుదిపైనానికి సిద్ధపడుతున్నారు. నీకు తెలుసా ఇది? ప్రశ్నించింది. ఏం మాట్లాడను నేను. ఇలాగే అయితే కొన్నేళ్లకి, ఆమె స్వరం సన్నగా కంపిస్తున్నట్లుంది, తలొంచుకుని వింటున్నా నేను. తలెత్తాను. నా ఇల్లు నీ దేశం వృద్ధాశ్రమంలాగా తయారవదా? అది నీకు అర్థం కావటం లేదా? వేదనగా ప్రశ్నించింది ఆమె వాక్యాలు. ఇలాగే అయితే నా ఇల్లు మీ దేశం వృద్ధాశ్రమంలా నా మనసు మీద ముళ్లమండతో కొట్టినట్లయిందా వాక్యాలు? అందరూ కాదమ్మా, ఇక్కడున్న వాళ్లలో ఎంతోమంది అసమాన ప్రతిభావంతులు, నిపుణులు ఉన్నారు. ఓదార్పుగా చెప్పాను. బిడ్డలెవరూ తమకు దూరం కాకూడదనే కన్నవాళ్లు ఆశపడతారయ్యా, వాళ్లకోసమే వ్యాకుల పడతారు అంది. చేదు జ్ఞాపకాలతో మతిభ్రమించిందేమో అనుకున్నాను విన్నాళ్ళు. కాదు, ఆమెది మనోవేదన. నేను ఆలోచిస్తూ ఉండగానే లేచిందామె. అమ్మా, మీరెవరో చెప్పనే లేదు. అర్థింపుగా ఆశగా మరోసారి అడిగాను. షెల్టర్ మెట్లు దిగబోతూ ఆగి తిరిగి నన్ను అడిగింది, నువ్వెవరంటే ఏం చెప్తావు అని. భారతీయుడిని అంటాను. ఏళ్ల తరబడి అలవాటైన నా జవాబును వెంటనే చెప్పాను. అటు తిరిగే ఉన్న ఆమె చిరునవ్వు ఆమె చెంపలలో ప్రతిబింబిస్తోంది. నీ జవాబులోనే అనేసి ఆమె వడివడిగా వెళ్తోంది. ఆమె పూర్తిగా చెప్పలేదా లేక నాకే వినిపించలేదా? అర్థం కాలేదు నాకు. నీ జవాబులోనే అంటే నా జవాబు భారతీయుడు అని. ఓహ్, నా మస్తిష్కంలో తటిల్లతలా ఓ మెరుపు. దిగ్భ్రాంతితో ఉద్వేగంతో గభాలన లేచాను. అమ్మా అంటూ చుట్టూ చూశాను. లేదు, గబగబ విమానాశ్రయం వైపు వెళ్ళాను. కనిపించలేదు. ఇంతలోనే ఎటు వెళ్ళిపోయింది? మరొక విమానాశ్రయం దగ్గరగా. అర్థమైంది నాకు. నా తల్లి సాక్షాత్కారం.

సందర్భంగా విశేషాలు వింటారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మనం మన సంస్కృతిలో ఆహారాన్ని దైవంగా భావిస్తాం. అందుకే మన పెద్దవాళ్ళు మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. జీవకోటి మనుగడకు అత్యంత ప్రాథమికమైనది ఆహారం. అయితే ఈ ఆహారం సురక్షితమైనదేనా? మనం రోజువారీ తీసుకునే ఆహారం మనకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను తెచ్చిపెడుతోందా అనేది మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆహార కాలుష్యం వల్ల వచ్చే ముప్పుల గురించి ప్రజలను చైతన్యపరచడం, ఇంకా కల్తీ లేని సురక్షితమైన ఆహారం అందరికీ అందేలా చూడటమే వీటి ప్రధాన లక్ష్యం. నేటి సమాజంలో ఆహార భద్రత ఎందుకు ఆందోళనకరంగా మారింది అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది ప్రజలు కలుషిత ఆహారం తినటం వల్ల అనారోగ్య బారిన పడుతున్నారు. ఇంకా ఈ కలుషిత ఆహారం తినడం వల్లనే బ్యాక్టీరియా కనీ విని ఎరుగని రీతిలో కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. దీని వలన ప్రతి 10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితుడే. ఇందులో ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లల శాతం ఎక్కువగా ఉండటం అత్యంత బాధాకరం. ఆహార భద్రత అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఇది అంతర్జాతీయ ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం అనేది గుర్తించవలసిన అంశం. ఆహారం పంట పొలం నుండి మనకు చేరే లోపల అనేక దశలు దాటుతుంది. ఈ క్రియలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆహారం విషపూరితంగా మారుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ దీనిపైన శ్రద్ధ పెట్టాలని కొన్ని ముఖ్య సూచనలు చేసింది. పరిశుభ్రత పాటించటం. ఆహార పదార్థాలను వండే ముందు మనం మన చేతులని సబ్బుతో శుభ్రంగా కడుక్కుని, ఆహారం వండటానికి ఉపయోగించే ఆహార పదార్థాలను కూడా కొంచెంసేపు ఉప్పు నీటిలో ఉంచి ఆ తరువాత ఆహార పదార్థాలను వండటానికి ఉపయోగిస్తే చాలా మంచిది. కుదరకపోతే కనీసం వండే ఆహార పదార్థాలను చాలా శుభ్రంగా అయిన పరిశుభ్రమైన నీటితో కడిగి వాటిని వంటకి ఉపయోగించాలి. పచ్చి పదార్థాలను వండిన పదార్థాలను వేరువేరుగా ఉంచటం. పచ్చి మాంసం, కూరగాయలలో ఉండే సూక్ష్మజీవులు వండిన ఆహారంతో కలవకుండా వాటిని వేర్వేరుగా జాగ్రత్త చేయాలి. అంతేకాక పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటి వాటిని కట్ చేసే చాకులు, కట్టర్లు వేరే వాటితో కలపకుండా జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచాలి. మాంసం, గుడ్లు వంటి వాటిని బాగా ఉడికించిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఇందువలన ఇందులో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. వండిన ఆహారాన్ని సురక్షితంగా ఉంచాలి. వంటకి ఉపయోగించే పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కిలుం పట్టిన ఇనుప వాటిల్లోనూ, మురికిగా ఉండే పాత్రలలోనూ ఆహారాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ వంటకి ఉపయోగించరాదు. అంతేకాక ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు కూడా ఇటువంటి పాత్రలలో నిల్వ ఉంచరాదు. సురక్షితమైన నీరు, ముడి పదార్థాల వాడకం. వంటకి ఎప్పుడు స్వచ్ఛమైన నీటిని మాత్రమే వాడాలి. కుళ్ళిన పదార్థాలను వంటకి ఉపయోగించరాదు. వీలైనంతవరకు వంటకి ఉపయోగించే పదార్థాలను ఇంటిలోనే తయారు చేసుకోవడం ఉత్తమం. కుదరని పరిస్థితులలో వంటకు ఉపయోగించే వస్తువులను, అంటే బజార్లలో రెడీమేడ్గా దొరికే గరం మసాలా పౌడర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు వంటి వాటిని కొనుగోలు చేసే ముందు నాణ్యతను, ఎక్స్పైర్ డేట్లను గమనించుకుని కొనుగోలు చేయటం ఉత్తమం. ఆహార కాలుష్యం అనేది భారమైనది నేడు. నేడు ప్రపంచవ్యాప్తంగా అపరిశుభ్రమైన, కలుషితమైన ఆహారం అనేది సమాజంపై, ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా ప్రజారోగ్యంపై విపరీతమైన భారంగా మారింది. ప్రతి సంవత్సరం

0: కోట్ల మంది జనాభా కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం బారిన పడటం, ఆసుపత్రి పాలవటం అనేది మనం వింటూనే ఉన్నాం, చూస్తున్నాం. ఇందువల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవటం మనం గమనిస్తూనే ఉన్నాం. దీని మూలంగా మానవ వనరుల ఉత్పాదకత దెబ్బతిని దేశాల ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతోంది. ఇందుకు ప్రధాన కారణం కల్తీలు, మితిమీరిన రసాయనాల వాడకం, నిల్వ చేయడంలో లోపాలు. ఇవన్నీ నేడు మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పంటలు పండించేటప్పుడు రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయాలను ప్రోత్సహించాలి. ఆధునిక సాంకేతికత జోడించి ఆహార పదార్థాలను కుళ్ళిపోకుండాను, బ్యాక్టీరియా చేరకుండా చూడటంలో మెళకువలు తెలుసుకోవాలి. ఆహార తయారీ కేంద్రాలను, హోటళ్లను మరియు ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాల విషయంలోనూ ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తనిఖీలను తరచుగా చేస్తూ ఉండాలి. మనం ఆహారం కొనే ముందు అది ఎంతవరకు సురక్షితమైనదో పరిశీలించి కొనుగోలు చేయటం చాలా అవసరం. ఈ సంవత్సరం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా చెప్పిన నినాదం ఏమిటంటే, ఫ్రమ్ బర్డెన్ ఆఫ్ సొల్యూషన్స్ సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్, అంటే భారం నుండి పరిష్కారాల వైపు, అంతటా సురక్షిత ఆహారం. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతలో మనం సాధించాల్సిన మార్పుకు శ్రీకారం. అంతటా సురక్షితమైన ఆహారం అనేది కేవలం పెద్ద పెద్ద నగరాలకు, ధనవంతులకో మాత్రమే పరిమితం కాకూడదు. గ్రామాల్లోని సామాన్యుడు నుండి నగరాల్లో ఐటీ ఉద్యోగి వరకు, ఇంకా పాఠశాలల్లోని మధ్యాహ్నం భోజనం చేసే చిన్న పిల్లల నుండి రోడ్డు పక్కన తినే కార్మికుడు వరకు, అంతటా ప్రతి ఒక్కరికి ప్రతి చోట కల్తీ లేని, స్వచ్ఛమైన, సురక్షితమైన ఆహారం అందాలి. అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఈ విషయంలో కేవలం ప్రభుత్వాలు, అధికారులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సాధారణ పౌరుడి బాధ్యతగా ఇంట్లో తయారు చేసుకునే ఆహారాన్ని పరిశుభ్రంగా చేసుకోవటం, కల్తీలపై అప్రమత్తంగా ఉండి బయట కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను పరిశీలించటం, లోటుపాట్లను ప్రశ్నించటం, రోడ్డు సైడు దుమ్ము, ధూళి కూడి, ఈగలు, దోమలు, ముసిరిన ఆహార పదార్థాలను కొనుగోలు చేయకపోవటం మంచిది. ఇందువల్ల మన వంతుగా ఆహార కాలుష్య భారాన్ని తగ్గించి సురక్షిత ఆహారాన్ని ప్రోత్సహిద్దాం. సురక్షితమైన ఆహారం కేవలం ఆకలిని తీర్చటమే కాదు, మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన సమాజమే దేశానికి పునాది, బలం. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఆహారాన్ని వృధా చేయం. కలుషితం కాని, కల్తీ లేని పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. అంతేకాక మన ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవటం అనేది కుటుంబానికి, దేశానికి కూడా ఎంతో మంచిది. కార్యక్రమంలో మీరింతవరకు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విశేషాలు విన్నారు. కాలానుగుణంగా ఆహారాన్ని పరిమితంగా తీసుకోండి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.
1: చివరిగా ఒక పర్యావరణ గీతం.

ఈనాటి బాలల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక వింటారు. ఇందులో పాల్గొన్నవారు ఏ పల్లవి, పి ప్రధాన, వి దీపికశ్రీ, వి దుర్గా సాత్విక, కే తపస్వి.

నేనువి పల్లవి. ఇప్పుడు ఆకాశవాణి గొప్పతనం గురించి తెలుసుకుందాం. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. మన జీవితంలో కొంతమంది నేస్తాలు మనకు కనిపిస్తారు, మరికొంతమంది కనిపించకపోయినా మన మనసును తాకుతారు. అలాంటి కనిపించని కానీ మనసుకు దగ్గరైన నేస్తమే ఆకాశవాణి. ఆకాశవాణి అనేది కేవలం ఒక రేడియో స్టేషన్ మాత్రమే కాదు, అది మన జీవితాల్లో తోడుగా నడిచే ఒక మంచి స్నేహితుడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనతో పాటు ఉంటూ మన మనసును ఆనందపరుస్తుంది. పాత పాటలు వినిపిస్తూ మన జ్ఞాపకాలను మళ్ళీ తడిమి చూస్తుంది. తాజా వార్తలు చెబుతూ ప్రపంచంతో మనల్ని కలుపుతుంది. పల్లెల్లో రైతు పొలంలో పనిచేస్తుంటే అతనికి తోడుగా వినిపించేది ఆకాశవాణి స్వరం. ఆకాశవాణి గొంతులో ఒక ప్రత్యేకత ఉంది. ఆ జైలు మాట్లాడే మాటల్లో ఓ మాధుర్యం ఉంటుంది. మన హృదయాన్ని తాకే ఓ మంచి స్నేహితుడు. ముఖ్యంగా ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో కూడా ఒక గొప్ప పాత్ర పోషిస్తుంది. భక్తి కార్యక్రమాలు, జానపద గీతాలు, సాహిత్య చర్చలు ఇవన్నీ సంపదను నిలబెట్టే అద్భుతమైన ప్రయత్నాలు. ఇప్పుడు మనం ఆకాశవాణి 90 ఏళ్ల వార్షికోత్సవం గురించి తెలుసుకుందాం. రేడియోలో వినిపించే ఆ మధురమైన స్వరం ఉదయం సుప్రభాతంతో నిద్రలేపి సాయంత్రం పాటలతో మనసును ఊరడించే ఆ అనుభూతి, అదే మన ఆకాశవాణి. ఈరోజు మన హృదయాలకు ఎంతో దగ్గరైన భారత రేడియో ప్రపంచపు మహాప్రయాణం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన ఆకాశవాణి తన 90 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని జరుపుకుంటుంది. 1936లో ప్రారంభమైన ఈ ఆకాశవాణి అప్పటి నుండి ఇప్పటి వరకు కోట్లాది మంది జీవితాల్లో భాగమైంది. టీవీ రాకముందు, మొబైల్ ఫోన్ లేకముందు, సోషల్ మీడియా అనే మాట కూడా తెలియని రోజుల్లో ప్రజలకు వార్తలు చెప్పింది రేడియో, పాటలు వినిపించింది రేడియో, కష్టాల్లో ధైర్యం ఇచ్చింది కూడా రేడియోనే. గ్రామాల్లో ఒక ఇంట్లో రేడియో ఉంటే పక్కింటి వాళ్ళు కూడా కుర్చీలు తీసుకొని వచ్చి వార్తలు విన్న రోజులు అవి. క్రికెట్ కామెంటరీ వస్తే అయ్యో అవుట్ అయ్యాడా అని టెన్షన్ పడిన వాళ్ళు. పాటల కార్యక్రమం వస్తే చిన్న రేడియో చుట్టూ కూర్చొని హమ్ చేసిన వాళ్ళు. అందరి జ్ఞాపకాలలో ఆకాశవాణి ఒక భాగోద్వేగం. మరి మన తెలుగు వాళ్ళకి అయితే ఆకాశవాణి అంటే ఇంకో లెవెల్ అనుబంధం. తెలుగు సాహిత్యం, నాటకాలు, హరికథలు, జానపద గేయాలు ఎన్నో కళలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఆకాశవాణి. ఇంకో ఫన్నీ విషయం చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు స్కిప్ యాడ్ బటన్ నొక్కేస్తారు, కానీ అప్పట్లో రేడియోలో వచ్చే ప్రకటనలకే ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. వివిధ భారతి అన్న వెంటనే చాలామందికి ఇప్పటి నాస్టాల్జియా స్టార్ట్ అయిపోతుంది. రేడియోలో ఆ మైక్ ముందు కూర్చొని మాట్లాడే ఆర్జేలకు శ్లోతలతో కనిపించని బంధం ఉంటుంది. చూడలేము కానీ కనెక్ట్ అవుతాం, అదే రేడియో మ్యాజిక్. ఈ 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి కేవలం ఒక ప్రసార సంస్థ కాదు, దేశపు గుండె చప్పుడయ్యింది. సరిహద్దుల్లో ఉన్న సైనికుడికి ధైర్యం ఇచ్చింది, విద్యార్థికి విజ్ఞానం అందించింది, రైతుకి సమాచారం చెప్పింది, సంగీత ప్రేమికుడికి ఆనందం పంచింది. ఇప్పుడు టెక్నాలజీ ఎంత మారినా, ఎన్ని యాప్స్ వచ్చినా, ఎన్ని స్క్రీన్స్ మన ముందున్నా, రేడియో వినిపించే ఆత్మీయత మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. కాబట్టి ఈరోజు మనందరం కలిసి ఆకాశవాణి 90 ఏళ్ల గౌరవ ప్రయాణాన్ని మన హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. శబ్దాల ప్రపంచంలో మనసులను కలిపిన మహావేదిక మన ఆకాశవాణి చిరంజీవి కావాలి. ఇంతటి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.

నమస్తే, విత్ మీ పంచ్ ప్రార్థన. ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్ఐ రైటింగ్ లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. మరి నా ప్రియ నేస్తం అంటే ఏంటి? నా ప్రియ నేస్తం అంటే జస్ట్ వర్డ్స్ కాదుండోయ్, అది నా డియరెస్ట్ కంపానియన్ అని అర్థం. లైఫ్లో అందరికీ ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు, మన హ్యాపీనెస్లో నవ్వుతూ మన టెన్షన్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. నా ప్రియ నేస్తం అంటే అండర్స్టాండింగ్, ట్రస్ట్ అండ్ ఎండ్లెస్ సపోర్ట్. కానీ కొంచెం కామెడీ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం సీరియస్గా మాట్లాడుతుంటే కూడా నవ్వించే వాళ్ళే మన ట్రూ కంపానియన్స్. ఒక రియల్ కంపానియన్ మన మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయరు, కానీ ముందు కొంచెం టీజ్ చేస్తారు. హోంవర్క్ మర్చిపోతే రిమైండర్ లాగా ఉంటారు, కానీ కొన్నిసార్లు హోంవర్క్ తర్వాత చేయొచ్చులే, ముందు ఈ గేమ్ కంప్లీట్ చెయ్యి అంటారు. సీక్రెట్స్ అన్నీ తెలిసినా కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఫాస్ట్ వరల్డ్లో జెన్యున్ కంపానియన్షిప్ చాలా రేర్. సచ్ బ్యాండ్ టీచింగ్ కైండ్నెస్, హానెస్టీ, పేషెన్స్ అండ్ లాయల్టీ. సింపుల్గా చెప్పాలంటే నా ప్రియ నేస్తం అంటే మన లైఫ్లో పర్మనెంట్ వైఫై కనెక్షన్ లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు సిగ్నల్ కొంచెం వీక్ అయినా అస్సలు డిస్కనెక్ట్ అవ్వరండోయ్. ఇప్పుడు కొంచెంసేపు మన ఏపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మన ఏపీ డెవలప్మెంట్ స్పీడ్ చూస్తే మ్యాప్స్ కన్నా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒరే, నిన్న ఇక్కడ ఎంప్టీ ప్లేస్ ఉంది కదా, ఇవాళ బిల్డింగ్ ఎలా వచ్చిందా అని అనుకుంటుంది. రోడ్స్, టెక్నాలజీ, స్మార్ట్ సర్వీసెస్ అన్నీ ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. అప్పట్లో కరెంట్ పోతే అందరూ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వైఫై స్లో అయితే ఇంట్లో ఎమర్జెన్సీ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ సర్వీసెస్ వల్ల లైఫ్ ఈజీ అయిపోయింది. బిల్ పేమెంట్స్ నుంచి స్టడీస్ వరకు అన్నీ ఫోన్లోనే. కానీ మన స్టూడెంట్స్ మాత్రం ఆన్లైన్ క్లాసెస్ ఓపెన్ చేసి కెమెరా ఆఫ్ పెట్టి నెట్వర్క్ ఇష్యూ మేస్ అని యాక్టింగ్ చేస్తారు. మరి ఏపీ పీపుల్ స్మార్ట్నెస్ గురించి చెప్పాలంటే ట్రాఫిక్లో షార్ట్ కట్ కనిపెట్టడంలో మన వాళ్ళకి PhD ఇవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన ఏపీ డెవలప్మెంట్ స్పీడ్కి రాకెట్స్ కూడా సైడ్ ఇవ్వాలి. ధన్యవాదములు.

ఆకాశవాణి శ్రోతులకు నా నమస్కారములు. నా పేరు దీప్కాశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. అధికార నామం ఆకాశవాణి ఎయిర్ ఆల్ ఇండియా రేడియో. నిర్వహణ భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థ ప్రసార భారతి. ఆకాశవాణి మనిషి కనపడకుండా మాటలు మాత్రమే వినిపించేలా చేస్తుంది కాబట్టి దీనిని ఆకాశవాణి అన్నారు. చరిత్ర. భారతదేశ రేడియో ప్రసారాల్లో 1920లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా ఆల్ ఇండియా రేడియోగా 1936లో జూన్8న రూపాంతరం చెందింది. ఆకాశవాణి అనే పేరుతో స్థిరపడింది. మొదటి తెలుగు రేడియో స్టేషన్ స్థాపన 1938 జూన్ 16న మద్రాసులో జరిగింది. ఆ స్టేషన్ ద్వారా మొదటి తెలుగు ప్రసంగం గిడుగు రామూర్తి పంతులు గారు చేశారు. ఆ తర్వాత సంవత్సరాలలో విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలలో కూడా ఆకాశవాణి కేంద్రాలు స్థాపించబడ్డాయి. ప్రాముఖ్యత. ఆకాశవాణి భారతదేశం రేడియో ప్రసారాలంటే పెట్టిందే పేరు. ప్రజలకు సమాచారం, వినోదం, విద్య అనే ప్రధాన లక్ష్యాలతో ఎంతో కాలంగా సేవలు అందిస్తుంది. టెలివిజన్, ఇంటర్నెట్ లేని రోజుల్లో ఆకాశవాణి ప్రతి ఇంటిలోనూ ఒక స్నేహితుడిగా నిలిచింది. ఆకాశవాణి ప్రాముఖ్యత ఏమిటంటే ఇది కేవలం వార్తాపత్రికలకే పరిమితం అవ్వకుండా భక్తిరంజన్, వ్యవసాయ కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, నాటకాలు వంటి ఎన్నో అంశాలను ప్రజలకు చేరువ చేసింది. గ్రామీణ ప్రాంతాలలో కూడా సమాచారాన్ని చేరువ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక వారసత్వం కూడా. నేను ఈరోజు మనల్ని కనిపెంచిన అమ్మా నాన్న గురించి చెప్పదలుచుకున్నాను. అమ్మ ఎంతో కష్టపడి మనకి జన్మనిస్తుంది. ఆ తర్వాత పెంచడానికి బిడ్డ ఏడుపును బట్టి ఏది అవసరమో అది అందిస్తుంది. బిడ్డ చికాకుగా ఏడుస్తుంటే కారణం తెలుసుకొని వెంటనే ఆ చికాకుని పోగొడుతుంది. బిడ్డకు ఆకలి వేస్తే తల్లికి తెలిసిపోతుంది. వెంటనే ఆకలి తీర్చి నిద్రపుచ్చుతుంది. నాన్న చెయ్యి పట్టి చిన్న చిన్న అడుగులు నేర్పుతూ ముద్దాడుతూ ఉంటాడు. ఆ తర్వాత చిన్న చిన్న మాటలు, అమ్మ నాన్న, తాత, మామ ఈ మాటలు మాట్లాడుతుంటే అమ్మా నాన్న సంతోషాలకు అవధులే ఉండవు. ఇన్ని సంతోషాలకు కారణం మనమే, అంటే పిల్లలం. పిల్లలు ఇంటిలో అప్పటి వరకు ఆడుకుంటూ అల్లరి చేస్తూ సందడి చేస్తుంటే స్కూల్కి వెళ్ళే వయసు వస్తుంది. స్కూల్లో చేర్చి వస్తుంటే అయ్యో ఎలా ఉంటాడో, నిద్రపోతున్నాడా, ఆకలి వేస్తుందా, టీచర్ గారు చూస్తున్నారా లేదా అని స్కూల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చే వరకు అమ్మకి వేరే ఆలోచన ఉండదు. నాన్న ఇంటికి రాగానే నాన్న చూపే ప్రేమ, తల్లి స్కూల్కి వెళ్ళావా, స్కూల్ బాగుందా అని ముద్దు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమి చదువుతున్నావు తల్లి, పాఠాలు బాగా అర్థమవుతున్నాయా, మంచి మార్కులు తెచ్చుకోవాలి తల్లి అని ముద్దు చేస్తారు. ఇలా మొదలవుతుంది బడి ప్రస్థానం. పుట్టినరోజు వచ్చిందంటే అమ్మ ఏ బట్టలు కొనాలి, ఏమి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న ఏ కేక్ తేవాలి, ఏ గుడికి తీసుకెళ్ళాలి, ఏ చాక్లెట్ తేవాలని ఆలోచిస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ పిల్లలకు పంచి సంతోషంలో మునిగిపోయే బిడ్డలను చూసి ఆ సంతోషంలో అమ్మ నాన్నకు ఆదులు ఉండవు. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన ప్రత్యక్ష రూపాలు. మన మొదటి గురువు, వారి కష్టం, వారి ప్రేమ మన జీవితానికి పునాది. వారిని గౌరవించడం, ప్రేమించడం మనకు ప్రధాన కర్తవ్యం. తల్లిదండ్రులు మనకి అండగా నిలిచి వారి జీవిత అనుభవాలు, జ్ఞానం, సలహాలు, సూచనలు మనకు ఇచ్చి మనల్ని మంచి బాటలో నడిపిస్తారు. నాన్న ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళి నాన్న ఇంటి పట్టన ఉండరు. కంటి నిండా నిద్రపోరారు. ఇంటినే కాదు అందరినీ ఒక ఒంటి స్తంభంగా మోస్తున్న నాన్న ఎప్పుడు ఒంటరి వాడే. సంపాదనంతా కుటుంబానికే వీచించి మిగిలినది దాచి పిల్లలు మెరుగుపరచడం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం ఇంట బయట నిరంతర పోరాటం చేసే నిస్వార్థ యోధుడు నాన్న. అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు అయితే, అదే అమృతం దొరికితే పిల్లలకు పంచేవాళ్ళు తల్లిదండ్రులు. ఈ జన్మలో మనకు దక్కిన గొప్ప వరం అమ్మ నాన్న. అమ్మ పేరులోనే కనిపిస్తుంది ఆప్యాయత, నాన్న పలుకుల్లోనే అనిపిస్తుంది ప్రేమ. మనల్ని నవమాసాలు మోసి పంచిన కన్న తల్లిని అవమానించకండి. ఏడుస్తుంటే ఎత్తుకొని ఆడించి లాలించిన నాన్నని ఎదిరించకండి. ప్రేమను ఎలా దాచాలో తెలియని వ్యక్తి అమ్మ అయితే, ప్రేమను ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న. ఇద్దరికీ ప్రేమించడం మాత్రమే తెలుసు. అంతటి ప్రేమను చూపే తల్లిదండ్రులను చివరి దశలో ఎటువంటి లోటు లేకుండా చూచుకోవడం మన బాధ్యత. ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం మన గొప్ప వరం. మీకోసం ఒక తీయని పాట.

అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా సాత్విక. నేను ఇటీవల ఆకాశవాణి ఈ 90 సంవత్సరాల వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఎలోక్యూషన్ పోటీలో మొదటి బహుమతి మరియు ఎస్సే రైటింగ్ పోటీలో 3వ బహుమతి సాధించాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి ఎఫ్ఎం వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు ఆకాశవాణి ప్రాముఖ్యతను చెప్పబోతున్నాను. మన హృదయాలను, మన ఇంటి ఆవరణలను, మన జ్ఞాపకాలను 90 ఏళ్లుగా తన మధుర స్వరంతో అలరిస్తున్న మన ప్రియమైన ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వచ్చే వాణి. ఈ అందమైన పేరును ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి గోపాలస్వామి గారు ప్రసిద్ధి చేశారు. తరువాత భారత ప్రభుత్వం అధికారికంగా ఈ పేరును స్వీకరించింది. 1936లో ఆల్ ఇండియా రేడియో ప్రారంభమై నేడు కోట్లాడి భారతీయులు హృదయంలో స్థానం సంపాదించింది. అప్పట్లో ఏమిటో తెలుసా? ఇంట్లో టీవీ లేదు, మొబైల్ లేదు, కానీ ఒక చిన్న రేడియో ఉండేది. ఉదయం వందే మాతరంతో మొదలై వార్తలు, పాటలు, నాటకాలు, వ్యవసాయ సలహాలు, పిల్లల కార్యక్రమాలు, ఇలా కుటుంబం అంతా రేడియో చుట్టూ కూర్చునే రోజులవి. అంటే అప్పటి ఫ్యామిలీ గ్రూప్ ఆకాశవాణి అన్నమాట. ఆకాశవాణి కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది విద్య ఇస్తుంది, రైతులకు మార్గదర్శకం అయ్యింది, యువతకు అవకాశాలు కల్పించింది, కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్నో గొప్ప గాయకులు, రచయితలు, నటులు మొదట ఆకాశవాణి ద్వారానే ప్రజలకు పరిచయం అయ్యారు. రైతు కార్యక్రమాలు రైతులకు పంటలపై అవగాహన ఇచ్చాయి. విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు సహాయపడ్డాయి. వార్తలు దేశాన్ని ఒక తాటికి నిలిపింది. సంగీతం మనసులను కలిపింది. ఇప్పుడు కాలం మారింది, రేడియో కూడా మారింది, ఎఫ్ఎం వచ్చింది, మొబైల్ యాప్స్ వచ్చాయి, ఇంటర్నెట్లో కూడా ఆకాశవాణి వినిపిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, ఆ మధురమైన స్వరం, మనసుకు హత్తుకునే అనుబంధం. 90 సంవత్సరాలు పూర్తయిన ఆకాశవాణి ఇంకా కొత్త తరానికి కొత్త ఆశలు ఇస్తూనే ఉంది. సమాచారం, వినోదం, సంస్కృతి ఈ 3 విలువలను కలిపి ప్రజలకు అందిస్తున్న గొప్ప వేదిక మన ఆకాశవాణి. కాబట్టి మనందరం కలిసి గట్టిగా చెప్పేద్దాం, ఆకాశవాణి అమరవాణి. 90 ఏళ్లు ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తరువాత నేను మీకోసం ఒక కథ చెప్పడానికి రాబోతున్నాను. మన జీవితంలో ధైర్యం తగ్గినప్పుడు, ఆశ కనబడనప్పుడు

ఒక్కసారి రామాయణంలోని సుందరకాండను గుర్తు చేసుకుంటే చాలు, మనసులో ఒక కొత్త వెలుగు పుడుతుంది. రామాయణం అనే మహాసముద్రంలో ఎన్నో ఘట్టాలు మనసులను తాగుతాయి, కానీ దీనిలో భక్తి, ధైర్యం, విశ్వాసం, సేవ అనే నాలుగు పదాలకు జీవం పోసిన ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది. అదే సుందరకాండ. ఇది కేవలం హనుమంతుడు లంక ప్రయాణం మాత్రమే కాదు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. సీతమ్మను వెతికే సంకల్పంలో శ్రీరాముని నామాన్ని హృదయంలో ఉంచుకొని ఆంజనేయుడు ప్రారంభించిన ఆ మహాయాత్రలోకి ఇప్పుడు మనందరం ప్రయాణం చేద్దాం. రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండల తరువాత వచ్చే భాగమే సుందరకాండ. కానీ ఈ కాండను సుందరకాండ అని ఎందుకు అంటారో తెలుసా? నేను చెప్తా. హనుమంతుడు సుందరుడు, ఆయన చేసిన కార్యం సుందరం, సీతమ్మ భక్తి సుందరం, శ్రీరాముని ప్రేమ సుందరం. అందుకే ఇది సుందరకాండగా నిలిచిపోయింది. ఈ కథ మొదలవుతుంది ఒక ఆశతో. సీతమ్మ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి, రాముడు బాధలో, లక్ష్మణుడు ఆవేదనలో, వానరసేన ఆందోళనలో. అప్పుడు ముందుకు వచ్చింది ఒక్క మహావీరుడు, ఆంజనేయుడు. హనుమంతుడు సముద్ర తీరానికి చేరినప్పుడు అందరూ ఒక్కటే అనుకున్నారు, ఇంత పెద్ద సముద్రం దాటడం అసాధ్యం. కానీ హనుమంతుడు మాత్రం తనలోని శక్తిని గుర్తు చేసుకున్నాడు. మన జీవితంలో కూడా చాలామంది నీ వల్ల కాదు, వదిలే అంటారు, కానీ మనలోని ధైర్యం చేయగలమంటుంది. అదే సుందరకాండ మొదటి సందేశం. అలా ఒక గొప్ప గర్జనతో హనుమంతుడు సముద్రాన్ని దాటడం మొదలుపెట్టాడు. మధ్యలో సురస అనే నాగకన్య అడ్డుకుంది, నిన్ను మింగాలి అంది. హనుమంతుడు బలంతో కాదు, తెలివితో బయటపడ్డాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ప్రతి సమస్యను కోపంతో కాదు, చాకచక్యంతో కూడా పరిష్కరించవచ్చు. అలాగే సింహిక అనే రాక్షసి ఆయన నీడను పట్టుకొని ఆపడానికి ప్రయత్నించింది. ఇది మన జీవితంలో మనల్ని వెనక్కి లాగే భయాల్లాంటివి. హనుమంతుడు దానిని జయించాడు. అంటే భయాన్ని ఎదుర్కొంటేనే విజయం దక్కుతుంది. ఇలా ఎన్నో అడ్డంకులు దాటి చివరకు లంక చేరుకున్నాడు ఆంజనేయుడు. ఆ లంక వర్ణన ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? బంగారు మేడలు, వెలుగులతో మెరిసే వీధులు, రాక్షసుల కోటలు. కానీ ఆ వైభవం మధ్యలో ఒక్క విషాదం దాగి ఉంది. అదే అశోకవనంలో ఒంటరిగా ఉన్న సీతమ్మ. హనుమంతుడు చెట్టు మీద దాక్కొని సీతమ్మను చూసిన క్షణం అది భక్తి, బాధ, ఆనందం అన్నీ కలిసిన ఘట్టం. సీతమ్మ మాత్రం రాముని జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆమెకు రాజ్యము వద్దు, ఆభరణాలు వద్దు, తన రాముడు చాలని భావించింది. అదే నిజమైన ప్రేమ. అప్పుడు హనుమంతుడు చిన్న రూపంలో వచ్చి నేను రామదూతని అని చెప్పి శ్రీరాముని ఉంగరాన్ని చూపిస్తాడు. ఆ క్షణంలో సీతమ్మ కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆ భావనను మాటల్లో చెప్పలేం. ఎంత కష్టంలో ఉన్నా ఒక మంచి మాట మనిషికి ఎంత బలమిస్తుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. హనుమంతుడు అక్కడితో ఆగలేదు, లంకలో తన శౌర్యాన్ని చూపించాడు, అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, రాక్షస సేనలను ఓడించాడు, రావణుడి సభలో ధైర్యంగా నిలబడ్డాడు. రావణుడు కోపంతో వానరానికి తోకే కదా గర్వం, దానికి నిప్పు పెట్టండి అన్నాడు. కానీ అదే చిన్న నిప్పు రవ్వ ఆ లంకను దహనం చేసింది. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. మనల్ని అవమానించడానికి వేసిన అగ్ని కూడా మన విజయానికి కారణం కావచ్చు. అంతా పూర్తయ్యాక హనుమంతుడు తిరిగి వచ్చి చూశాను సీతమ్మను అని చెప్పినప్పుడు రాముడి ముఖంలో కనిపించిన ఆనందం అది సుందరకాండలో అత్యంత హృదయాన్ని తాకే క్షణాల్లో ఒకటి. సుందరకాండ ఎందుకు ప్రత్యేకమంటే ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది ధైర్యం, భక్తి, ఆశ, నమ్మకం గురించి వర్ణిస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, స్నేహితులు దూరమైనప్పుడు, మనసు ఒంటరిగా అనిపించినప్పుడు ఒక్కసారి హనుమంతుని గుర్తు చేసుకుంటే చాలు, అసాధ్యమనే మాట కూడా చిన్నదైపోతుంది. మన పెద్దలు ఎందుకని సుందరకాండ పారాయణం చేస్తారో తెలుసా? మనసుకు ధైర్యం రావాలని, ఇంట్లో శాంతి ఉండాలని, కష్టాలు తొలగాలని. ఎందుకంటే ప్రతి శ్లోకంలో ఒక విశ్వాసం ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకున్నది ఒకటే, శక్తి బయట కాదు, మనలోనే ఉంది. ఆ శక్తిని గుర్తు చేసేదే సుందరకాండ. ఈ సుందరకాండ గురించి మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మళ్ళీ మరో అందమైన కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు నవ్వుతూనే ఉండండి, వింటూనే ఉండండి, ఆకాశవాణితోనే ఉండండి. ధన్యవాదములు.

ఆకాశవాణి 90th యానివర్సరీలో నాకు 3rd ప్రైజ్ వచ్చింది ఎస్సే రైటింగ్లో. నా ప్రియ నేస్త ఆకాశవాణి, ద సౌండ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఇస్ సంథింగ్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఆర్ అ ఫ్యూ సెంటెన్సెస్. ఇట్ ఈస్ అ ఫీలింగ్ యూ కాంట్ ఇమాజిన్. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఇస్ నా మై ప్రియ నేస్త డియర్ ఫ్రెండ్ ఆర్ బిల్లవిడ్ ఫ్రెండ్ ఆకాశవాణి అ వాయిస్ ఫ్రమ్ ద స్కై. సో ద మీనింగ్ ఆఫ్ దిస్ నా ప్రియ నేస్త ఆకాశవాణి ఇస్ మై డియర్ ఫ్రెండ్ అ వాయిస్ ఫ్రమ్ ద స్కై. So this phrase is a feeling that I'll tell you and you're gonna open nature and all you could see is bright green leaves on the tree which wither from the tree. Sometimes the birds chirping and also soulful voices and water falling from the stream banks and this rich earthy smell that comes from the soil and the vast blue sky above you. Lay on the fresh grass and look up at the sky. Then you hear a voice. Soft, low and peaceful. The voice says, Na priyanesta akasavani. A wave of relief washes over you. Not because it was your friend, but because of those three words that you understood. The meaning of these three words are not small, but the meaning is very huge. If you understand it, you'll understand. One line, but the meaning cannot be determined in pages, words or sentences. It is an expression that you feel when you understand a poem that you hold memories of the sea. It feels like someone just borrowed your worries and burden for a while. I'll tell you another topic. ఈ రోజు మనం మాట్లాడేది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ గురించి. మన ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ మరియు ప్రకృతిని రక్షించే వాళ్ళు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని ప్రొటెక్ట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ హంటింగ్ని ఆపడం, ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడం మరియు వైల్డ్ లైఫ్ని సేఫ్గా ఉంచుతారు. ఎందుకంటే ప్రకృతి బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడం కోసం చెట్లు పెంచడం, పీపుల్కి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఇవ్వడం మరియు ఫారెస్ట్ని కన్సర్వ్ చేయడంలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ముందుంటారు. రెయిన్ఫాల్ నుండి ఫ్రెష్ ఎయిర్స్ వరకు మన జీవితం ప్రకృతి ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. అందుకే ప్రకృతి కాపాడితే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.

ఆకాశవాణి సమయం 3 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో నాటకం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్ టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన శ్రీమతి శిల్ప. అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు. బానిసల వ్యాపారి శ్రీ సుబ్రాయ శర్మ. కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్. కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి. నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు. భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: అన్ని రకాల విలువలు ఉన్నాయంట.
2: ఖరీదు ఖరీదు ఎక్కువ ఖరీదు ఖరీదు ఎక్కువగా ఉంది.
1: చాలా అందమైన అమ్మాయి అంట.
2: ఖరీదు చూసుకోవాలి.
3: రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి. మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు. అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి దగ్గరగా రండి చూసుకోండి.
1: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు. ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
4: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు. ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
1: అవునవును భలే ఉంది. లేదు ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
3: చూసారా పౌరులారా, బాగా చూసారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపద నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది. ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులు ఎవరో? రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
5: 200,
6: 300,
5: 400,
3: 500 కార్షపాణాలు పాడండి. ప్రజలారా పాడండి, వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి బాగా పాడండి.
6: 700,
5: 800,
7: 900.
3: ఓహో 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా. 900 కార్షపాణాలు ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు. పాడండి ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
8: 1000 కార్షపాణాలు,
3: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహాహా 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
1: ఏంటి
9: అమ్మా 1000 విషయపాణాలు చాలా ఎక్కువ, చాలా తరబడి.
3: సరే 1000 కాషపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కాషపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకుగాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా మీ నామధేయం?
8: అమిత్తుడు.
3: చక్కటి పేరు. మీ వృత్తి?
8: రత్నాల వ్యాపారం.
3: ఓ అందుకే సాహసించి 1000 కాషపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే నా కష్టం ఫలించింది. అయ్యా 1000 కార్షపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
8: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయిండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
3: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కార్షపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరు అతని వెంట వెళ్ళండి.
8: రండి
3: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు. 100 కార్షపాణాలు.
6: 200.
3: 200 కార్షపాణాలు. 200 కార్షపాణాలు.
5: 300.
3: 300 కార్షపాణాలు. రండి పాడండి. 300 కార్షపాణాలు. 300 కార్షపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనమూ లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు కానీ నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ, బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానం ఇంకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ, బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన నాలో ఐక్యం చేసుకోబోతున్నాను. దేవసేన.

0: తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
1: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి, వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మివేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
0: అది సరే, ఈవేళప్పుడు నీ రాక కారణం?
1: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికోగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కి వచ్చాను. ఇప్పుడు తమర దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా, మోహం తగ్గలేదా?
0: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
1: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
0: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
1: హా, ఈ వలయాకార రత్నం బాగుంది, అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
0: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలీదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
1: అది వ్యాపార రహస్యం, చెప్పను.
0: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెను కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి?
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించడం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
1: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమిత్తుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
1: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మా ఆగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాళ్ళు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం, మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కానీ నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
0: ఏమిటి తల్లి?
1: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
0: ఎందుకని?
1: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
0: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాచకొలువులో కొత్త వాళ్ళ పదవిని నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
1: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
0: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్ళి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు, పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
1: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
0: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్ళి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో, నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
1: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే, ఇది అన్యాయం నాన్న.
0: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించక నీ గదిలోకి వెళ్ళు.
1: నాన్న.
0: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
1: నాన్న.
0: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తాను. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
1: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనసు అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడి నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో, గుట్టల్లో, రాళ్ళు, రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడమే.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడితే నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గోటి పెట్టో, జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసేంత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు, నీ నామధేయమేమి, ఇచ్చట ఎందులకు ఉన్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే, అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు, నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే నా మాటలు నమ్ము యువతి, నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు, ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందులకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు, వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం, నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోనల్లో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి, మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా, నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని, మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్థాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకో గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
0: నిద్రాభంగం కలిగించానా?
1: లేదు, ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
0: నేనే వేయమని చెప్పి వచ్చాను.
1: దేనికి?
0: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు, అందులో నీలాంటి అందగత్యతో. నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పురంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు, నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా
1: అమ్మేస్తాడా? నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
0: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, గోల చేయకు, నా వాంచి తీర్చు.
1: ఈ దేవసేన కంటంలో ప్రాణం ఉండగా అది జరగదు.
0: చచ్చాక జరిగేదేముంది, పిచ్చిదనా? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను, నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చిన ఒడిలో వైపు రా, రా, చెప్పేది నీకే రా.
1: నేను రా దగ్గరకు వచ్చావో, మర్యాద దక్కదు, జాగ్రత్త.
0: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా, రా,
1: రాను,
0: రా. అయితే నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్ను తన్వి తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగ తీశానే నువ్వు లెక్క. రావేన్న మతలు మంజరి రా రా రా నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? ఇలా కాదే చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
1: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలచిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
1: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
2: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
1: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
2: మగబానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరానికి కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
1: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
2: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
1: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
2: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్ను కప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
1: ఎందుకని?
2: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చందన గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
2: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు నీ ఇచ్చవచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
1: ఏమిటి కుశాలి?
2: అమితుడు తన తండ్రి ఉద్దాలగుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంచ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతను సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందిన ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కన్హుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కన్హుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కన్హుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపేముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోటికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరున ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేన, నీ తరువా

0: ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టి అంతా కేవలం దానిపైనే కదా.
1: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
0: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
1: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకోనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
0: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కానీ, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా?
1: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు, గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమితుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఉడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలుపరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: దేవసేన, దేవసేన, నిన్నే నిద్ర లే.
1: ఇంత ఉదయాన్నే నిద్ర లేచి చేసే దేవుంది కుశాలి. తాను వస్తున్నానని నీతో కబురు పంపించాడా అమిత్తుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే.
1: లేచాను, చెప్పు, ఏమిటా శుభవార్త?
0: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈరోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమితా, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమితా, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేన,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవ్వరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకి లే. ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో

0: విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపైబడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళి ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు, ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: సమయం 4:45. లయ విన్యాసం డోలు ఈతకోట శ్రీనివాస్ ఆదితాళం ఇప్పుడు వింటారు.

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech Cadet Entry Scheme Permanent Commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy. Combat ready, cohesive, Atmanirbhar. Safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

శుభలగ్నం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి సంగీత దర్శకత్వంలో జొన్నవితుల రామలింగేశ్వరరావు రచనలో తర్వాత పాట ముగ్గురు మొనగాళ్ళ నుంచి వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట భువనచంద్ర రచన.

0: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.
1: తర్వాత పాట శుభ సంకల్పం చిత్రం నుంచి వింటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పల్లవి పాడిన పాట, రచన వేటూరి.

0: The 8th India-Indonesia Joint Commission meeting was held in New Delhi today. External Affairs Minister Dr. S. Jayashankar and his Indonesian counterpart Sugiono co-chaired the meeting. During the meeting, they reviewed the entire spectrum of bilateral relations under their comprehensive strategic partnership. Both sides discussed ways to further strengthen cooperation in a wide range of areas, including political affairs, defense and security, maritime cooperation, trade and investment, pharmaceuticals and healthcare, digital technology, energy, connectivity, space, education, consular matters, culture and people-to-people exchanges. Dr. Jayashankar and Mr. Sugiono welcomed the growing momentum in bilateral ties and agreed to hold the next Joint Commission meeting at a mutually convenient date in the near future. West Bengal Women and Child Development and Social Welfare Minister Agnimitra Paul today chaired a high-level administrative review meeting at Siliguri. Discussions focused on municipal affairs, women and child development, social welfare, disaster management, sanitation, drainage, waste management, traffic regulation and the implementation of various government schemes. Later addressing the media, Ms. Paul said, Darjeeling, Mirik, Karsiong, Kalimpong and Siliguri will soon be developed as five Himalayan cities. She said strict measures will be taken to improve urban infrastructure and cleanliness. Union Science and Technology Minister Dr. Jitendra Singh has said the Narendra Modi government has transformed India in the past 12 years into an aspirational nation driven by opportunity, innovation and self-belief. Speaking to media, Dr. Singh said, governance reforms, technological democratization, and citizen-centric policies have fundamentally changed the way people of the country view their future prospects. He said India's space economy, currently valued at nearly $9 billion, is expected to grow to about $45 billion over the next 7 to 8 years. Today is the last day to submit applications for verification of issues observed and re-evaluation of answers on the post-result services portal for Class 12th examination. In a social media post, the Central Board of Secondary Education said that the portal will remain open until midnight. It asked the students to complete and submit the applications before the deadline. Prime Minister Narendra Modi has congratulated Major Abhilasha Barak on being conferred the UN Military Gender Advocate of the Year Award. In a social media post, he said the honour recognises Major Barak's exemplary service and India's long-standing contribution to United Nations peacekeeping efforts. Mr. Modi said her achievement is an inspiration to countless young Indians, especially the nation's daughters, who aspire to serve the country and humanity. Major Barak is currently serving with the UN peacekeeping mission in Lebanon as an engagement team commander and gender focal point. The India Meteorological Department has forecast widespread rainfall across the country for the next 2 to 3 days as southwest monsoon advances while heatwave conditions continue to persist in parts of north and central India. Central Arabian Sea, Maharashtra, Karnataka, Andhra Pradesh, parts of Telangana, southwest and north Bay of Bengal, and northeastern states have favorable conditions for the advancement of monsoon during the next 2 to 3 days. Meanwhile, the Met Department has forecast heatwave conditions over Delhi, Punjab, Haryana, Chandigarh, West Rajasthan, and coastal Andhra Pradesh for the next 4 days. In cricket, Afghanistan were 113 for 5 in their first innings at stumps on day 2 of the one-off test against India in New Chandigarh, trailing by 451 runs. Rehmat Singh remained unbeaten on 43 at the end of play. For India, debutant Manav Sutar picked up 3 wickets while fast bowler Prasidh Krishna claimed 2. Earlier in the day, India declared their first innings in a commanding 564 for 8. Captain Shubman Gill led the charge with 126, while KL Rahul struck 100. Indian wrestlers continued the impressive run at the Ulaanbaatar Open in Mongolia today, winning 2 gold and 2 bronze medals in the men's freestyle category. Deepak clinched the gold medal in the 61-kilogram category, defeating Kazakhstan's Asil Aitikan 6-0 in the final. And that is the end of this news bulletin.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్ సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కాబీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది, మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలేయ్
5: అక్క. బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
4: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
5: మరైతే సరైన నెంబర్
4: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
5: మీరు నన్ను కాపాడారక్క.
4: పని నుండి కాదు.
5: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాప్రసార రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. గత 9 దశాబ్దాలుగా సమాజానికి ఆకాశవాణి అందించిన విలువైన సేవలను గవర్నర్ కొనియాడారు. కేవలం సమాచారం మాత్రమే కాకుండా విద్య వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. దేశ ప్రజలను అనుసంధానించడంతో పాటు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషించిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి మార్గదర్శక నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను ప్రస్తావిస్తూ రాబోయే సంవత్సరాలలో మరింత ఉత్సాహంతో అంకితభావంతో దేశానికి ఆకాశవాణి సేవలు అందిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఆకాశవాణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొంటూ,
8: యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్ గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
7: రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి గ్రిడ్మెట్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. భారతదేశంలో విస్తరిస్తున్న విద్యుతాధారిత వాహనాలకు, పవన్ విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి గ్రిడ్మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైనమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను చూడాలని సంస్థ నిర్వాహకులను కోరారు. రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏపీఎల్లో మొత్తం 7 టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాలలో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ఈ నెల 9 నుంచి 13 తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. కడపలో ఈ నెల 17 నుంచి 21 తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 24 నుంచి 30 తేదీ వరకు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్తో ఏపీఎల్ ముగుస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పానకూర నియోజకవర్గంలోని పలు గ్రామాలలో 2,35,00,000 రూపాయల వీబీజీ రామ్జీ ఉపాధి హామీ నిధులతో సీసీ రహదారులు, గోడలు, మురుగు కాలువల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భగ్గేశ్వరంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక్కరోజులోనే 2,35,00,000 రూపాయలతో పనులు ప్రారంభించామని వెల్లడిస్తూ,
9: చేనేత వర్గాల వారి మగ్గం ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీగానే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే విధంగా మరి పెద్ద పెద్ద వాళ్ళు ఏవైతే పౌరులు వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీ చేస్తూ ఉన్నాం. ఈవేళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి.
7: భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 జరిగే యోగా కార్యక్రమాలకు సన్నాహకంగా ఈ నెల 20వ తేదీ వరకు అన్ని జిల్లాలలో యోగాపై అవగాహన ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని ఆలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్ర స్థాయి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చునని శాస్త్రీయంగా నిరూపితమైందని చెప్పారు. ఈసారి 1,00,000,000 మందిని యోగా కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనులు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, 1972లో నిర్మించబడిన ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కృష్ణానదీ జలాలను గుంటూరు జిల్లాకు అందిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో సాగునీటి ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్ల సామర్థ్యంతో సుమారు 27,000 ఎకరాలకు ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పశ్చిమ దిశగా ఉండే అల్పపీడనద్రోణి ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో తీర ప్రాంత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుండి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సుమారుగా 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం వెంబడి విస్తరించిందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకటరావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గిరిట్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్శులు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని శివనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సర్దుబాటయింది.
1: దేనికి?
0: జిమ్మి ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసు? ఎంత వడ్డీనో తెలుసు?
0: లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి.
1: అది కూడా బాగా తెలుసుకొని.
0: సర్దుబాటయింది.
1: జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది,
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. నవదిల్ల్యాం భారత ఇండోనేషియా దేశయో సంయుక్తాయోగస్య ఉపవేశనం సంపన్నం. ద్వైపాక్షిక వార్తాయాం ఉభౌపక్షౌ సామరిక్ సహభాగిత్వం సుదృఢీకరణాయ సహమతౌ అభవతాం. గృహమంత్రిణా అమిత్ షాహేన అంతారాష్ట్రీయ సీమాయాం విత్తీయ సంపతి వ్యవహారేషు సూక్ష్మ నిరీక్షణాయ ఆహూతం. CBSE అద్య మధ్యరాత్రౌ ద్వాదశీ కక్షాయాః పునర్మూల్యాంకనాయ ఆవేదనస్య వేవ్ ఫలకం సమాపయిష్యతి. రాష్ట్రీయ పురస్కార విజేత మలయాళం అభినేత సలీం కుమారః కొచ్చినగరే దివంగతః. ఆగామి ద్వి-త్రి దినేషు సంపూర్ణే దేశే వ్యాపక వృష్టి భవిష్యతి ఇతి IMD ఇత్యనేన పూర్వానుమానం ప్రకటితమస్తి. అపి చ భారతీయ మల్లక్రీడకాః మంగోలియాయాః ఉలాన్ బటార్ ఓపెన్ క్రీడాయాం భారతస్య కృతే ద్వే స్వర్ణపదకే ద్వే కాంస్యపదకే చ విజితవంతః. అథ వార్తాః విస్తరేణ. భారత్ ఇండోనేషియా దేశయో సంయుక్తాయోగస్య ఉపవేశనం అద్య నవదిల్లీనగరే సంపన్నం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః తథా తస్య ఇండోనేషియా దేశీయః సమకక్షీయః సుగియోనో ఇత్యేషః చ ఉపవేశనస్యాస్య సహాధ్యక్షతాం కృతవంతౌ. సామాజిక మాధ్యమే ప్రకాశితే సందేశే డాక్టర్ జైశంకరః ఉక్తవాన్ యద్ విగతేషు వర్షేషు ఉభయో దేశయో మధ్యే వ్యాపక రణనీతిక సహభాగిత సుదృఢా అభవత్. తేనుక్తం యత్ రాజనైతిక రక్షా సురక్షా సాముద్రిక నౌవహన్ వాణిజ్య విత్తీయ ప్రౌద్యోగికీ స్వాస్థ్య ఔషధ నిర్మాణ ఉర్వరక్ మహత్వపూర్ణ ఖనిజ క్షేత్రేషు తథా పర్యటన శిక్షణ ఏవం సాంస్కృతిక సహయోగాదిషు విషయేషు మహత్వపూర్ణ చర్చా అభవత్. ఉభవ నేతారో క్షేత్రీయ ఘటనాక్రమాన్ బహుపక్షీయ సమన్వయస్య సంవర్ధనం తథా భారతాసియాన్ సంబంధానాం సుదృఢీకరణే అపి స్వవిచారాణాం ఆదాన ప్రదానం అకురుతాం. ఇతః పూర్వం ఉద్ఘాటన భాషణే డాక్టర్ జయశంకర అవదత్ యత్ ఉభయో దేశయో మధ్య సంయుక్తాయోగస్య ఉపవేశనమిదం చతుర్వర్షానంతరం ఆయోజితం అస్తి. ఏతత్ స్వీకరణీయం యత్ అస్మిన్ సమయే ద్విపక్షీయ సంబంధేషు మహత్వపూర్ణా ప్రగతిః అభవత్. తేనగ్రే ఉక్తం యత్ గతవర్షే భారత్ ఇండోనేషియా దేశౌ ఉభౌ రాజనైక సంబంధానాం స్థాపనాయాః పంచసప్తతివర్షాణాం పూర్తేః ఉత్సవం సమ్యక్ ఆచరితవంతౌ. గృహమంత్రి అమిత్ షాహ అంతరాష్ట్రీయ సీమాసు విత్తీయ వ్యవహారాణాం భవన నిర్మాణస్య తథా సంపత్తీనాం చ క్రయణస్య విక్రయణస్య చ విషయే కఠోర పర్యవేక్షణస్య పాలనం ఆహూతవాన్. ఏషః నిర్దేశః తేన BSF త్రిపురా సీమా ముఖ్యాలయే పూర్వోత్తర రాజ్యస్య సీమవర్తి క్షేత్రాణాం సంబంధే ఆయోజితాయాం సభాయాం ప్రదత్తః. గృహమంత్రి గత పంచవర్షాణాం భూమిలేఖానాం పరీక్షణం కారయితుమపి నిర్దిష్టవాన్. శీర్షాః ఉక్తవాన్ యత్ సీమవర్తి జనపదేషు విత్తీయానుశాసనస్య సునిశ్చితీకరణం రాజ్యసర్వకారాణాం దాయిత్వమపి అస్తి. ఉపవేశనె అస్య విషయస్య ఉపరి విశేషతయా బలం దత్తం యత్ నరేంద్రమోదినః నేతృత్వే కేంద్రప్రశాసనం అంతరాష్ట్రీయ సీమాసు ఉచ్చతమస్తరస్య సురక్షాం సునిశ్చేతుం దృఢసంకల్పితం అస్తి. తథా చ సీమవర్తి క్షేత్రాణాం సమగ్ర వికాసాయ సురక్షాయై చ కేంద్రీయ రాజ్య విభాగానాం మధ్యే సుదృఢ సమన్వయస్య సంవర్ధనం కరోతి. అస్మిన్ ఉపవేశనే మాణిక్ షాహ ముఖ్య సచివ JK సిన్హా అన్యే చ వరిష్ఠాధికారిణః ఉపస్థితా ఆసన్. తథైవ సీమవర్తిషు సర్వేషాం అష్ట జనపదానాం జనపదాధికారిణః ఆరక్షి అధీక్షకః చ అపి ఉపస్థితాః ఆసన్. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూర్భాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ద్వాదశీ కక్షాయా పరీక్షా పరిణామస్య ప్రకాశనానంతరం సంబంధిత విషయాణాం పరీక్షణాయ ఉత్తరపుస్తికానాం పునర్మూల్యాంకనాయ చ అంతర్జాలీయ మాధ్యమేన ఆవేదన పత్రాణాం ప్రేషణస్య అద్య అంతిమా తిథి అస్తి. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషత్ సామాజిక మాధ్యమేషు ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తవాన్ యత్ వేవ్ ఫలకం మధ్యరాత్రి పర్యంతం ఉద్ఘాటితః భవిష్యతి. పరిషదా ఛాత్రేభ్యః అనురోధా కృతా యత్ తే అంతిమతిథేః పూర్వమేవ స్వ ఆవేదన పత్రాణి పూరయిత్వా ప్రేషయేయుః. రాష్ట్రీయ పురస్కార విజేత మలయాళం చలచిత్రాభినేత సలీం కుమారః హ్యః కోచీనగరే దివంగతః. తస్య ఏకస్మిన్ నిజీ చికిత్సాలయే ఉపచారః ప్రచలతి స్మ. సః 57 వర్షీయః ఆసీత్. శ్రీకుమారః గతరాత్రౌ ప్రాయః పాదోన 11 దివంగతః. ప్రారంభే దూరదర్శన హాస్య కార్యక్రమేణ అవధానం ప్రాప్తః శ్రీ సలీం కుమారః 96.29 వర్షే సిద్దికీ షమీర్ ఇత్యనేన నిర్దిష్టం ఈష్టమాను నూరు వట్టం ఇతి చలచిత్రస్య మాధ్యమేన చలచిత్ర జగతి ప్రవిష్టవాన్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అభినేతుః సలీం కుమారస్య నిధనే దుఃఖం ప్రకటితం. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన దక్షిణ పశ్చిమ ప్రావృట్ కాలస్య ఆగమనైన అగ్రిమే ద్విత్రిషు దినేషు సంపూర్ణే దేశే తీవ్ర వృష్టేః పూర్వానుమానం ప్రకటితం. ఉత్తర మధ్య భారతస్య కేషుచిత్ భాగేషు ఊష్ణతరంగస్య స్థితిః అపి అనువర్తతే. ఏతదతిరిచ్య ఆగామిషు చతుర్షు దినేషు దిల్లీ పంజాబ్ హర్యాణా చండీగఢ్ పశ్చిమ రాజస్థాన్ తటీయ ఆంధ్రప్రదేశ్ ఇత్యేతేషు ప్రదేశేషు ఊష్ణతరంగస్య స్థితిః భవిష్యతి ఇతి ఋతువిజ్ఞాన విభాగేన పూర్వానుమానితం. ఉత్తర పశ్చిమ భారతే మధ్య భారతే చ ఆగామిషు త్రిషు దినేషు అధికతమం తాపమానం 2-6 డిగ్రీ సెల్సియస్ పర్యంతం భవితుం శక్నోతి. తెలుగుదేశం పార్టీతి దళస్య రాష్ట్రీయ అధ్యక్షేణ ఎన్ చంద్రబాబు నాయుడు వర్యేణ ఆగామి జూన్ మాసస్య 18 దినాంకే రాజ్యసభా నిర్వాచనాయ స్వకీయస్య దళస్య 3 ప్రత్యాశినః ఘోషితాః. తేషు ఉద్యోగపతిః సనా సతీశః, శిక్షావిద భాష్యం రామకృష్ణః తథా టీడీపీ సామాజిక మాధ్యమ ప్రకోష్ఠ

0: చ ప్రముఖ చింతకయాల విజయ చ సంతి. అమెరికా ఇరాన్ దేశయో మధ్య సంఘర్షస్య శతదినాని జాతాని. ఫర్వరి మాసస్య అంతే ఇరాన్ దేశే అమెరికా ఇజ్రాయెల్ దేశాభ్యాం కృతై ఆక్రమణై ఆరబ్ధ అయం సంఘర్ష అధునా విస్తృత క్షేత్రీయ సంకటే పరిణత జాత. అస్మాత్ సంఘర్షాత్ హోర్ముజ్జల సంధి మధ్య సురక్షిత సముద్రయాన్ పరివహనాయ సంకటం ఉత్పన్నం. అధునా లెబనాన్ దేశే పునః సంఘర్షయుత స్థితి ఉత్పన్నా జాత. కేంద్రీయ యువ కార్యాణాం క్రీడామంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అద్య ప్రాతకాలే నవదిల్లీ నగరే ఆయోజితస్య ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ఇతి అభియానస్య సప్తసప్తతితమే సంస్కరణే సహభాగిత్వం కృతవాన్. వార్తాహరై సహ వార్తాలాపం కురవన్ అసౌ అవదత్ యత్ సైకిల్ ఇతి ద్విచక్రికాయానస్య సంచాలనాత్ పృథివీ స్వచ్ఛా భవతి తథా చ యాతాయాత్ సంబద్ధస్య అవరోధస్య గంభీర సమస్యాయా సమాధానం అపి ప్రాప్యతే.
1: साइकिलिंग करने से आपकी हेल्थ अच्छी रहे. साइकिलिंग से फ्यूल का बचत होता है. वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है. तो क्यों न हम साइकिलिंग करें. देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है. मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है. तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूँ कि हमारी कई समस्या का समाधान होगा.
0: అభినేతా విక్రాంత్ మేసీ అపి ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ఇతి కార్యక్రమే సమ్మిలితవాన్. ఏతదభియానం అద్వితీయం ఇతి వర్ణితవాన్. సహ అవదత్ యత్ ఈశా ఉపక్రమ అధునా జనాందోళన రూపం ధారయతి. అద్య విశ్వ ఖాద్య సురక్షా దివస ఆచర్యతే. అస్య వర్షస్య విశ్వ ఖాద్య సురక్షా దివసస్య విషయ అస్తి సమావానాత్ సమాధాన పర్యంతం సర్వత్ర సురక్షితం భోజనం. అయం దివస ఖాద్య సురక్షాయా అధికార రూపేణ తథా సామూహిక దాయిత్వ రూపేణ జాగరూకతాం వర్ధయితుం సశక్తం అవసరం ప్రదదాతి. స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా స్వస్థ భవిష్యాయ సురక్షిత స్వచ్ఛ భోజనాయ చ భారత్ ప్రశాసనిక ప్రతిబద్ధతాం పునరుచ్చారితవాన్. అస్మిన్ అవసరే అసౌ సామాజిక మాధ్యమేషు ప్రకాశితే సందేశే ఉత్తమం ఆహారం స్వీకర్తుం తథా చ ఆత్మనిర్భర భారతస్య నిర్మాణే యోగదానం దాతుం జనేభ్య ఆహూతవాన్. నవ చండీగఢ నగరే ఆయోక్ష్యమాణే నికష క్రికెట్ క్రీడాయా ద్వితీయే దినే భారతీయ దళేన అఫ్ఘనిస్తాన్ దళస్య సమ్ముఖే అష్ట క్రీడకానాం హాని పురస్సరం చతుషష్ట్యధిక పంచశత ధావనాంకాన్ సమర్జ్య ప్రథమా చక్రీయా క్రీడా ఘోషిత. భారతీయ మల్ల క్రీడకా మంగోలియాయా ఉలాన్ బటార్ ఓపెన్ క్రీడాయాం భారతస్య కృతే ద్వే స్వర్ణ పదకే ద్వే కాంస్య పదకే చ విజితవంతః ఇతి వార్తాః.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 6:30. పల్లె సీమలు ఈ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. రేమల శేషగిరిరావు బృందంచే భజనాలి కార్యక్రమం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: ఏమండి భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితవాణిలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషు
2: అబ్బా టైం ఆగిపోతుంది, నేను ఆకాశవాణి యువలయంలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధరలు తక్కువని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపే దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో, చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి, ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. పంట సీమలు ఈ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో వ్యవసాయంలో జీవన ఎరువులు, జీవశిలీంద్రాల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ అంశం గురించి శ్రీమతి వి వెంకటశేషమ్మ గారితో పరిచయం వింటారు.
1: ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం, వ్యవసాయంలో రైతు సోదరులు రసాయనిక ఎరువులు మందుల వాడకం పెరిగిపోతూ ఉంది. పాపం వాళ్ళు ఏం చేస్తారు, పెట్టుబడి ఆదాయం రావాలంటే, ఆదాయం పెంచుకోవాలంటే రసాయనాలు వాడాలన్న అపోహలో ఉన్నారు. అది ఏంటంటే నేలకి హాని చేయడమే కాకుండా మన పంట ఆహార పదార్థాల్లో కూడా ఆ కెమికల్స్ చేరి మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవన ఎరువులు వాడుకుంటే చాలా మంచిది, మనకు మంచి ఆదాయం వస్తుంది, అలాగే పెట్టుబడి తగ్గుతుంది, ఆహారం కూడా నాణ్యమైన ఆహారం, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత ఏంటి, ఈ జీవ శిలీంద్ర నాశనాలు అంటే ఏమిటి, తగిన వివరాలన్నీ మనకు ఈరోజు వివరించేందుకు వెంకటశేషమ్మ గారు ఉన్నారు. వీరు వ్యవసాయ అధికారి, జిల్లా వనరుల కేంద్రం ఒంగోలు నుంచి వచ్చినారు. నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
1: మేడం, రైతు సోదరులు ఎక్కువగా రసాయనిక ఎరువులే వాడుతూ ఉంటారు, కానీ ఈ మధ్య జీవన ఎరువులు కూడా వాడడం మొదలు పెట్టారు. మనం కల్పించే అవగాహన అయితేనేమి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసే యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో, అలాగే శాస్త్రవేత్తల యొక్క కృషితో

0: ఇప్పుడిప్పుడే రైతు సోదరులు తెలుసుకుంటూ ఉన్నాను. ఇంకా మనం చెప్పాలంటే అసలు ఒక రైతుకు అర్థం కావాలంటే జీవన ఎరువులు అంటే ఏమిటి?
1: ప్రస్తుతం ఏంటంటే అండి, మీరు చెప్పినట్లుగా రసాయనిక ఎరువులు ఎక్కువే వాడుతున్నారు. ఇది ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు పూర్వీకులందరూ కూడా సేంద్రీయ ఎరువులు వాడే పంటలు పండించేవాళ్ళు. కానీ అప్పుడున్న జనాభాకి ఆహారం సరిపోవట్లేదని డిపార్ట్మెంట్ ద్వారా హరిత విప్లవం వచ్చినప్పుడు కొంతవరకు రసాయనిక ఎరువులు వేస్తే దిగుబడి పెంచవచ్చన్న ఉద్దేశంతో రసాయనిక ఎరువులు అనేది అలవాటు చేయడం జరిగింది. దానివల్ల దిగుబడులు పెరిగాయి, ప్రస్తుతం ఉన్న ప్రజలకి ఆహారం సరిపోతుంది. కానీ ఇది రాను రాను ఎలా మారిపోయిందంటే ఎక్కువైపోయింది. మితంగా వాడాల్సింది, ఏదైనా మనకి ఒక సామె చెప్తారు కదా, మితంగా తీసుకుంటే అమృతం, మితం దాటితే విషమని. అలాగే రైతులు ఏంటంటే దిగుబడి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా రసాయనిక ఎరువులు ఎక్కువ వేయడం అలవాటు చేసుకున్నారు. దానివల్ల ఏమైందంటే ఎరువులకు సంబంధించిన అవశేషాలన్నీ కూడా పంటల్లో ఉండిపోవడము, భూమి వాతావరణము గాలి నీరు అన్నీ కూడా కాలుష్యం అయిపోయాయి. అలాగే ఎప్పుడైతే రసాయనిక ఎరువులు ఎక్కువ వాడారో అప్పుడు పురుగులు తెగుళ్ళ ఉధృతి కూడా ఎక్కువైపోయి మళ్ళా పురుగులకి తెగుళ్ళకి నివారణ చేయడం కోసం దానికి మందులు వాడాల్సిన అవసరం వచ్చింది. ఎప్పుడైతే ఇవన్నీ వాడుతున్నామో అప్పుడు జనరల్గా ఇంకా కెమికల్ ఫుడ్ అనేది అంటే విషపూరిత ఆహారం అనేది మనం తీసుకుంటున్నాం. దానివల్ల ఈ కలుషితం అనేది ఏర్పడటంతో పాటు మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతము ఈ రసాయనిక ఎరువులు అలాగే పురుగు మందులు పిచికారీ చేయడము తగ్గించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ శాఖ తరపున అలాగే వివిధ శాస్త్రవేత్తలు కానివ్వండి రైతులకు సూచనలు అయితే చేయడం జరుగుతుంది. కానీ రైతులు పూర్తి స్థాయిలో అది పాటించడం లేదు, ఎందుకంటే రసాయనిక ఎరువులకి పురుగు మందులకి అలవాటు పడిపోయినారు. పైగా ఇప్పుడేంటంటే సేంద్రీయ ఎరువులు దొరకాలి అంటే గ్రామాల్లో పశువులు పెంచే వాళ్ళు తగ్గిపోయారు, అలాగే వాళ్ళకి అందుబాటులో కూడా సేంద్రీయ ఎరువులు అనేది ఉండట్లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా రకాల ఎరువులు వాడుకోవచ్చు. అంటే ఒక జీవన ఎరువులనే కాదు, పంట వేసే ముందుగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని కనుక దున్నినట్లయితే కొంతవరకు సేంద్రీయ ఎరువు అనేది భూమికి యాడ్ అవుతుంది. అలాగా వాళ్ళు వేసే రసాయనిక ఎరువులో కొంత మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే వేసిన తర్వాత కూడా ఈ జీవన ఎరువులు అనేవి పశువుల ఎరువుతో కనుక కలిపి వాడుకున్నట్లయితే ఇవేం చేస్తాయంటే గాలిలో ఉన్న పోషకాలని అలాగే నేలలో ఉన్న పోషకాలను కూడా మొక్క వేర్లకు అందిస్తాయి. దానివల్ల రైతు వాడే ఎరువు మోతాదులో 10-20% వరకు కూడా ఆ రసాయనిక ఎరువుల మోతాదుని తగ్గించి వాడుకోవచ్చు. ఈ ఉద్దేశంతో రైతులకి జీవన ఎరువులు అనేవి అలవాటు చేయడం మేము నేర్పిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో ఉంది, మన డిపార్ట్మెంట్ తరపునే ఈ అమరావతి పరిశోధన స్థానంలో ఈ జీవన ఎరువులు అనేవి తయారు చేస్తున్నారు. ఇవి ఖరీదు కూడా చాలా తక్కువ, కానీ రైతులకి అవగాహన లేకపోతే వాడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండి వాళ్ళకి నెగ్లెక్ట్ చేస్తున్నారు అంతవరకే. కానీ ఇవి వాడినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. గత సంవత్సరం కూడా చాలా మంది రైతుల పొలాల్లో ఉపయోగించాము, డిపార్ట్మెంట్ తరపున ఫ్రీగానే ఇచ్చి అలవాటు చేయడం కోసం చేశాము. దానివల్ల ప్రయోజనం అయితే బాగుంది రైతులే చెప్తున్నారు. ఈ అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటంటే, మనకి భూమిలోనే కొన్ని సూక్ష్మ జీవులు ప్రకృతి పరంగా ఉంటాయి, అవి మనకి భూమి నుంచి రకరకాల పోషకాలని హార్మోన్లని తీసుకుని మొక్కలకు అందిస్తాయి. ఎప్పుడైతే రైతులు ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం అలవాటు చేసుకున్నారో అప్పుడు ఈ సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము మళ్ళా ఆ సూక్ష్మజీవుల్ని పునరుద్ధరించాలి అంటే ఈ జీవన ఎరువులు అనేవి వాడాల. ఇందులో మనకి మొక్కకి పోషకాలు అందించే సూక్ష్మజీవులు, అలాగే పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, హార్మోన్లు అందించే సూక్ష్మజీవులు, ఇవన్నీ ఒక సముదాయంగా ఉంటాయి, వీటినే జీవన ఎరువులు అని చెప్తాము.
0: ఇంతకుముందు మీరు మాట్లాడుతూ మన రైతు సోదరులు ట్రెడిషనల్ పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో సేంద్రీయ ఎరువులు వాడేవాళ్ళు అన్నారు. అయితే ఈ సేంద్రీయ ఎరువులకి జీవన ఎరువులకి ఏమైనా తేడా ఉందా మేడం?
1: ఉందండి. సేంద్రీయ ఎరువులు అంటే ఏదైనా అవ్వచ్చు, అంటే పశువుల ఎరువు, అలాగే కోళ్ళు మేకలు వీటికి సంబంధించిన ఆ విసర్జిత పదార్థము ఇవి, అలాగే అందులో మళ్ళా పచ్చిరొట్ట ఎరువులు అంటే జనుము జీలుగ పిల్లి పెసర వీటిని పూతకు రాగానే దున్నేస్తాం, అది పచ్చిరొట్ట ఎరువు కిందకు వస్తుంది. అలాగే గాఢ సేంద్రీయ ఎరువులు అని చెప్తారు, అంటే నూనె తీసిన తర్వాత మనకి ఆముదము ఆవాలు తర్వాత గ్రౌండ్నట్ వేరుశనగ ఇవన్నీ కూడా నూనె తీసిన తర్వాత చెక్కలు వస్తాయి. ఈ చెక్కలన్నింటినీ కూడా మళ్ళా మనం పొలంలో వేసుకున్నట్లయితే అవి కూడా సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడతాయి. చెరుకు పిప్పి కూడా వాడుకోవచ్చు, మొలాసిస్ అని చెప్తాము. అలాగే మనకి వర్మీ కంపోస్ట్ వానపాముల నుంచి కూడా, అంటే పశువుల ఎరువుని వానపాములతో కలిపి వేస్తాము, అప్పుడు ఆ వ్యర్థ పదార్థాన్ని తినేసి విసర్జిస్తాయి, అదే వర్మీ కంపోస్ట్ వానపాముల ఎరువు అని చెప్తాము. ఇలాగ రకరకాల సేంద్రీయ ఎరువులు ఉన్నాయి. జీవన ఎరువుల్లోకి వచ్చేసరికి అందులో ఒక బ్యాక్టీరియా సముదాయం ఉంటుంది, సూక్ష్మజీవుల సముదాయం అనేది మనకి రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేస్తారనమాట. ఆ సూక్ష్మజీవుల సముదాయమే ఈ జీవన ఎరువు. ఎరువులు, ఇవి రకరకాలు ఉంటాయి. నత్రజని స్థిరీకరించేవి, భాస్వరాన్ని స్థిరీకరించేవి, పొటాషియము అందించేవి, ఇలా రకరకాలు ఉంటాయి.
0: అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే కస్టమైజ్డ్ సేంద్రీయ ఎరువులు అనుకోవచ్చు, జీవన ఎరువులు అనుకోవచ్చా? మనం ఏ నత్రజని కావాలంటే, ఏ ఎరువు కావాలంటే ఆ ఎరువుని తయారు చేసుకునే విధంగా ఉంటుంది.
1: ఇది తయారు చేసుకునేది కాదండి, అందులో ఉన్న బ్యాక్టీరియా ఆ జీవన ఎరువుని మొక్కకు అందిస్తుంది.
0: ఒక స్పెసిఫైడ్ నైట్రోజన్ అయితే నైట్రోజన్. అయితే ఈ జీవన ఎరువులు వాడడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటండి?
1: ఇవి వాడటం వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఎలా అంటే, మనం చెప్పుకున్నాము 20-25% వరకు రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించుకోవచ్చు అని. ఎప్పుడైతే మనం ఈ రసాయనిక ఎరువులు తగ్గించామో అప్పుడు మనకి పొల్యూషన్ అనేది, వాతావరణ కాలుష్యం అనేది తగ్గిపోతుంది, భూమి కాలుష్యం తగ్గిపోతుంది, అలాగే చీడపీడలు తగ్గుతాయి. దానివల్ల పురుగు మందులు, తెగుళ్ళ మందులు తక్కువగా వాడతాం. దీనివల్ల ఓవరాల్ గా మనకి వాతావరణ కాలుష్యం అనేది తగ్గిపోతుంది. అలాగే వాతావరణంలోనూ అలాగే నేలలోనూ మొక్కకి అందుబాటులో లేకుండా కొన్ని రకాల పోషకాలు ఉంటాయి, వాటిని ఇవి మొక్కకు అందించేలాగా చేస్తాయి. అలాగే హార్మోన్లు, విటమిన్లు కూడా మొక్కకి అందిస్తాయి అన్నమాట. కొన్ని రకాల రోగాలకి అంటే తెగుళ్ళకి వాటికి తట్టుకునే శక్తిని మొక్కకు అందిస్తాయి. అలాగే నేల భౌతిక లక్షణాలు బాగుపడతాయి, అంటే నీటిని పీల్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంది, రైతులు రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేలంతా గట్టిపడిపోయి ఒక చిన్న వర్షం రాగానే మొత్తము వరదలు వచ్చేస్తున్నాయి. అంటే నీటిని పీల్చుకునే సామర్థ్యం అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇవి వాడతామో అప్పుడు నేలలో మట్టి రేణువుల మధ్య దూరం పెరిగి నీటిని నిలుపుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది. దానివల్ల మనము ప్రతి చుక్క నీటి బొట్టును కూడా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చును. అలాగే మనకి కావాల్సిన అన్ని రకాల సూక్ష్మజీవులు ఎప్పుడైతే నేలలో పెరుగుతాయో అప్పుడు మొక్కకు ఉపయోగపడే అన్ని రకాల హార్మోన్లు కానివ్వండి, పోషకాలు కానివ్వండి పుష్కలంగా అందుతాయి.
0: ఈ జీవన ఎరువుల్లో ముఖ్యమైనటి గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవచ్చు అండి? అలాగే వీటిని ఏ విధంగా ఉపయోగించాలో కూడా ఒకసారి వివరిస్తారా?
1: ఇందులో నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు, భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు, పొటాషియం అందించే జీవన ఎరువులు, అలాగే జింక్ సాల్యుబిలైజర్స్ ఉన్నాయి. మొక్క పెరుగుదలకు అభివృద్ధి పరిచే జీవన ఎరువు పీజీపీఆర్ అని కూడా ఉందండి. ముఖ్యంగా మనకి నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల్లో రైజోబియము, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిలము, నీలి ఆకుపచ్చనాచు, అజోలా, అజిటోబ్యాక్టర్, ఫ్రాంకియా ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా రైతులు ఉపయోగించే వాటిల్లో రైజోబియం ఒకటి. ఇది విత్తన శుద్ధికి వాడతామండి ఎక్కువగా. ఇది పప్పుజాతి పంటలలో చాలా ముఖ్యమైన జీవన ఎరువు. ఎందుకంటే ఇది వాడటం వల్ల ఆ పప్పుజాతి పంటల్లో వేరు బుడిపెలు వస్తాయి, వేరు మీద బుడిపెలు వస్తాయి. ఆ బుడిపెలు ఏం చేస్తాయంటే గాల్లో ఉన్న నత్రజని స్థిరీకరించి మొక్కకు అందిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే సహజ సిద్ధంగా ఉన్న నత్రజని మొక్కకు అందుతుంది. దానివల్ల రైతు వేయాల్సిన పోషకంలో మోతాదు తగ్గించుకోవచ్చు. ఇది పప్పు దినుసుకి ముఖ్యంగా నత్రజని అందించే జీవన ఎరువు. ఇందులో ఏంటంటే ద్రవ రూపంలో ఉన్నదైతే 10 మిల్లీలీటర్లు, అలాగే పొడి రూపంలో ఉన్నదైతే 20 గ్రాములు ఒక కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని అప్పుడు నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు, విత్తన శుద్ధికి వాడేటప్పుడు అయితే 24-48 గంటల సమయం అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక బతికున్న బ్యాక్టీరియా, కెమికల్స్ తగిలినా ఎరువులు తగిలినా ఈ బ్యాక్టీరియా చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయాన్ని అనేది మనము ఇవ్వాలి. అలా గనక చేసుకున్నట్లయితే మనకి నత్రజని అనేది పుష్కలంగా పంటకు అందుతుంది. అలాగే ముఖ్యంగా మనకి పప్పుజాతి పంటలు కొత్తగా సాగు చేసే పొలాల్లో, ఇంకా పప్పుజాతి పంటకి ముందు వేసే ముందుగా వేరే జాతి పంటలు, మనకి సీరియల్ ధాన్య పంటలని ఇలాగ చెప్పుకుంటాం, ఆ పంటలు గనక వేసినట్లయితే అలాంటి పొలాల్లోనూ ముఖ్యంగా మనం ఈ రైజోబియం వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అజిటోబ్యాక్టర్. ఇది పప్పుజాతి పంటలకు మినహాయించి అన్ని రకాల పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడుకోవచ్చు. ఇది నత్రజని స్థిరీకరించడమే కాకుండా మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు కూడా అందిస్తుంది. ముఖ్యంగా సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కూడా ఎకరానికి వచ్చేసి 2 కిలోలు పౌడర్ రూపంలో, అయితే ద్రవ రూపంలో అయితే 500 మిల్లీలీటర్లు, 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి పంట వేసే ముందు పొలంలో చల్లాలి ఇది. అలాగే అజోస్పైరిల్లము, ఇవన్నీ కూడా నత్రజని అందించే జీవన ఎరువులేనండి. ఈ అజోస్పైరిల్లం అనేది ఇది బ్యాక్టీరియానే కాకపోతే మొక్క వేళ్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోటల్లో లోపలికి చొరబడిపోయిద్ది. కొంచెం ప్లేస్ ఉన్నా సరే అది లోపలికి వెళ్ళిపోయి జీవిస్తుంది. అందువల్ల ఏంటంటే అది స్థిరీకరించే మొత్తం నత్రజని కూడా మొక్కకు అనేది ఎక్కువ శాతం అందుతుంది. ఇది వరి, చెరకు, పత్తి, మిరప, జొన్న, సజ్జ, అరటి, పొద్దుతిరుగు పంటలకి బాగా ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు సేంద్రియ పదార్థం తక్కువ ఉన్న నేలలో కూడా పనిచేస్తుంది. ఇందాక అజిటోబ్యాక్టర్ చెప్పుకున్నాం, అది సేంద్రియ ఎరువు, దానికి ఎక్కువ ఉండాలి. ఇది కొంచెం తక్కువ ఉన్నా సరే ఇది సమర్థవంతంగానే పనిచేస్తుంది. ఇది వాడే విధానము ఇందాక అవి చెప్పుకున్నట్లుగానే పౌడర్ అయితే 2 కిలోలు, ద్రవ రూపంలో అయితే 500 మిల్లీలీటర్లు, 80-100 కిలోల పశువుల ఎరువులో కలిపి వాడుకోవాలి. తర్వాత అజోలా అండి, ఇది ఎక్కువ మనం పొలాల్లో చూసినట్లయితే వరి పొలంలో ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది కూడా నత్రజని ఎరువు అందించడంతో పాటు పొటాషియంను కూడా వరి పైరుకి అందిస్తుంది. భూభౌతిక లక్షణాలు అలాగే భూసారాన్ని కూడా పెంచుతుంది. ఇందాక మీరు అడిగారు చూడండి సేంద్రియ పదార్థాలు అని, ఈ అజోలాని కూడా ఇది కూడా సేంద్రియ పదార్థంగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇది జీవన ఎరువు కానీ సేంద్రియ పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే దీన్ని మనము పచ్చిరొట్ట ఎరువు అని చెప్పుకున్నాం ఇందాక, అలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ అవకాశం ఉన్న రైతులు ఏంటంటే దీన్ని పచ్చిరొట్ట ఎరువుగా ఒక ఎకరానికి 100 నుంచి 150 కిలోల వరకు వేసుకోవాలి. ముందుగా పొలాన్ని దున్నేసి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి వేసుకొని నీళ్లు పెడతారు పొలంలో. తర్వాత ఈ 100 నుంచి 150 కిలోల అజోలాని ఆ ఎకరం పొలంలో చల్లుతారండి. అలాగా చల్లిన తర్వాత 2 నుంచి 3 వారాల పాటు గనక మనం దాన్ని వదిలేస్తే అది పొలం అంతా అల్లుకుపోతుంది. ఈ 2-3 వారాల తర్వాత నీటిని కొంచెం తగ్గించేసి దమ్ము చేయాలి. దమ్ము చేసినట్లయితే అది పొలంలో కలిసిపోయి మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. అదే మనము వరి పంట నాటిన తర్వాత కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో కూడా మనకి 50 కిలోల అజోలాను వరి పంట నాటిన తర్వాత పొలంలో వేసుకొని 15 నుంచి 20 రోజులు పెరగనివ్వాలి. పెరిగిన తర్వాత నీటిని కనుక తీసేసినట్లయితే అది నేల మీద అంటుకుపోతుంది. దాన్ని మనము ఆ బురదలోనే కనుక తొక్కేసినట్లయితే అది మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే నత్రజని ఎరువుని ఇస్తుంది. ఇంకొక ప్రధాన సమస్యని అది నివారిస్తుంది అనమాట. కలుపు బాగా వస్తుంది వరిలో. ఎప్పుడైతే ఈ అజోలాను మనం పెంచుతామో అది నీళ్ల మీద పెరుగుతుంది కాబట్టి మనకి కలుపు మొక్క అనేది మొలిచి పైకి రాకుండా చేస్తుంది. కలుపును కూడా నివారిస్తుంది ఇది. కాబట్టి ఇది బాగా ఉపయోగంగా ఉంటుంది. చాలా మంది ఈ మధ్య వరి పొలాల్లో ఈ అజోలా అనేది వాడటం జరుగుతుంది. అంటే దీన్ని వరి పొలంలో వాడటంతో పాటు పశువుల దానాగా కూడా ఉపయోగిస్తారు. ఇది వాడితే వెన్న శాతం బాగా వస్తుందన్న ఉద్దేశంతో. ఎలాగూ పాడి పంట అంటారు కదా, రైతు ఖచ్చితంగా పంటతో పాటు పాడి కూడా ఉంటుంది. 2 విధాలుగాను ఇది ఉపయోగపడుతుంది.
0: అయితే మేడం ఇవన్నీ నత్రజనిని అందించే జీవన ఎరువులు కదండి, అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు కూడా ఉన్నాయని, అవేంటి మేడం?
1: భాస్వరాన్ని అందించేవి ఫాస్ఫో బ్యాక్టీరియా, ఫాస్ఫో పంగై, ఫాస్ఫేట్ మొబలైజింగ్ మైక్రోరైజా వ్యామ్ అని చెప్తామండి. ఇందులో ఫాస్ఫో బ్యాక్టీరియా వచ్చేసరికి ఇది మనకి భూమిలో మనకి భాస్వరం ఎరువులు చాలా ఉన్నాయి. మనం ఏపీలో చూసుకున్నట్లయితే ఈ భాస్వరం ఎరువు అనేది మొద్దెరువు అని చెప్తాము. అంటే పంట కొన్ని రోజులు మాత్రమే ఉపయోగించుకుంటుంది, తర్వాత ఆ ఎరువు వేసినా సరే అంటే వేరు వ్యవస్థ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఎరువు. వీళ్ళు వేసే రసాయనిక ఎరువుల్లో ఆ పంట తీసుకున్నంత తీసుకోగా మిగతాదంతా కూడా భూమిలో నిక్షిప్తమై ఉండిపోతుంది, అది మొద్దులాగా పడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వాడినప్పుడు ఇది దాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది అన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు ఆ రైతు వెయ్యకుండానే భూమిలో ఉన్నదాన్ని తీసుకుంటుంది, అలాగా వేస్ట్గా పడిన దాన్ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి రైతుకి ఖర్చు అనేది తగ్గుతుంది. ఇంకా ఆ భాస్వరం ఎక్కువ భూమిలో ఉండడం వల్ల పంట మీద లోపాలు వస్తాయి, సూక్ష్మధాతు లోపాలు వస్తాయి, అలాగే భూమి కూడా చౌడు బారుతుంది. ఇవి వాడటం వల్ల ఆ సమస్యలు కూడా మనకి నివారించడం జరుగుతుంది. ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా అనేది ఇప్పుడు చెప్పుకున్నాము భూమిలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది. ఇది సేంద్రియ కర్బనంగా ఎక్కువ కావాలి ఇది ఉపయోగపడాలి అంటే. అలాగే భాస్వరాన్ని లభ్యపరచడమే కాకుండా హార్మోన్లను కూడా ఇది మొక్కకు అందిస్తుంది, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది పొడి రూపంలో అయితే 2 కిలోలు, ద్రవ రూపంలో అయితే 500 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి వాడుకోవాలి, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి. ఇది వేసేటప్పుడు ఏంటంటే మొక్క కింద కానీ విత్తనం కింద కానీ పడేలాగా వేసుకోవాలి. ఈ భాస్వరం ఎరువులు వేసేటప్పుడు పొలంలో పంట వేసే ముందు విత్తనం వేసే ముందు అయితే చల్లి గొరుదోలి విత్తనం వేసుకోవడము, లేదు మొక్క వేసేటప్పుడైతే మొక్క కింద పడేలాగా వేసుకోవాలి. అలా వాడినట్లయితే ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఫాస్ఫేట్ మొబలైజింగ్ మైక్రోరైజా వ్యామ్ అని చెప్పుకున్నాము, ఇది వచ్చేసరికి శిలీంధ్రపు జాతికి చెందిన జీవన ఎరువు. ఇది కూడా బాగా లోతుకు వెళ్తుంది, మొక్క వేర్లు కూడా చొరబడలేనంత లోతుకు వెళ్ళిపోతుంది. అక్కడ ఏంటంటే పోషకాలన్నీ అంటే కింద ఎంత లోతుకైతే వెళ్ళిపోతుందో ఆ ప్రదేశంలో ఉన్న పోషకాలని, అలాగే సూక్ష్మ పోషకాలైన జింకు, కాపరు, సల్ఫరు, మాంగనీసు, ఇనుము ఇలాంటి సూక్ష్మ పోషకాలను కూడా మొక్కకు నీటితో సహా అందిస్తుంది. ఎప్పుడైతే దీన్ని వేరు వ్యవస్థ లోపలికి వెళ్తుందో అప్పుడు నీటిని కూడా మొక్కకు అందిస్తుంది. ఇంకా పంట బెట్టకు రాకుండా నీటి ఎద్దడిని తట్టుకునే పరిస్థితిని మొక్కకు అందిస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వచ్చేసి మనకి ఎకరానికి 5 కిలోలు అండి. 5 కిలోలు కూడా 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి వేసుకోవాలి. అంటే పశువుల ఎరువు మనం 200 కిలోలు అని చెప్తున్నాము, రైతుకు అందుబాటులో ఉంటే ఎక్కువ వేసుకున్నా కూడా వచ్చే నష్టం అయితే ఏం లేదు, ఇంకా మంచిగా బాగా పనిచేస్తుంది ఎఫెక్టివ్గా. ఇది కూడా అంతేనండి, మొక్కలు విత్తనం వేసేటప్పుడు లేదా మొక్క మీద పెట్టేటప్పుడు వేసుకున్నట్లయితే ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కూడా వర్షాధారం మీద పంటలు సాగు చేస్తారు కాబట్టి ఆ పొలాల్లో కనుక ఇది వేసుకున్నట్లయితే కొంతవరకు కూడా నీటి ఎద్దడిని తట్టుకునే పరిస్థితి మనము ఎదుర్కొనవచ్చు. ఆ తర్వాత పొటాషియం మొబలైజర్స్, ఇది కూడా పొటాషియం మనకి భూమిలో కావలసినంత ఉంది, దాన్ని కూడా కరిగించి మొక్కలకు అందిస్తుంది. ఈ పొటాషియము మనకి నూనె గింజల పంటల్లో కనుక చూసుకున్నట్లయితే దీని ప్రభావం బాగా కనపడుతుంది. దాని రిజల్ట్ అనేది మనము నూనె గింజల పంటల్లో బాగా చూడొచ్చు. ఇది కూడా ఎకరానికి పౌడర్ రూపంలో అయితే 2 కిలోలు, ద్రవ రూపంలో అయితే 500 కిలోలు, 200 కిలోల పశువులు ఎరువుతో కలిపి వేసుకోవాలండి. అలాగే జింక్ సాల్యుబలైజర్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి వరి మొక్కజొన్న పంటల్లో అయితే దీని రిజల్ట్ మనము బాగా చూడొచ్చు. అలాగే మొక్క పెరుగుదలకి అభివృద్ధి పరిచే జీవన ఎరువు PGPR అంటే, ఇది కూడా మొక్క బయోటిక్ ఎబయోటిక్ కండిషన్స్ అంటే నీటి ఎద్దడి పరిస్థితుల్లో బాగా పెరగడము. అంటే మనకి రైతులు ఏం చేస్తారంటే బయట హార్మోన్స్ ఇవి తీసుకొచ్చి స్ప్రే చేస్తారు, అలా కాకుండా ఇవి వాడినప్పుడు మొక్క సహజ సిద్ధంగానే బాగా పెరుగుతుంది.
0: అయితే అసలు సమస్య ఎక్కడొస్తుందంటే మేడం, ఇవన్నీ మంచి ప్రయోజనాలు ఉన్నాయి రైతుకి చెప్తాం, కానీ వీటి అవైలబిలిటీ, వీటి లభ్యత తెలియడం లేదు రైతు సోదరులకి. ఇంకొకటి, ఈ జీవన ఎరువులు ఏవైనా రైతు స్థాయిలోనే తయారు చేసుకునే అవకాశం ఉందా, లేదంటే ఎక్కడ దొరుకుతాయి మన రైతులకు చెప్పాలి?
1: ఇవి రైతు స్థాయిలో తయారు చేసేవి కాదండి, మనకి పరిశోధన స్థానము అమరావతిలో ఉంది. బయోఫెర్టిలైజర్స్ జీవన ఎరువులు తయారు చేసే పరిశోధన స్థానం, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అవైలబిలిటీ ఉంది. వాళ్ళకు మనం చెప్తే ముందుగా ఫోన్ చేసి మనకి ఏ జీవన ఎరువు కావాలి, అంటే ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్న నత్రజని, భాస్వరం, పొటాషు ప్రతిదీ కనుక వాడుకున్నట్లయితే రైతుకి బాగుంటుంది. ఎందుకంటే ఈ 500 ml నేను చెప్పుకుంటున్నాను, 500 ml ఒక ఎకరానికి వాడుకోవాలని, అది 150 రూపాయలు మాత్రమే అవుతుంది ఒక బాటిల్ వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే, మనం ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన సంస్థ ద్వారానే మనకి ఇది ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి ఇందులో మనం రైతులు మోసపోవడానికి అలాంటిది ఏం లేదు. అలాగే బయట మార్కెట్లో ఏదన్నా దొరుకుతున్నాయి, కానీ అవి మనం నమ్మాల్సిన అవసరం లేదు. మనకి ఇవి కావలసిన మోతాదులో దొరుకుతున్నాయి గుంటూరు అమరావతి పరిశోధన స్థానంలో, ఇది లభ్యమవుతున్నాయి. కాబట్టి రైతులకు కూడా మనం ఫోన్ నెంబర్ ఇస్తాము, కావాల్సిన వాళ్ళని
0: తెచ్చుకోవచ్చు. అయితే ఈ జీవన ఎరువులు ఎలా వాడుకోవాలి రైతులు, ఈ వాడకంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటే వాటి గురించి చెప్పండి ఒకసారి.
1: చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి, ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్పుకున్నట్లుగా ఇది బతికున్న బ్యాక్టీరియా లేదా శిలీంద్రం. శిలీంద్రము ఫాస్ఫో బ్యాక్టీరియా, వ్యామ్ ఒకటే శిలీంద్రము, మిగతా అన్ని బ్యాక్టీరియా. ఇక్కడ ఏమవుతుందంటే రైతులు తెలియక పశువుల ఎరువుతో కాకుండా రసాయనిక ఎరువులతోనో లేకపోతే కలుపు మందులతోనో అలాంటివి వాడుకున్నప్పుడు ఈ శిలీంద్రం అనేది చనిపోతుంది. కాబట్టి అది శిలీంద్రం, ఆ సూక్ష్మజీవి బతకాలి అంటే దానికి కావాల్సింది సేంద్రీయ ఎరువు. ఆ సేంద్రీయ ఎరువుతో కలిపి వేసుకున్నప్పుడు మాత్రమే ఇది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు వేసేటప్పుడు రసాయనిక ఎరువులతో కలిపి వేయకూడదు. రెండోది, వాళ్ళకి ఏ జీవన ఎరువు కావాలో దాన్ని మాత్రమే ఆ పంటకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇందాక రైజోబియం చెప్పాం, పప్పు దినుసు పంట అయితే రైజోబియం తీసుకోవచ్చు, అలాగే వరి పంట అయితే అజోస్పైరిలం తీసుకోవచ్చు, మిగతా ఏ పంటలకైనా అజిటోబ్యాక్టర్ వాడుకోవచ్చు, అలాగే పంట బెట్టకు వస్తుంది అంటే ఈ వ్యామ్ వాడుకోవచ్చు. ఇలాగా ఏ జీవన ఎరువు కావాలనేది రైతు తన అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం తెచ్చుకున్న పౌడర్ రూపంలోనూ దొరుకుతుంది, అలాగే ద్రవ రూపంలోనూ దొరుకుతుంది. వీటిని ఎండ తగలిన ప్రదేశంలో, నీడ ప్రదేశంలో వాటిని జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే అది బతికున్న జీవ శిలీంద్రము బ్యాక్టీరియా అని చెప్పుకుంటున్నాము, అది చనిపోయేదానికి అవకాశం ఉంది. అలాగే దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ ఎక్స్పైరీ డేట్ లోపలే ఆ మందు అనేది వాడుకోవాలి. ఇంకా వీళ్ళు వాడే సేంద్రీయ ఎరువు కూడా మంచి క్వాలిటీది అయితే, బాగా మాగిన పశువుల ఎరువు ఇట్లాంటిది, వర్మి కంపోస్టు తర్వాత ప్రెస్ మడ్ ఇట్లాంటివి వాడుకున్నట్లయితే సేంద్రీయ ఎరువు మంచిదైతే ఆ శిలీంద్రము బ్యాక్టీరియా కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది.
0: రైతు సోదరులు నిజంగా ఫలితాలు చూసారంటే ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఆదాయం సంపాదించుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాగే ఈ జీవన ఎరువులు అనేవి కూడా ఉపయోగ సులోపరిలాగా అటు నాణ్యమైన ఆహారం వస్తుంది, అలాగే పెట్టుబడి ఖర్చు కూడా రైతుకు తగ్గుతుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఇంకా అవగాహన పెంచుకొని ఈ జీవన ఎరువుల్ని ఎక్కువగా వాడుకొని, అలాగే రసాయనిక ఎరువులు సాధ్యమైనంత వరకు తగ్గించుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిద్దాం. మరొకసారి మీకు ధన్యవాదాలు మేడం.
2: వ్యవసాయంలో జీవన ఎరువులు, జీవ శిలీంద్రాల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు శ్రీమతి వి వెంకటశేషమ్మ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గురించి సంభాషణ వింటారు.
3: అమ్మడు అమ్మడు,
4: చిన్నమ్మరా చిన్నమ్మరారా,
3: ఏం చేస్తున్నావు అమ్మడు?
4: ఏం లేదు చిన్నమ్మాయి, నీకోసం చూస్తూ ఉన్నాను.
3: ఏంటంటే, మా వాడికి ఎందుకో ఊరుకూరుకునే జ్వరము జలుబు అలా వస్తుంది. ఇప్పుడు ఆహారం నేను బలంగానే పెడుతున్నాను, అయినా సరే ఎందుకు అవుతుంది వాడికి అట్లాగా అని అడుగుదాం నిన్ను అని చెప్పి వస్తున్నాను ఇప్పుడు.
4: అంటే వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువగా ఉంది మీ వాళ్ళు, అందుకనే తరచుగా జలుబు జ్వరం అని చెప్తూనే ఉంటావు కదా, ఎప్పుడు చూసినా కానీ తొందరగా అడ్డం పడిపోతూ ఉంటాడు కదా పిల్లాడు.
3: అయితే ఇప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఒకసారి నువ్వు చెప్తే దాని ప్రకారంగా పిల్లాడికి నేను అలా చూస్తూ ఉంటాను.
4: ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక మనం జీవించాలంటే ముందుగా ఆహారం తీసుకోవాలి కదా.
3: అవును,
4: అదే మనకి జీవనాధారం. కానీ ఆ ఆహారం సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే అది మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కలుషితమైన ఆహారం అనేక వ్యాధులకు కారణమవుతూ ఉంటుంది చిన్నమ్మే. ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే గనక కోట్లాది మంది ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ఈ ఆహార సంబంధిత వ్యాధుల బారిన పడుతూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో ఆహార భద్రత ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా జూన్ 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. రైతు నుంచి వినియోగదారుడి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఆహార భద్రతకి బాధ్యత వహించాలి చిన్నమ్మాయి. సురక్షితమైన ఆహారం ఆరోగ్యవంతమైన కుటుంబానికి, సమాజానికి, అలాగే దేశానికి కూడా పునాది చిన్నమ్మాయి. ఆహారం సురక్షితంగా ఉండడం, ఆహార సంబంధిత వ్యాధుల్ని నివారించడం, అలాగే ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం చిన్నమ్మాయి.
3: మరి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది ఇస్తూ ఉంటారు కదా, మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి?
4: ఈ 2026వ సంవత్సరానికి ఫ్రమ్ బర్డెన్ టు సొల్యూషన్, సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్, అంటే సమస్యల నుండి పరిష్కారాల వైపు, ప్రతి చోట సురక్షిత ఆహారం అన్నమాట ఈ సంవత్సరం యొక్క థీమ్. ఈ థీమ్ ద్వారా ఆహార భద్రతకి సంబంధించిన శాస్త్రీయ సమాచారము, అలాగే పరిష్కారాల ప్రాముఖ్యతని మనం ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాం.
3: ఈ ఆహార భద్రత ఎందుకు మనకి ముఖ్యం?
4: కలుషిత ఆహారాన్ని మనం తినడం వల్ల అనేక వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి కదా. అలాగే పిల్లల్లోను, వృద్ధుల్లోను, గర్భిణీల్లోను ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే వాళ్ళు బాగా సున్నితంగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి తొందరగా ఈ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది చిన్నమ్మాయి. సురక్షిత ఆహారం ఆరోగ్యకరమైన జీవితానికి పునాదిగా ఉంటుందన్నమాట.
3: మరి వీటికి పాటించవలసిన ముఖ్యమైన సూచనలు ఏంటో తెలుసామా నీకు?
4: కొన్ని కొన్ని చిన్న చిన్న సూచనలు చిన్నమ్మాయి, పెద్ద పెద్దవేమీ చేయక్కర్లేదు. మనం ప్రతిసారి భోజనం చేసేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే కొంతమంది ఏంటంటే పచ్చి ఆహారాన్ని వండిన ఆహారాన్ని కలిపి పెట్టేస్తూ ఉంటారు, అలా పెట్టకూడదు చిన్నమ్మాయి. అలాగే మనం ఒక పదార్థాన్ని వండినప్పుడు ఆహారాన్ని పూర్తిగా వండాలి చిన్నమ్మాయి. సరైన ఉష్ణోగ్రత వద్దే ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి. శుభ్రమైన నీరు, నాణ్యమైన పదార్థాలు వాడాలి వండడానికి.
3: ఏదైనా ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టే అలవాట్లు కూడా ఎక్కువ ఈ మధ్య కాలంలో అవుతున్నాయి కదా అమ్మడు, అది కూడా తగ్గించుకోవాలన్నమాట.
4: ప్రధానంగా అది తగ్గించాలి చిన్నమ్మాయి. అంటే ఎక్కువ ఎక్కువ వండేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని 2-3 రోజులు తినేస్తూ ఉంటారు కదా.
3: అవును,
4: అలా చేసినా కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదం చిన్నమ్మాయి.
3: దానిలో ఉన్న పోషక విలువలను తగ్గిపోతాయి.
4: అవును.
3: మరి ఈ ఆహార భద్రత యొక్క లక్ష్యాలు ఏంటి?
4: ఈ ఆహార భద్రత యొక్క లక్ష్యాలు గనక మనం చూసుకుంటే చిన్నమ్మాయి, సురక్షితమైన ఆహారం అందరికి అందుబాటులో ఉండేలా చూడటం ప్రధాన లక్ష్యం. అలాగే ఆహార కాలుష్యాన్ని నివారించడం, అంటే కల్తీలు లేని ఆహార పదార్థాలను ఉపయోగించాలి చిన్నమ్మాయి. ఆహారంతో పాటు వచ్చే వ్యాధుల్ని తగ్గించడం, అంటే సరిగ్గా ఉడకని పదార్థాలు కానీ లేకపోతే బయట రోడ్ల మీద అమ్మే పదార్థాలని తింటూ ఉంటారు, వాడిన నూనె మళ్ళీ వాడుతూ ఉంటారు, అలాంటి పదార్థాలు తినడం వల్ల కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కదా.
3: అవును,
4: అలాంటి ఆహారాన్ని తీసుకోవడాన్ని తగ్గించేయాలన్నమాట. అలాగే ఈ ఆహార భద్రత లక్ష్యాల్లో ఇంకొక విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వినియోగదారుల్లో అవగాహన అనేది పెంచాలి చిన్నమ్మాయి. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా అవగాహన అనేది పెరుగుతుంది కదా మరి.
3: అంతేగా మరి.
4: ఆ తర్వాత రైతుల నుండి వినియోగదారుల వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఈ బాధ్యత అనేది పెంపొందించడం ఈ ఆహార భద్రత దినోత్సవం యొక్క లక్ష్యాలు చిన్నమ్మాయి. ఆహారాన్ని తయారు చేసేటప్పుడు కూరగాయలు గానీ పళ్ళను గానీ మనం ఉపయోగిస్తున్నప్పుడు వాటిని శుభ్రంగా కడగాలి చిన్నమ్మాయి. అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగించకూడదు, అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అది చూసి ఆ పదార్థాలని వినియోగించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం వండిన తర్వాత కూడా ఆహారం మీద మూత అనేది ప్రతిసారి తప్పనిసరిగా ఉంచాలి చిన్నమ్మాయి. కొంతమంది ఏంటంటే వండి అక్కడ పెట్టేస్తుంటారు, వాటి మీద మూతలు ఉన్నాయో లేదో చూసుకోరు. ఈ దోమలు, ఈగలు, పురుగులు, బొద్దింకులు ఇవన్నీ కూడా ఆహార పదార్థాల మీద వాలినప్పుడు మనకి వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది చిన్నమ్మాయి. అలాగే పరిశుభ్రమైన తాగునీటిని తాగుతూ ఉండాలి. వీధి ఆహారం, అంటే మన రోడ్ల మీద ఆహారాన్ని తీసుకునేటప్పుడు కూడా అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి, పరిశుభ్రంగా చేస్తున్నారా లేదా అన్నది కూడా గమనించి పరిశుభ్రంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మనం ఆహారాన్ని తీసుకోవాలి చిన్నమ్మాయి.
3: మరి ఈ విధంగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుందమ్మడు?
4: అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నమ్మాయి, మనం ఆహార భద్రతకి సంబంధించిన ఒక ప్రతిజ్ఞ చేయాలి చిన్నమ్మాయి. ఏంటంటే ఎవరికి వాళ్ళు అన్నమాట, నేను తీసుకునే ఆహారం పరిశుభ్రంగా సురక్షితంగా ఉండేలాగా జాగ్రత్త పడతాను, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తాను, పరిశుభ్రమైన నీటిని వండడానికి ఉపయోగిస్తాను. అలాగే ఆహార వృధా అనేది తగ్గిస్తాను. ఆహార భద్రత మీద అవగాహన పెంపొందించుకుని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞని చేసినట్లయితే గనక మనం రాబోయే కాలంలో చాలా వరకు ఈ ఆహారానికి సంబంధించి వచ్చే వ్యాధుల్ని నివారించవచ్చు, అలాగే మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. చిన్నమ్మాయి,
3: ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి,
4: ఎవరికి వాళ్ళు ఆ ప్రతిజ్ఞ అనేది చేసుకున్నట్లయితే బాగుంటుంది. చిన్నమ్మాయి, అసలు ఆహార భద్రత అంటే అది కేవలం ఒక ఆరోగ్య సమస్య అనేది కాదు చిన్నమ్మాయి, ఇది సామాజికంగా అలాగే ఆర్థికంగా కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తూ ఉంటుంది అన్నమాట. సురక్షితమైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని, అలాగే మన సమాజాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాము. సురక్షిత ఆహారం అనేది ఇది అందరి హక్కు, అందరి బాధ్యత కూడా. కాబట్టి ఈరోజు మనం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ చెప్పావనుకో, ఆహార భద్రతా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళింట్లో కూడా ఈ ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించి ఆరోగ్యంగా అందరూ ఉన్నట్లయితే మన సమాజం కూడా బాగుంటుంది కదా చిన్నమ్మాయి.
3: అలాగే అమ్మడు, సరే మంచి విషయాలు చెప్పావు నాకు ఇవాళ.
4: సరే చిన్నమ్మాయి, అయితే ఉంటా ఇంకా.
3: ఉంటా అమ్మడు.
2: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గురించి సంభాషణ మీరింతవరకు విన్నారు. సీమలు కార్యక్రమంలో వ్యవసాయంలో జీవన ఎరువులు, జీవ శిలీంధ్రాల వాడకం వల్ల శ్రీమతి వి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:45 దాటి 30 సెకండ్లు. కొన్ని చిత్రగీతాలు మీరు ఇప్పుడు వింటారు.

బొబ్బిలిరాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల. తర్వాత పాట రాజా విక్రమార్క. ఈ చిత్రం నుంచి వింటారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రాధిక పాడిన పాట వేటూరి రచనలో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు అమర భారతి సంస్కృత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.
1: శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీతాయాం సప్తమాధ్యాయే చతుర్విధ భక్తానాం విషయే షోడశ సప్తదశ శ్లోకయోః వదన్ తత్ర జ్ఞానినః సర్వోత్కృష్టత్వం ప్రాధాన్యంచ అష్టాదశ శ్లోకే నిర్దిశతి. చతుర్విధా భజంతే మాం జనా స్వీకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తః దుఃఖార్తః, జిజ్ఞాసు జ్ఞానార్థి, అర్థార్థి ధనభోగకాంక్షి, జ్ఞాని ఆత్మజ్ఞ ఇతి చత్వారః భక్తాః సంతి. ఆర్తః శారీరక వ్యాధిభిః మానసిక సంపాతైః ఆపద్భిః శత్రుభయేన వా పీడితజనాః కేవలం భగవానేవ రక్షకః ఇతి విశ్వస్య భగవత్ ప్రార్థనాం కుర్వంతి. సా భక్తిః ఆర్తభక్తిః. గజేంద్రః ద్రౌపద్యాదయః ఆర్తభక్తౌ అంతర్భవంతి. జిజ్ఞాసు యః లౌకికసంపదః దారాపుత్రాదీన్ భౌతికసుఖాని చ త్యక్త్వా కోహం కథమిదం జగత్ జాతం కో వా అస్య కర్త జగత్కర్తుః కిం స్వరూపం ఇత్యాది ప్రశ్నైః కేవలం పరమార్థతత్వం యః అన్వేషయతి సః జిజ్ఞాసుః. జిజ్ఞాసుభక్తిః మనుష్యం అజ్ఞానాంధకారాత్ జ్ఞానప్రకాశం ప్రైతి నయతి. ఉద్ధవ పరీక్షితాదయః అస్యాం కోటౌ ప్రముఖాః. అర్థార్థి యః భక్తః విద్యాం సంపదం కీర్తిం పదవీం వా ఇచ్చన్ ఏకాగ్రతయా భగవంతం సేవతే సహ అర్థార్థి భక్తః భవతి. ధ్రువ సుగ్రీవ విభీషణాదయః అస్యాం శ్రేణ్యాం గణ్యంతే. జ్ఞాని జ్ఞాని భగవత్తత్వం సమ్యక్ జానాతి. సహ సర్వత్ర భగవత్స్వరూపమేవ పశ్యతి. తస్య లౌకిక విషయేషు ఆసక్తిరేవన భవతి. తాదృశః భగవతః అత్యంతం ప్రియః భవతి. ఉక్తం చ ఈశావాస్యోపనిషది యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహ కశోకః ఏకత్వమనుపశ్యతః ఇతి జ్ఞానీ సర్వాత్మదర్శి ఇతి ప్రతిపాదితం. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానితోత్యర్థం అహం స చ మమ ప్రియః. నిత్యయుక్తః ఏకభక్తిః ఇతి ద్వే విశేషణే జ్ఞానినః అనన్యతాం సూచయతః. భక్తిరియం భక్తస్య భగవతః చ అనన్యతాం ప్రదర్శయంతి. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్తితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఉదారాః మహంతః సర్వే ఏవ ఏతే ఏతే చతుర్విధ భక్తాః తు కింతు జ్ఞానీ జ్ఞానీ ఆత్మా ఏవ మమ స్వరూపమేవ మే మతం మమ అభిమతం హి యస్మాత్ కారణాత్ యుక్తాత్మా మయి ఏవ ఏకాగ్రచిత్తః మామేవ మామేవ కేవలం అనుత్తమాంగతిం సర్వోత్తమాం స్థితిం ఆస్తితః ఆస్తితవాన్. భగవాన్ శ్రీకృష్ణః వదతి సర్వే భక్తాః ఉదారాః సంతి. యద్యపి ఆర్తః జిజ్ఞాసుః అర్థార్థీ చ సంసారే సుఖ సంపదాదికం ఇచ్ఛంతి తథాపి తే ఇతరాన్ దేవాన్ అథవా మనుష్యాన్ అనుపసృత్య మాం ప్రతి ఏవ ఆగచ్చంతి. తే అన్యత్ర న గత్వా మమ శరణం స్వీకుర్వంతి. అతః తేపి ఉదారాః మన్మనాః చ సంతి. జ్ఞానీ త్వాత్మైవ మే మతం. యః జ్ఞానీ భక్తః అస్తి సః తు మమ ఆత్మా ఏవ అస్తీతి మమ దృఢం అభిమతమస్తి. యథా శరీరే ప్రాణః ప్రియః భవతి తథైవ జ్ఞానీ మమ ప్రాణరూపః అస్తి. జ్ఞానినః మనసి మత్తం విహాయ కిమపి అన్యత్ నాస్తి. సహ జానాతి యత్ వాసుదేవః సర్వమితి తస్య దృష్టౌ అహమేవ సర్వస్వమితి. యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. జ్ఞానీ భక్తః యుక్తాత్మా భవతి అర్థాత్ తస్య బుద్ధిః మయి ఏవ స్థిరా అస్తి. సహ మాం విహాయ కిమపి ఫలం న వాంఛతి సహ జనాతి యత్ పరమాత్మ ప్రాప్తిరేవ పరమోద్దేశ్యమితి అతః సహ మామేవ అనుత్తమాంగతిం మత్వా మయి ఏవ లీనో భవతి. ఉపసంహారః అస్య శ్లోకస్య అయమేవ నిష్కర్షః యత్ భగవద్భక్తిః సర్వదా శ్రేయస్కరి సర్వేపి భక్తాః భగవతః ప్రీతాః సంతి కింతు యః నిష్కామభావేన కేవలం భగవత్ప్రాప్త్యర్థమేవ భజతి సః జ్ఞానీ భక్తః భగవతః స్వరూపమేవ భవతి. దార్శనిక విమర్శః అస్య శ్లోకస్య అర్ధగాంభీర్యం జ్ఞాతుం వయం ఆచార్యానాం భాష్యదృష్ట్యా కించిత్ అధికం విచారయామః. అస్మిన్ శ్లోకే జ్ఞాని ఆత్మైవ మే మతం ఇతి వాక్యం వేదాంతదర్శనస్య ప్రాణభూతమస్తి. శంకరాచార్యస్య మతం భగవాన్ ఆదిశంకరాచార్యః జ్ఞాని ఇతి పదస్య వ్యాఖ్యానే వదతి యత్ జ్ఞానీ కశ్చిత్ అన్యః పురుషః నాస్తి అపితు సహ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపః ఏవ అస్తి. జ్ఞానీ త్వాత్మైవ నా అన్యః ఇతి మే మతం నిశ్చితం. యదా అహం వాసుదేవః నార్తాదిభ్యః భిన్నః తదా జ్ఞానీ మమ ఆత్మా ఏవ. అర్థాత్ జ్ఞానినః అహంభావః పూర్ణతయా నష్టః భవతి. తస్య దృష్టౌ ఆత్మనః పరమాత్మనశ్చ భేదః నతిష్టతి. సహ సర్వం బ్రహ్మమయం పశ్యతి. అతః సహ స్వయం బ్రహ్మస్వరూపైవ భవతి. తదుక్తం అపరోక్షానుభూతౌ దృష్ణిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. రామానుజాచార్యస్య మతం భగవత్ రామానుజాచార్యస్య మతే జ్ఞానీ భక్తః భగవతః తాదృశః ప్రియః భవతి ఏన వినా భగవాన్ స్వసత్తామపి పూర్ణాం మన్యతే. భగవాన్ చింతయతి యత్తు యదా హం తం వినా న జీవామి తదైవ సోపి మాం వినా న జీవతి. అతః సహ మమ ఆత్మా ఏవ. అత్ర భక్త భగవతోహో మధ్యే పరస్పరాశ్రయత్వం ప్రదర్శితమస్తి. భగవాన్ స్వభక్త్యా వశీభూతః భవతి. అత్ర ద్వైతదృష్ట్యా ముఖ్యబిందవః ద్వైతసిద్ధాంతే జీవ పరమాత్మనోహో సర్వథా చ భిన్నౌ ఏవ స్తః. అతః తత్ర ఆత్మాపదస్య అర్థః స్వరూపతః ఏకత్వమితి నా అపితు అత్యంత ప్రియః ఇతి అస్తి. యథా లోకే కశ్చిద్ రాజా స్వస్య అత్యంతం విశ్వాసపాత్రం మంత్రినం కథయతి భవాన్ మమ ప్రాణః అస్తి. తస్య అర్థః సహ రాజా న జాతః అపితు రాజ్ఞః కృతే మంత్రినః మహత్వం స్వప్రాణతుల్యం అస్తి. తదైవ భగవాన్ శ్రీకృష్ణః కథయతి యత్ జ్ఞానీ భక్తః మమ తాదృశః ప్రియః అస్తి యథా మమ స్వకీయా ఆత్మా. ద్వైతసిద్ధాంతే భగవతః స్వాతంత్ర్యం సర్వోపరి వర్తతే. భగవాన్ స్వపరతంత్రానాం జీవానాం మధ్యే జ్ఞానినం స్వస్య ఆత్మా ఇతి గౌరవపూర్ణం పదం దదాతి. ఏతద్ భగవతః భాక్తవాత్సల్యం దర్శయతి. మధ్వాచార్యమతే జ్ఞానీ యః అస్తి సః ఈశ్వరస్య సర్వోత్తమత్వం తథా చ స్వస్య పరతత్వత్వం సమ్యక్ జానాతి. తాదృశః భక్తః ఈశ్వరాయ అతీవ ప్రియః భవతి. అత్ర ఆస్తితః ఇతి పదస్య అర్థః అస్తి యత్ జ్ఞానీ భక్తః భగవంతమేవ స్వస్య ఆధారం మన్యతే. పరతంత్ర విశేషణం జీవాత్మా ఈశ్వరస్య అధీనః అస్తి. జ్ఞానీ ఏతం భేదం జ్ఞాత్వా అపి భగవతి లీనః భవతి. మోక్షస్వరూపం ద్వైతవాదే మోక్షకాలే అపి భక్తః భగవతః దాసః ఏవ తిష్టతి. కింతు సః భగవతః ఆనందస్య సామీప్యం ప్రాప్నోతి. అనుత్తమాం గతిం ఇచ్ఛస్య అర్థః అస్తి యత్ భగవతః చరణారవిందయోః నిత్యనివాసః. అద్వైతమతే ఆత్మ సాక్షాత్ బ్రహ్మ భగవాన్ భక్తః చ ఉభౌ ఏక ఏవ. విశిష్టాద్వైతమతే భక్తః భగవతః శరీరభూతః యథా శరీరే ఆత్మా తథా భగవతి భక్తః. ద్వైతమతే భక్తః భగవతః అతీవ ప్రియః స్వామీ సేవక సంబంధః. ద్వైతసిద్ధాంతస్య నిష్కర్షః ద్వైతదృష్ట్యా అయం శ్లోకః భగవతః కారుణ్యం ప్రకటయతి. భగవాన్ ఏతావాన్ దయాళుః అస్తి యత్ భక్తమపి స్వసమానం సమ్మానం దదాతి. జ్ఞానినః శ్రేష్ఠత తస్య జ్ఞానే నాస్తి, అపితు అనన్య శరణాగతౌ అస్తి. జ్ఞాని కేవలం భగవత్ప్రాప్తిమేవ ఇచ్చతి, ఇతరే భక్తాః భగవతః సకాశాత్ యత్కించిత్ వాంఛంతి, కింతు జ్ఞానీ భక్తః భగవంతమేవ వాంఛతి, సః నిష్కామః భవతి, తస్య ప్రేమ అహేతుకం భవతి. వ్యవహారిక జీవన దర్శనం. సంకుచితాయాః త్యాగః. వయం సంసారే కేవలం స్వార్థసిద్ధయే భగవంతం న భజేమ, ప్రార్థనా కేవలం, యాచనా న భవేత్, అపితు భగవతా సహ సంబంధస్థాపనం భవేత్. ఏకనిష్టత. యుక్తాత్మా భూత్వా జీవనే కిమపి లక్ష్యం నిశ్చిత్య తత్రైవ బుద్ధిః స్థిరీకరణీయ. అద్వైతభావః. సర్వే ప్రాణిషు భగవతః దర్శనం కృత్వా ప్రేమ కరణీయం. అస్య శ్లోకస్య పరమం రహస్యం. అస్య శ్లోకస్య గూఢార్థం గంభీరతయా అవలోకయామశ్చేత్ అత్ర భగవతః భక్తవాత్సల్యం తథా చ ద్వైతసిద్ధాంతస్య పరాకాష్ఠా దుశ్యతే. అస్మిన్ విషయే త్రయః ప్రముఖాః బిందవః సంతి. లోకే వయం పశ్యామః యత్ కశ్చిత్ రాజా స్వసేవకాయ పరితోషికం దత్వా తం సంతుష్టం కరోతి, కింతు భగవాన్ శ్రీకృష్ణః అత్ర జ్ఞానినే కిమపి ఫలం న దదాతి, అపితు సః మమ ఆత్మా ఏవ ఇతి కథయతి. యథా అస్మాకం శరీరే హస్తపాదాదయః అవయవాః అస్మభ్యం భిన్నః న సంతి, తథా భగవాన్ వదతి యత్ జ్ఞానీ భక్తః మత్తః పృథక్ నాస్తి ఇతి. జ్ఞాని స్వస్య అహంకారం భగవతి సమర్పయతి, అతః తస్య శరీరే ప్రాణరూపేణ సాక్షాత్ భగవానేవ తిష్టతి. అయమేవ వేదాంతస్య పరమసిద్ధాంతః యత్ జీవాత్మా పరమాత్మా చ వస్తుతః ఏక ఏవ అజ్ఞానవశాత్ భేదః ప్రతీయతే. జ్ఞానినః నిష్కామత. ఇతరే త్రయః భక్తాః భగవంతం ప్రధానం మన్వంతే, స్వస్య సుఖం చ సాధ్యం మన్వంతే, తేషాం దుష్టిః ఫలస్య ఉపరి భవతి. జ్ఞానీ భక్తః భగవంతమేవ సాధ్యం మన్వతే, తస్య కృతే భగవానేవ పరమానందస్వరూపః, సః భగవంతం ప్రతి కిమపి కామనాం అకుర్వానః కేవలం భగవత్స్వరూపే నిమగ్నః భవతి, అతః సః యుక్తాత్మా ఇతి ఉచ్యతే. సంక్షేపేణ సారః. అస్య శ్లోకస్య సంపూర్ణం సారం పంచసు ముఖ్యతత్వేషు సంగృహీతుం శక్నుమః. భగవతః భక్తవాత్సల్యం అభేదదర్శనం ఏకాగ్రత పరమాగతిః శరణాగతిః. భగవతః భక్తవాత్సల్యం. భగవాన్ సకామభక్తానపి ఉదారాః ఇతి కథయతి, యతః తే అన్యత్ర న గత్వా కేవలం భగవంతమేవ ప్రార్థయంతి. అభేదదర్శనం. జ్ఞానీ భక్తః భగవతః స్వరూపమేవ భజతి, అతః సః ఆత్మ ఏవ భగవద్దర్శనం కరోతి. అభేదదర్శనం. జ్ఞానీ భక్తః భగవతః స్వరూపమేవ భవతి, అతః సః ఆత్మత్వమేవ భగవద్దర్శనం కరోతి. తత్ర భక్తః భగవాన్ ఇతి ద్వైతభావం న భవతి. ఏకాగ్రత. యుక్తాత్మా భూత్వా పరమాత్మని చింతస్య స్థిరీకరణమేవ సర్వోత్కృష్టం సాధనం. పరమాగతిః భగవత్ప్రాప్తిరేవ అనుత్తమాగతిః అర్థాత్ సర్వశ్రేష్ఠా స్థితిః అస్తి, యతః తతపరం కిమపి ప్రాప్తవ్యం న అవశిష్యతే. శరణాగతిః భగవతి పూర్ణసమర్పణమేవ జ్ఞానస్య అంతిమం ఫలం వర్తతే. అస్య శ్లోకస్య అయమేవ సారః యత్ జ్ఞానేన భక్త్యా చ యదా జీవః భగవతా సహ ఏకత్వం ప్రాప్నోతి తదైవ తస్య జీవనం సార్థకం భవతి.
0: మీరింతవరకు అమరభారతి సంస్కృత కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఇక వార్తల వివరాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్, ఇండోనేషియా తరపున విదేశాంగ మంత్రి సుగియోను హాజరయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, నాలుగేళ్ల విరామం తర్వాత ఇరు దేశాల మధ్య సంయుక్త కమిషన్ సమావేశమైందని చెప్పారు. ఈ మధ్యకాలంలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. రక్షణ, భద్రత, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఔషధాలు, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనుతో కీలకమైన చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడిస్తూ,
1: That has certainly imparted fresh momentum to our comprehensive strategic partnership. Today, I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime, trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation. So I look forward to proceeding on the agreed agenda, and I would request you for your opening remarks.
0: దేశంలో గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర 29 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలో మాత్రం తక్కువ ధరలకే వంట గ్యాస్ సరఫరా అవుతోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర అభివృద్ధి చెందిన దేశాలలో కంటే తక్కువగా ఉందని పేర్కొంది. అదే సమయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సంవత్సరానికి 4 సిలిండర్లకు ఒక్కో సిలిండర్పై 300 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అంతరాయంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరాను కఠినతరం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎల్పీజీ ధర 14.2 కేజీల సిలిండర్ సరఫరా ఖర్చు 1600 రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ వంట గ్యాస్ సిలిండర్ ధరను 942 రూపాయలకే స్థిరీకరించామని పేర్కొంది. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలోని దహిసర్లో హెచ్యుఎల్ సువిధ పారిశుద్ధ్య సదుపాయాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మరుగుదొడ్లను గౌరవ గృహాలుగా అభివర్ణించారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతి మురికివాడను పునరాభివృద్ధి ద్వారా సరైన భవనాలుగా మార్చి నివాసితులకు మెరుగైన వాతావరణాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: పూరే సువిధ కేంద్ర కే కల్పనకి ఇస్కో అచ్చి తరీకే సే తయారు కర్నే కా డిజైన్ కియా ఔర్ ఫిర్ పూరా పైసా లగాయా ఇస్ సువిధ మే ఏక్ తో రోడ్ కే ఊపర్ హై తో తక్లీఫ్ హోనే కి సంభావనా కమ్ హై ఫిర్ భీ పూరే సమయ సెక్యూరిటీ గార్డ్ రహేగా సాథ్ హీ సాథ్ హమ్నే తో మాంగా థా సిర్ఫ్ శౌచాలయ సోలర్ ప్యానల్ సే ఖర్చా కమ్ హోగా బిజ్లీ కా ఖపత్ భీ కమ్ హోగీ పానీ కి ఖపత్ కమ్ హో ఉస్కే లియే ఏక్ ఉన్హోనే పానీ కో శుద్ధ్ కర్నే కా జో ప్లాంట్ హోతా హై.
0: దేశ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యం విషయంలో అవగాహన కలిగి ఉండాలని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంలో సహకరించాలని ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం పోస్టులో ఆయన ఆకాంక్షించారు. మెరుగైన ఆరోగ్యం కోసం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని ప్రజలు స్వీకరించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ మహిళా ఛాంపియన్షిప్ 2026 గెలుచుకున్న భారత్ మహిళా ఫుట్బాల్ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతంగా రాణించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఫుట్బాల్ ఆటపై ఆసక్తి కలిగిన యువతను ఈ విజయం ప్రోత్సహిస్తుందని అన్నారు. జట్టు తదుపరి ప్రయత్నాలకు కూడా నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సైక్లింగ్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. సైక్లింగ్ అనేది మొత్తం పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుతుందని, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సరైన పరిష్కారం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 77వ ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ సైక్లింగ్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. శరీర దారుఢ్యం కోసం సైక్లింగ్ అవసరమని చెప్పారు. దేశ ప్రజలంతా ఫిట్ ఇండియా లక్ష్యాన్ని స్వీకరించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. రాజౌరి జిల్లాలో ఆపరేషనల్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ భీరేశ్వర్ గోస్వామికి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు నివాళులర్పించారు. జమ్మూలోని వాయుసేన కేంద్రంలో ఆయన భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో పుష్పగుచ్చం సమర్పించారు. నిన్న సాయంత్రం గంభీర్ మొఘల్ ప్రాంతంలోని డోరిమాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా లోతైన లోయలో జారిపడి లెఫ్టినెంట్ గోస్వామి మరణించారు. రాజౌరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదుల జాడను కనుక్కునేందుకు చేపట్టిన ఆపరేషన్ షేరువారిలో లెఫ్టినెంట్ గోస్వామి పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాబోయే 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని IMD పేర్కొంది. రేపు తీరప్రాంత కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
3: then isolated heavy to very heavy rainfall, that is 7 to 20 cm rainfall very likely over Kerala, Karnataka, Tamil Nadu and Northeast India during next 7 days, with isolated extremely heavy rainfall also likely over Karnataka during 8 to 9 June. Now we'll see the observed weather during past 24 hours. Very heavy rainfall, that is 12 to 20 cm, has been recorded at isolated places over Kerala. Also hailstorm is reported from one or two places from Odisha, and heat wave conditions prevailed at isolated pockets over coastal Andhra Pradesh.
0: రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 92% నమోదవుతోందని అంచనా ఉందని అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల మరాఠ్వాడా, పశ్చిమ విదర్భ, ఉత్తర మహారాష్ట, ఇతర కరువు పీడిత ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వారికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సన్నాహక కార్యక్రమాలను 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. జూన్ 21న అమరావతిలో జరిగే భారీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సాగే యోగా సన్నాహక వేడుకల్లో వేలాది మంది పాల్గొని సామూహికంగా యోగా చేయనున్నారు. దీని ద్వారా ప్రజలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా కోటి మంది ప్రజలకు యోగా కార్యకలాపాలను చేరవేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కీలక రంగాలలో భారత్, ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార పొలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం.

0: రూపకు
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గోపి సాహిత్యం చిత్రం వసంత కోకిల.

వింటున్న ఆగీతం ఆత్రేయ సాహిత్యం. ఇళయరాజా సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. చిత్రం ఆరాధన.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి హై నమస్కార్. రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభా మే ఆప్కా స్వాగత్ హై. ఆజ్ కే కార్యక్రమ మే ప్రస్తుత్ హై విద్వాన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి కా కర్ణాటక శైలి మే వయోలిన్ వాదన్.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు రవివాసరియ అఖిల్ భారతీయ సంగీత సభా. Tonight we present a violin recital in Carnatic style by Vidwan Sri MSN Murthy.
1: Sri MV Subbarayudu aur Srimati M Jarajakshi ke putra Sri MSN Murthy sangeet ke parivesh mein hi pale badhe hain. Aapki mata Srimati M Jarajakshi swayam ek sangeet kalakar rahi hain. Aapne sangeet ki shiksha sangeet sahitya kala nidhi గురు శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు కే పాస్ ప్రాప్త్ కీ. బాల్ కళాకార్ కే రూప్ మే హీ ఆప్నే అనేక మంచో పర్ అప్నీ ప్రతిభా కా పరిచయ దియా. విద్వాన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి నే కై ప్రతిష్ఠిత సంగీతజ్ఞో కే సాథ్ విభిన్న మంచో పర్ వయోలిన్ సంగత్ కియా. ఇత్నా హీ నహీ, ఆప్కే వయోలిన్ ఏకల్ ప్రదర్శన్ కే లియే ఆప్కో సమాలోచక్ ప్రశంసా భీ ప్రాప్త్ హై. ఆప్నే రాష్ట్రీయ ఏక్తా సంగీత్ కార్యక్రమో కే తహత్ హిందుస్థానీ సంగీత కళాకారో కే సాథ్ జుగల్బందీ కార్యక్రమ మే భీ అప్నీ ప్రతిభా కా ప్రదర్శన్ కియా హై. కై ప్రతిష్టాత్మక సంస్థానో నే ఆప్కీ కళా కో నిదర్శనాత్మక ప్రతిభా కా ప్రదర్శన్ మానా హై. ఆప్ భారతీయ సాంస్కృతిక సంబంధ పరిషద్ ICCR కే ప్యానల్ బద్ధ కళాకార భీ హై. ఆప్నే కై రాష్ట్రీయ ఔర్ అంతర్రాష్ట్రీయ ప్రతిష్ఠిత మంచో పర్ అప్నీ కళా కా ప్రదర్శన్ కియా హై. ఆకాశవాణి కే స్టాఫ్ కళాకార్ రహ చుకే శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి కో వయోలిన్ మే టాప్ గ్రేడ్, కర్ణాటక గాయన్ ఔర్ వయోలా వాదన్ మే ఏ గ్రేడ్ ప్రాప్త్ హై. ఆప్కో కై ప్రతిష్ఠిత మంచోన్ ద్వారా కై పురస్కారోన్ సే సమ్మానిత్ కియా జా చుకా హై. ఆజ్ కే కార్యక్రమ మే శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి కీ సంగత్ కర్ రహే హై మృదంగం పర్ విద్వాన్ డాక్టర్ వంకాయల వెంకట రమణ మూర్తి, ఘటం పర్ విద్వాన్ శ్రీ ఎం హరిబాబు ఔర్ సహాయక వయోలిన్ పర్ శ్రీ సాకేత్ పంతులా.
2: శ్రీ ఎంఎస్ఎన్ మూర్తిస్ ఎక్స్పోజర్ టు మ్యూజిక్ బిగాన్ ఎర్లీ. హిస్ మదర్ శ్రీమతి ఎం జలజాక్షి ఇస్ ఎ వెటరన్ వోకలిస్ట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ చైల్డ్ ప్రాడిజీ. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి ట్రైన్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సంగీత్ సాహిత్య కళానిధి శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు. హీ సర్వ్డ్ ఆకాశవాణి విశాఖపట్నం యాజ్ ఎ స్టాఫ్ ఆర్టిస్ట్ ఫర్ 2 decades. ఎ వర్సటైల్ మ్యూజిషియన్, Sri MSN Murthy has the rare distinction of having top grade in violin, A grade in vocal, and an A grade in viola of Akashvani and Doordarshan. Sri MSN Murthy's music is recognized for its amazing and silky smooth yet crisp and pure tonal quality, fine aesthetic sense, and for the artist's total command over the instrument. He has performed Jugalbandi concerts in collaboration with Hindustani classical musicians and has accompanied almost all veteran vidwans of yesteryears and most of the leading contemporary artists. An empaneled artist of Indian Council for Cultural Relations, Sri MSN Murthy has performed extensively in the country and abroad in various prestigious centers of art and culture and many reputed organizations and universities across the globe. He has been the recipient of several prestigious awards for his contribution in the field of music. In tonight's performance, Vidwan Sri MSN Murthy is accompanied by Vidwan Dr. Vankayala Venkata Ramana Murthy on the mridangam, Vidwan Sri M Haribabu on the ghatam, and supporting violin is being provided by Sri Saket Pantula.
1: విద్వాన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి ఆజ్ కే కార్యక్రమ కా ఆరంభ కర్ రహే హై. అఠానా రాగ మే పురందర దాస్ కీ రచనా సకల గ్రహ బల నీనే సే జో కీ ఖండ చాపు తాల్ మినే బద్ధ హై.
2: శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి బిగిన్స్ దిస్ ఈవినింగ్స్ కాన్సర్ట్ విత్ అ కృతి ఆఫ్ పురందర దాస. ఇట్ ఇస్ అన్ అఠానా రాగం ఖండ చాపు తాళం.

0: శ్రీ ఎంఎస్ఎన్ మూర్తికి అగలి ప్రస్తుతి హే అమృత వర్షిణి రాగమే ముత్తుస్వామి దీక్షితార్ కి రచన ఆనంద్ అమృత ఆకర్షణీ సే జో కి ఆది తాల్ మే నిబద్ధ హే.
1: శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి నౌ ప్రెజెంట్స్ అ కృతి ఆఫ్ ముత్తుస్వామి దీక్షితార్ ఇన్ అమృత వర్షిణి రాగం ఆది తాళం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ. భక్తిరంజని కార్యక్రమంలో 6:10 శివస్తుతి నాతీయ కలాం వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్నాది శ్రీరామ ప్రసాద నిర్వహణ, డాక్టర్ చుండూరు మాణిక్యరావు. వినియోగదర్శిని కార్యక్రమంలో జీవిత బీమా వివిధ మార్గాలు ప్రయోజనాలు గురించి డాక్టర్ కల్వకొలను శ్రీపతి గారి ప్రసంగం మొదటి భాగం వింటారు. అనంతరం కొల్లీటి జాడలు ధారావాహిక రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్వహణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, లలిత గీతాలు ఈ అంశాలు ప్రసారమవుతాయి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటారు. 10:30 అంతర్జాతీయ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాల పరిరక్షణ ఆవశ్యకత గురించి శ్రీ ఈదర శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో స్పందకారుల సాధక బాధకాలు పరిష్కారాల గురించి శ్రీ కర్రీ వేణు మాధవ్ గారితో పరిచయం. అన్వేషి కథానిక వింటారు. సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం గురించి శ్రీమతి వి పద్మావతి గారితో పరిచయం. ఆరోగ్యానికి రక్ష బొప్పాయి విశేషాలు, లలిత గీతం ఈ అంశాలు ఉంటాయి. 4:30 9వ తరగతి విద్యార్థులకు హమ్ నన్హే బచ్చే హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి బి ప్రణవాక్షర. 4:45 రంగస్థలి కార్యక్రమంలో సివి చక్రవర్తి నాటకం వింటారు. సౌదామిని పాత్ర ఈ అంశం వింటారు. నిర్వహణ శ్రీ కానిక పోగుల సుందరరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో ఆహారపు అలవాట్లు మార్పులు మన జీవన శైలిపై ప్రభావం, డాక్టర్ బి ఝాన్సీ గారితో పరిచయం. జానపద గీతం ఈ అంశాలు ఉంటాయి. 7:15 వ్యవసాయ పాఠశాల ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు. నిర్వహణ గుంటూరు ప్రాంతీయ లామ్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి. 8:00 యశోధర నాటకం వింటారు. రచన శ్రీ పి హృదయరాజ్, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమంలో తలాబా యాద్గరు శ్రీ పి అక్బర్ ఖాన్ గారి ప్రసంగం, గజల్ అప్సానా శ్రీ టి అబ్దుల్ సత్తార్ గారి కథానిక ప్రసారమవుతుంది. శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో 10:00 శ్రీమతి ఎంపీఎస్ రవళి గారి గానం వింటారు. శ్రీ సుసరపు లక్ష్మీ గణపతి శర్మ వయలిన్, శ్రీ మండపాక రవి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని విశేషాలు విన్నారు. విమర్శలకు భయపడకు, ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48 దాటి 36 సెకండ్లు. మా ఈ ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై మా ఈ ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.